ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలకి శుభోదయం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 4వ తేదీ మంగళవారం. 100.2 MHz పై ఎఫ్ఎం బ్యాండ్లో, ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఇయాలటి ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 55 నిమిషాలు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ് നീണ്ട സമയം 6 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమంలో ఎంఎస్ రామారావు గానం చేసిన సుందరకాండ మొదటి భాగం విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో దేవి కీర్తనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇయ్యాలటి కార్యక్రమాలు. ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, సమయాలు ఈ పొద్దుగల 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన ప్రాణాయామం ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకులు పి తిరుపతిరెడ్డి ప్రసంగం, ఇంకా నిర్బంధాలకు వెన్నుచూపని దీశాలి కాలోజీ, తెలుగు భాషోపాధ్యాయుడు అచ్చి వేణుగోపాల్ ప్రసంగం, అట్లనే మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగమాలిక అంశం గడ్డి. ఇక 8:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కొత్త పంతులు వచ్చిండు. కథ వింటారు రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. 8:45 ఆదిలాబాద్లో జరిగిన ముదిరాజుల భీమన్న పండగపై రేడియో నివేదిక ఉంటుంది. ఈ కార్యక్రమం సమర్పణ జి రవీందర్. పొద్దుమట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో కొలం సంస్కృతి సాంప్రదాయాల గురించి భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జనాబాయితో పి అశోక్ పెట్టిన ముచ్చట ప్రసవ సమయంలో మహిళలకు అండగా నిలుస్తున్న ఆయాలు, ఆదిలాబాద్ రిమ్స్ లో ఆయాగా పనిచేస్తున్న జెట్టి సునీతతో ఎస్ మమత పెట్టిన ముచ్చట ఇంటారు. ఇంకా వేదావతి ప్రభాకర్ పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. పల్లె పదాలు కార్యక్రమంలో జైనత్ మండలం అడ గ్రామానికి చెందిన ఉగ్గెరాజు బృందం పాడిన రామతారకం భజనలు రెండవ భాగం, ఇంకా భీంపూర్ మండలం గుబిడి గ్రామానికి చెందిన గెడం ప్రవీణ్ బృందం పాడిన భజనలు వింటారు. 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పత్తిలో ప్రాథమిక దశలో ఆశించే చీడపీడల నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో వ్యవసాయంలో మహిళా రైతు నిర్మల్ జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నలివేల రాజవ్వతో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 59వ భాగం చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. షామీ గజల్లో సోమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజల్లు మొదటి భాగం వింటారు. ఇక రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ మొదటి భాగం ప్రసారమవుతుంది. వీటితో పాటు మిమ్మల్ని అలరించే సినిమా పాటల కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుగల్ల 9:00 to 10:00 దాకా సింగడి కార్యక్రమానికి, సాయంత్రం 5:00 to 5:30 దాకా మాట చెప్పుండ్రి పాట ఎన్నుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8:00 to 8:45 దాకా ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు

నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు మనసుకు హత్తుకునే ఆయన పాటలను రాత్రి 10:30 మధురిమలో ఇనుండ్రి. ఇవి ఇయాళ ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2 సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్టంలోని జలాశయాల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అలాగే పశుగ్రాసం కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని, తాగునీటి నాణ్యతపై తరచూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ వాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే దాదాపు 5000 హెక్టార్లలో తాటి వనాలు, 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్దరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వీబీజీ రామ్జీ పథకం కింద సామాజిక వనాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2 సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాలకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని సిబ్బంది, శిక్షణ విభాగం ఆతిథ్యమిస్తోంది. ఈ సమావేశాల్లో సీమాంతర అవినీతిని అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడం, అక్రమంగా తరలించిన ఆస్తుల రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడం, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఉత్పన్నమవుతున్న అవినీతి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు, అవినీతి నిరోధక సంస్థల ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొని పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు. శాస్త్రీయ పద్దతిలో వ్యర్థాల నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని 12వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డు ప్రాంతంలో స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు 5.8 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ పూర్తయిన తర్వాత చెత్తను శాస్త్రీయంగా శుద్ది చేసి పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలుపుతూ,
1: పాలకొల్లు పట్టణానికి 2 డంపింగ్ యార్డులు ఉన్నటువంటి పరిస్థితి, ఆ డంపింగ్ యార్డుల పరిసర ప్రాంతాలంతా కూడా నివసించలేనటువంటి పరిస్థితి చూసాం. ఫ్యూచర్ లో ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి చెత్తని ఆ యొక్క తడి నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని హార్టికల్చర్ అగ్రికల్చర్ ఉపయోగించుకునేటువంటి విధంగా, ఈ పొడి చెత్త నుంచి వచ్చేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఇది రీసైక్లింగ్ కి, అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీస్ కి వీటన్నిటి కూడా పంపిస్తూ ఆ చెత్త నుంచి కూడా ఆదాయం మున్సిపాలిటీకి వచ్చే విధంగా రూపకల్పన చేయాలనేటువంటి మా ఆశయం.
0: నరసారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పల్నాడు జిల్లాలో ఆర్థిక అభివృద్ది, సంస్థాగత రుణాల విస్తరణపై రూపొందించిన పల్నాడు ఏ క్రానికల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నివేదికను ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా పల్నాడులో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమం విజయవంతమైందని, ఈ పథకం కింద 103,246 మందికి 3,216 కోట్ల రూపాయల సంస్థాగత రుణాలు అందించినట్లు వివరించారు. అలాగే 70,000 మంది కొత్త రుణగ్రహీతలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రాయితీ బియ్యం పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
2: ఉన్నటువంటి పరిస్థితుల్లో బియ్యం రేటు కేజీ 65 రూపాయల దాకా ఉంది. దాన్ని ఇప్పుడు 52 రూపాయలకే ఇస్తా ఉన్నారు. అలాగే మామూలు బియ్యం మార్కెట్ లో రారైస్ వచ్చి 58 రూపాయలు ఉంటే 50 రూపాయలకే ఇక్కడ ఈ రైతు బజార్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క వైట్ రేషన్ కార్డు హోల్డర్ కి 10 కిలోలు నెలకి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి సామాన్య ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ వల్ల సామాన్యుడికి అధిక రేటుకు వస్తుంది కాబట్టి మార్కెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ బియ్యాన్ని తక్కువ ధరకు అందించడం కూడా జరుగుతోంది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా వినియోగంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ అనంతరం ఆక్సిజన్ కొనుగోలు వ్యయం పెరగడంతో వాస్తవ అవసరాలను గుర్తించి వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. 105 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ల వినియోగంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లీకేజీల నివారణకు చర్యలు తీసుకుని నివేదికల ఆధారంగా కొనుగోలు చేపడతామని మంత్రి తెలిపారు. తెలంగాణలో కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన అంశాలు, పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట సాగునీటి వ్యవస్థకు అత్యంత కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వీటికి అవసరమైన అనుమతులను పొందేందుకు కాలపరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గంజాయి నిర్మూలనపై నిర్వహించిన సంకల్పం 2.0 కార్యక్రమంలో శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, గంజాయి నిర్మూలనలో పోలీసులు ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఆంధ్రప్రదేశ్ మరియు దిగువ ట్రోపో ఆవరణలో వాయు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలుపుతూ ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది.

0: क्रीडकैः ग्लास्गो नगरे आयोजितासु षड्विंशत्यधिक द्विसहस्रतम वर्षस्य राष्ट्रमण्डल क्रीडासु भारतं पदकतालिकायां चतुर्थस्थाने स्थापयित्वा गौरवपूर्णम् इतिहासं विरचितम्। भारतर्तु विज्ञान विभागेन अद्य असम मेघालय उपहिमालयीय पश्चिम बंगाल सिक्किमेषु अतिवृष्ट्यै रक्तवर्णीय संचेतना प्रसारिता इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम संगारेड्डी जिल्ला समग्र निवेदिक వింటారు నివేదిక అందిస్తారు సిహెచ్ నరహరి గారు।
2: సంగారెడ్డి మెదక్ జిల్లాలో ఎల్నినో ప్రభావం ప్రతికూల పరిస్థితుల గురించి భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు। ఎల్నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు జిల్లాల వారీ అమలు తీరుపై మంత్రి సమగ్రంగా చర్చించారు। ఎల్నినో ఒక సహజ ప్రకృతి విపత్తు అని దీని ప్రభావాన్ని అర్థం చేసుకుని నష్టాన్ని వీలైనంత తగ్గించే దిశగా ముందస్తు ప్రణాళికతో పనిచేయవలసిన అవసరం ఉందన్నారు। యువతను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలతో తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు। నారాయణ్ ఖేడ్ మండలం జూకల్ శివారులో 47 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కు మంత్రి శంకుస్థాపన చేశారు। అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందుబాటులోకి వచ్చిందని యువత ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు। యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు। గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు। నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డితో కలిసి మంత్రి సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న శాఖ గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు। రాష్ట ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడంతో పాటు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సత్వర వైద్య సేవలు అందుబాటులోకి ఉండేలా ఈఎస్ఐ వైద్య సేవలను విస్తరిస్తోందని కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు। సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్తో కలిసి మంత్రులు ప్రారంభించారు। మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 7 ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉండగా 8వ డిస్పెన్సరీని ప్రారంభించడం సంతోషకరమన్నారు। 200 కోట్ల రూపాయలతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నామని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పీజీ సీట్లను కూడా కేటాయించామని వెల్లడించారు। చిన్నారుల ఆరోగ్యంతోనే బలమైన దేశాభివృద్ది సాధ్యమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు। మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్ఓ లలితాదేవి అధ్యక్షతన సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు। 1 నుంచి 19 సంవత్సరాల వరకు విద్యార్థులంతా తప్పక ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలన్నారు। సంగారెడ్డిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ఓటర్ల నుంచి సేకరించిన అన్ని ఎన్యూమరేషన్ ఫారాలను నిర్దేశిత గడువులోగా పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేశారు। భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని ఆదేశించారు। సంగారెడ్డి జిల్లాలో 76.90% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని జిల్లాలో నియోజకవర్గాల వారీగా నారాయణఖేడ్లో 87.66%, ఆందోల్లో 86.23%, జహీరాబాద్లో 80.36%, సంగారెడ్డిలో 77.47%, పటాన్చెరులో 62.78% డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు। రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా శాస్త్రీయ ప్రణాళికతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు। పట్టాంచెరులోని ఇక్రిశాట్లో రాష్టస్థాయి వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక నీటిపారుదల భూగర్భ జలాలు విద్యుత్ వాతావరణ తదితర అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో రాష్టంలో ఎల్నినో నేపథ్యంలో కంటింజెన్సీ ప్లానింగ్పై సమావేశాన్ని నిర్వహించారు। వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రామాణికంగా తీసుకుని 3 దశల్లో కంటింజెన్సీ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు। సంగారెడ్డి జిల్లాలో రైతులు రైతులకు యూరియా ఎరువులు పారదర్శకంగా అవసరానికి అనుగుణంగా

0: అందించేందుకు రాష్ట ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు.
1: సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందించారు సిహెచ్ నరహరి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సామాజిక పరివర్తనకు వ్యక్తిత్వ వికాసానికి పునాది అయిన విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉండేలా చూసే ఉద్దేశంతో పెట్రోల్ డీజిల్ విమానయాన ఇంధనం ఎగుమతిపై ప్రత్యేక అదనపు సుంకాన్ని ప్రభుత్వం సవరించింది. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా పౌర నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. సమాజ నిర్మాణం, సామాజిక పరివర్తన దేశ నిర్మాణానికి విద్య పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఒడిశాలోని కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా నైతికత, నైపుణ్యం, సామాజిక బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దాలని ఆమె విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని చెప్పారు. వికసిత్ భారత్ 2047, వికసిత్ ఒడిశా 2036 లక్ష్యాలు సాధించడంలో విద్యా సంస్థలు గణనీయమైన పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి చెప్పారు. రాష్ట్రపతి నిన్నటి నుంచి తన స్వరాష్ట్రమైన ఒడిశాలో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆమె నిన్న సాయంత్రం కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ విద్య కేవలం జ్ఞానాన్ని సంపాదించే సాధనం మాత్రమే కాదని, చారిత్రక నిర్మాణానికి, సామాజిక పరివర్తనకు, దేశ నిర్మాణానికి పునాది అని అన్నారు. విలువ ఆధారిత విద్య, పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో గ్రహించేందుకు వీలు కల్పించే వాతావరణాన్ని విశ్వవిద్యాలయాలు సృష్టించాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. బాలికలు, గిరిజన విద్యార్థులు, ఇతర వెనుకబడిన వర్గాల వారి విద్యకు విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ద్రౌపది ముర్ము చెప్పారు. విశ్వవిద్యాలయాలు నైతిక నాయకులను, ఉపాధి సృష్టికర్తలను, జాతీయత భావంతో కూడిన బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పార్లమెంట్లో ముఖ్యమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు ముండికేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. నిన్న పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ఆమోదం పొందిందని, అయితే ప్రతిపక్ష పార్టీల నుంచి ఏ ఒక్క సభ్యుడు కూడా చర్చలో పాల్గొనలేదని రిజిజు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు ఆమోదం పొందింది కానీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన తెలియజేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంటు వెలుపల ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని, అయితే వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని రిజిజు చెప్పారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగినట్లు చెప్తున్న పోలీసు చర్యకు సంబంధించి సభలో ప్రభుత్వం తరఫున ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఈ సమస్యపై హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు వచ్చి ప్రకటన చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 లోక్సభ నినామోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37 పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరించాలని ఈ బిల్లులో నిర్దేశించారు. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. కేంద్రం తరఫున న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణ ప్రక్రియలో ఈ బిల్లు ఒక ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్లు మేఘ్వాల్ చెప్పారు. ఇది న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని బలపరుస్తుందని, కేసుల సత్వర పరిష్కారాన్ని కూతమిస్తుందని, పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో సహాయపడుతుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.

0: आज पंचतत्वीय विधेयक भी न्याय क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है। वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्याय कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है।
1: ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో 92,000 పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 2019 నుంచి దాదాపుగా మంజూరైన పూర్తి సామర్థ్యంతో 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పటికీ గత ఏడాది 65,000 పైగా కేసులు పరిష్కారం కాగా సుప్రీంకోర్టులో 75,410 కొత్త కేసులు దాఖలయ్యాయి. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు 2006 నాటి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని సవరించింది. చెల్లింపుల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు, వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. ఎంఎస్ఎంఈల నుంచి వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో అన్ని ఇన్వాయిస్లను పరిష్కరించాలని బిల్లులో నిర్దేశించారు. వివాదం విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లోపు మధ్యవర్తిత్వానికి రిఫరెన్స్ చేయాలి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పెట్రోల్ డీజిల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం సవరించింది. తదుపరి పక్షం రోజుల పాటు వర్తించే విధంగా కొత్త ధరలను ప్రభుత్వం నోటిఫై చేసింది. డీజిల్పై ఎగుమతి సుంకం లీటర్కు 25.50 రూపాయలకు పెంచగా ఏటీఎఫ్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 22 రూపాయలకు పెంచారు. అలాగే పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 3.50 రూపాయలకు మేరకు పెంచారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఈ సవరించిన ధరలు నిన్నే అమల్లోకి వచ్చాయి. అయితే దేశీయ వినియోగం కోసం అందించే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి మార్పు లేదు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తులు తగినంత లభించేలా చూసేందుకు, ఎగుమతులు జరపకుండా నిరుత్సాహపరిచేందుకు ఈ ఏడాది 27వ తేదీ నుంచి పెట్రోల్ డీజిల్ ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టారు. టూ వీలర్ రోడ్ అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 1989 కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ కు సవరణ ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. అత్యవసర టూ వీలర్ అంబులెన్స్ సేవ మరింత వేగంగా అత్యవసరమైన ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య సంరక్షణను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే మోటార్ వాహనాల్లో వెహికల్ టు వెహికల్ V2V కమ్యూనికేషన్ వ్యవస్థను దశలవారీగా అమలు చేసేందుకు 1989 సెంట్రల్ మోటార్ వెహికల్స్ నిబంధనలకు సవరణలు ప్రతిపాదిస్తూ మంత్రిత్వ శాఖ మరొక ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆకస్మికంగా బ్రేకింగ్, ముందు నుంచి కొలైజన్ ఉండే రిస్క్, అసురక్షితంగా లేన్లు మార్పిడి చేయడం, ఎమర్జెన్సీ వాహనాల రాకపోకలకు భద్రత మొదలైన విషయాలకు సంబంధించి V2V కమ్యూనికేషన్ సహాయపడుతుందని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసనకారులు తమ ప్రదర్శనలు కొనసాగించడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలతో ఆ ప్రాంతంలో రాత్రికి రాత్రి పరిస్థితి మరింతగా దిగజారింది. ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయని, కాల్పులు జరిగాయని అక్కడి నుంచి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిరసన ప్రదర్శనలోకి పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చేరుకోవడంతో కాల్పుల ఘటన చోటు చేసుకుందని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి చెప్పారు. గడిచిన 50 రోజులుగా అనేక మంది మహిళలు, పిల్లలు నిరసన స్థలం నుండి పోగా నిన్న అనేక డజన్ల మంది వారికి చేరారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ నలుమూలల నుండి ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో భాగస్వాములు అవుతుండటంతో ఈ ఉద్యమం ఆ ప్రాంతం అంతటా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా 80 మంది మరణించినట్లు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిన్న తెలియజేసింది. తక్షణం స్వతంత్ర నిష్పాక్షిక విచారణ జరిపేలాగా అంతర్జాతీయంగా వివిధ సంస్థలు, దేశాలు ఒత్తిడి తీసుకురావాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి చిన్మయ కృష్ణదాస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాద బృందం ఆయన విడుదల ప్రక్రియను జాప్యం చేస్తున్నారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ సనాతన హిందూ సమాజానికి ప్రముఖ ప్రతినిధి అయిన చిన్మయ కృష్ణదాస్ రాజద్రోహం అభియోగాలపై 2024 నవంబర్ 25వ తేదీ నుంచి ఢాకాలో అరెస్టులో ఉన్నారు.

అంబటాల సంగతులు. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. ఇలా మీ జీవితంలో చైతన్యం నింపేలా ఎన్నో విషయాలను వివరిస్తుంది అంబటాల సంగతులు కార్యక్రమం. మరి ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగం అనే అదృష్టం శీర్షికన ప్రాణాయామం ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం. నిర్బంధాలకు వెన్నుచూపని ధీశాలి కాలోజీ, తెలుగు భాషోపాధ్యాయుడు అచ్చి వేణుగోపాల్ ప్రసంగం. మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక అంశం గడ్డి. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి మన అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షనాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం, షష్ఠి రేవతి నక్షత్రం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చాలా వరకు మేఘావృతమై ఉండి మధ్య మధ్యలో ఎండ కొడుతుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్గాను కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గాను నమోదయ్యింది. గాలిలో తేమ 70%గాను గాలి గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంతకు మించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: నా పేరు డాక్టర్ ఎం సునీల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యాన విభాగం, వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్. ఇప్పుడు టమాటా తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేసేటటువంటి పంట వంకాయ. వంకాయ అంటే మన జిల్లా రైతులకు బాగా ఇష్టమైనటువంటి కూరగాయ పంట. ఈ వంకాయలు ముఖ్యంగా ప్రస్తుతము కొంతవరకు రసం పీల్చే పురుగుల సమస్య అనేది కనబడుతూ ఉన్నది. ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి ఏంటంటే, మనము ఒక ఎకరంలో చూసినట్లయితే కనుక ఒక 10 కిలోల చొప్పున కార్బోఫ్యూరిన్ 3 గుళికలను చల్లుకోవాలి. మనం ఇసుకతో కలిపి కూడా చల్లుకోవచ్చు.

0: అదే విధంగా మనము పైపాటుగా పిచికారీ చేసుకోవాలనుకుంటే కనుక డైమీథోయేట్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా మరి ఎక్కువగా ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే కనుక ప్రొఫినోఫాస్ అయితే కనుక 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే థయోడిక్ కార్బు కూడా 1 లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. ఒకవేళ అదేవిధంగా కొమ్మ మరియు కాయ తొలచి పురుగు ఉన్నట్లయితే కనుక ఆ యొక్క ఏవైతే పురుగు ఆశించినటువంటి కోణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తుంచివేయాలి. అదేవిధంగా ఆ యొక్క పురుగును నివారించడానికి మనకు క్లోరాంట్రెనిలిప్రోల్ అనేటటువంటి మందును 1 లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ వంకాయలు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బెండ విషయానికి వచ్చినప్పుడు కూడా ఎండు తెగులును నివారించడానికి ఈ యొక్క మొక్క యొక్క మొదలు తడిచే విధంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే కనుక 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆ మొక్క మొదలు దరిచే విధంగా మనం పోసుకోవాలి. అదేవిధంగా రసం పిలిచే పురుగులు ముఖ్యంగా తెల్లదోమ సమస్య బెండలో ఎక్కువ కనపడతాం. తెల్లదోమను నివారించడానికి డైమీథోయేట్ అయితే కనుక 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: వంకాయ బెండ పంటల్లో పురుగుల నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ చెప్పిన యోసం సలహా అది.

0: శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మరి ఈ రోజుకున్న ప్రత్యేకతను గురించి చరిత్రలో ఇలా చూస్తే, పెన్సిల్ను కనుగొన్న నికోలస్ జాక్వస్ కాంటే జయంతి, నటుడు గాయకుడు కిషోర్ కుమార్ జయంతి, ఇంకా ప్రముఖ కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పుట్టినరోజు వెళ్ళాం. పెన్సిల్ను కనుగొన్న నికోలస్ జాక్వస్ కాంటే జయంతి, ఈయన ఫ్రెంచ్ దేశస్థుడు, రసాయన శాస్త్రవేత్త, ఇంకా ఇంజనీర్. ఒక పేద కుటుంబంలో పుట్టిన ఈయన తన యాంత్రిక ప్రతిభతో విశేషంగా రాణించాడు. 14 ఏళ్ల వయసు నుండి అసాధారణమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా పెయింటింగ్ కూడా వేశాడు. 1795లో గ్రాఫైట్ పొడిని బంకమట్టితో కలిపి కాల్చే పద్ధతిని కనిపెట్టాడు. దీనివల్ల పెన్సిల్ గట్టిదనాన్ని మార్చడం సాధ్యమైంది. కాంటే 1795లో ఈ ఆవిష్కరణకు పేటెంట్ పొందాడు. ఇంకా వాటిని తయారు చేయడానికి లా సొసైటీ కాంటేను స్థాపించడమే కాకుండా ఈయన పేరు మీద వివిధ రంగుల క్రేయాన్స్ను కనుగొన్నందుకు గౌరవప్రదమైన గుర్తింపును, ఇంకా అత్యున్నత పురస్కారం గెలుచుకున్నాడు. నెపోలియన్ ఈజిప్టు యాత్రలో సైనిక బెలూన్లు, ఇంజనీరింగ్ పరికరాలు తయారు చేయడానికి సహాయపడ్డ నికోలస్ 1805 డిసెంబర్ 6న మరణించాడు.
1: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. యోగాతో ఆరోగ్యానికి మస్తు మేలు జరుగుతుంది. శారీరకంగా కాకుండా మానసికంగా కూడా యోగాతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎటువంటి సమస్యలున్నా యోగాతో పరిష్కారం అవుతాయట. మరి ఇప్పుడు విందాం యోగమనే అదృష్టం శీర్షికన ప్రాణాయామం ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకులు పి. తిరుపతిరెడ్డి ప్రసంగంను.

ఈరోజు మనం ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. మరి ఆసనాలు, వాటి వేసే విధానం, వాటి లాభాలు తెలుసుకుందాం. ఈరోజు ఈ ప్రాణాయామంలో ముఖ్యంగా మొదటిది నాడీ శుద్ధి ప్రాణాయామం లేదా నాడీ శోధన ప్రాణాయామము. ఇది మనకి పతంజలి యోగ సూత్రాల ప్రకారం శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద ప్రాణాయామ అంటాం. అంటే శ్వాస యొక్క గతిని మార్చి చేసేటువంటి విధానం ఏదుందో దానికి ప్రాణాయామం అని పేరు. ఈ ప్రాణాయామము ఎంత దూరం, అంటే వదిలిన తర్వాత ఎంతసేపు ఆపాలి, పీల్చిన తర్వాత ఎంతసేపు ఆపాలి, మరి శ్వాస పీల్చి బయటకు వదిలినటువంటిది ఎంత దూరం వెళ్తుంది, దాన్ని మనము గమనిస్తూ చేసినట్లయితే అది మనకి లాభకారిగా ఉంటుంది. ఈ ప్రాణాయామం ద్వారా మన శరీరంలో ఉండేటువంటి నాడులన్నీ కూడా శుద్ధి అవుతాయి, మనకి మంచి ప్రశాంతత అనేటువంటిది కలుగుతుంది, మన ప్రశాంతత దొరుకుతుంది. అయితే ఈ ప్రాణాయామంలో ముఖ్యంగా మనం చేయవలసినటువంటిది మొట్టమొదటిది ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం. మన శరీరంలో ఉన్నటువంటి 72,72,10,210 నాడులని అది ఉత్తేజం చేస్తూ మన శరీరానికి కావలసినటువంటి శక్తిని అందిస్తూ మన శరీరం లోపల రోగ నిరోధక శక్తిని పెంచుతూ మనను కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మరి రోగ్రస్తులు, అనారోగ్యంతో కూడుకునే వాళ్ళైనా పర్వాలేదు, బెడ్ పైన ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, కూర్చోగలిగితే మనము ఈ ప్రాణాయామాన్ని చేయవచ్చు. ఈరోజు ఈ నాడీశుద్ధి ప్రాణాయామాన్ని నేను మీకు చేస్తాను, నాతో పాటు మీరు కూడా చేయవచ్చు. మొదటగా మీ ఉంగరమేలు, బొటనవేలు తీసుకోండి. ఈ బొటనవేలు ద్వారా మీ కుడి నాసికను, అనగా సూర్యనాడిని క్లోజ్ చేయాలి. చంద్రనాడి ద్వారా శ్వాసని దీర్ఘంగా పీల్చాలి. చేయండి నాతో పాటుగా ఇలా వింటూ దీర్ఘంగా నెమ్మదిగా వదలాలి శబ్దం రాకుండా. అదేవిధంగా మళ్ళీ పీల్చాలి, నెమ్మదిగా వదలాలి, మళ్ళీ పీల్చాలి, మళ్ళీ వదలాలి. కంటిన్యూ చేస్తూ ఉండండి. అదేవిధంగా శ్వాసని పీల్చుతూ వదులుతూ ఒక 20 రౌండ్ల వరకు మీరు కంటిన్యూ చేస్తూ నేను చెప్పినటువంటి మాటలను వింటూ ఉండాలి. మనము శ్వాస పీల్చేటప్పుడు మన శరీరంలోనికి ఒక శక్తి ప్రవేశిస్తుంది అనేటువంటిది మన మనసులో మనం దృఢమైనటువంటి సంకల్పం చేయాలి. తర్వాత వదులుతున్నప్పుడు మన శరీరం లోపల ఉండేటువంటి మలినాలు ఏవైతున్నాయో అవి బయటకు మనం వదులుతూ ఉన్నాం అనేటువంటి దృఢ సంకల్పంతో కనుక మనం చేసినట్లయితే మన శరీరం అంతా కూడా శుభ్రమై పూర్తిగా ఆరోగ్యవంతంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఈ ఎడమ ద్వారా, అంటే చంద్రనాడి ద్వారా చేయడం ద్వారా మన శరీరానికి చల్లదనం, మరి ప్రశాంతతను ఇస్తుంది. ఇది ఒక 20-25 రౌండ్లు వరకు చేసి నెమ్మదిగా మళ్ళీ శ్వాస తీసుకోండి. దీర్ఘంగా పీల్చినటువంటి శ్వాసను ముక్కు మూసి బంధించాలి. బంధించండి, నెమ్మదిగా రైట్ సైడ్ నుంచి, కుడి నుంచి వదిలేయండి. మళ్ళీ కుడి నుంచే పీల్చండి, కుడి నుంచే వదలాలి, మళ్ళీ పీల్చండి, మళ్ళీ వదలాలి. ఈ విధంగా ఎడమ నుంచి కంటిన్యూ చేయండి, ఆపకూడదు. శ్వాస తీసుకునేప్పుడు చక్కగా కళ్ళు మూసుకొని శ్వాసపైన పూర్తి ఏకాగ్రతతో శ్వాసపైన మనసు నిలిపి శ్వాసను పీల్చడం, వదలడం. పీల్చేటప్పుడు ఛాతి, పొట్ట, ప్రక్కటెముకలు, వీపు భాగం మొత్తం ఉబ్బేలా పైకి వచ్చేలా తీసుకోవాలి. నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వదలాలి, తొందర పడకూడదు. ఇది మనము సర్కస్లో చూస్తుంటాం. ఏ విధంగా అయితే మావటి వాడు సర్కస్లో ఆ సింహాన్ని, పులుల్ని, ఎలుగుబంట్లను ఆడించేటువంటి వాడు దాన్ని ఏ విధంగా మచ్చిక చేసుకుంటాడో, నెమ్మది నెమ్మదిగా మనం కూడా ఈ శ్వాసల్ని మన స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు ఎడమ నుంచి మనము సూర్యనాడి ద్వారా శ్వాస చేస్తున్నప్పుడు ఈ సూర్యనాడి, అంటే కుడి వైపు నుండి ఈ సూర్యనాడి మనకి వేడిని, శరీరానికి వేడిని, శక్తిని ప్రసాదిస్తుంది. ఇవి రెండు కూడా ఒకదాని తర్వాత మనం ఒకటి చేయడం ద్వారా ఇవి రెండు కూడా చక్కగా బ్యాలెన్స్గా ఉంటాయి. ఇవి రెండు శ్వాసలు కరెక్ట్గా జరుగుతున్నప్పుడు మన శరీరంలో ఆకలి కానీ, తర్వాత దాహం కానీ, ఇవి ఏవి కూడా మనకి దరిదాపుల్లోకి రాకుండా అవి మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఇప్పుడు నిండుగా తీసుకుని మళ్ళీ ఆపండి, మళ్ళీ బంధించాలి ముక్కును మూసి. కొద్దిగా వీలైతే మీకు త్రోట్ లాక్ చేయండి, ఇక్కడ గదువని గొంతు పైన అదింపట్టండి. అదింపట్టి

ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, దానిపైన కాస్త అదిం పట్టి మీరు శ్వాసను బంధించాలి. నెమ్మదిగా తలపైకి ఎత్తి ఎడమ నుంచి వదిలేయాలి. ఇప్పుడు ఆల్టర్నేట్గా చేయాలి. ఎడమ నుంచి పీల్చండి, కుడి నుంచి వదలండి, కుడి నుంచి పీల్చి ఎడమ నుంచి వదలండి, పీల్చండి నిండుగా వదలండి, మళ్ళీ పీల్చండి, మళ్ళీ వదలండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడకి ఈ రెండు స్వరాలు ఏవైతున్నాయో, ఈ రెండు స్వరాలలో శ్వాస యొక్క నిడివి సమంగా జరిగేలా, బ్యాలెన్సింగ్గా జరిగేలా చూడాలి. అప్పుడే మనం హెల్తీగా ఉంటాం. మనకు ఆకలి బాగా వేసినప్పుడు, సూర్యనాడి బాగా పనిచేస్తున్నప్పుడే, సూర్యనాడి ద్వారా శ్వాస బాగా వస్తున్నప్పుడే మనం భోజనం చేసినట్లయితే చక్కగా అంటే తొందరగా డైజెషన్ అవుతుంది. ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు తిన్నప్పుడే అది మన శరీరానికి వంటబడుతుంది, ఆకలి తీరుతుంది. అదేవిధంగా మనము చంద్రనాడి బాగా నడుస్తున్నప్పుడు ఏదైనా అంటే ఉత్సవాలలో అంటే పండగలు కానీ మరి ఏదైనా ఫంక్షన్లో కానీ మనం వెళ్ళి చేసినట్లయితే అది ప్రశాంతంగా జరుగుతాయి. అంటే ఉదాహరణకి ఏవైనా పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు చంద్రనాడి నడుస్తున్నప్పుడే మనం ఆ పనులు చేసినట్లయితే అవి సక్సెస్గా ఉంటాయి. అయితే ఇవి ఈ రెండు ప్రాణాయామాల్ని మనము పొద్దున సాయంత్రం వేళ తప్పకుండా చేసినట్లయితే మనకి నిద్రలేమి నిద్ర రాకుండా ఉన్నట్లయితే ఆ నిద్రను కూడా ఇది తొలగిస్తుంది. రాత్రిపూట చక్కటి నిద్ర వస్తుంది. ఎంతటి రోగ్రస్తులైనా, హార్ట్ పేషెంట్లైనా, బీపీ పేషెంట్లైనా దీన్ని ముందుగా చేసి మిగతా ప్రాణాయామాలు కనుక చేస్తే బీపీ కంప్లీట్గా తగ్గిపోతుంది. అందరికీ కూడా మరోమారు దీన్ని ఆచరించాలని, ఈ నాడీశుద్ధి ప్రాణాయామం చేయాలని కోరుతూ జై హింద్.

0: ఇంతవరకు యోగమనే అదృష్టం శీర్షికన ప్రాణాయామం ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగంను విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, అంబటల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నిర్బంధాలకు వెన్నుచూపని ధీశాలి కాలోజీ, తెలుగు భాష ఉపాధ్యాయుడు అచ్చి వేణుగోపాల్ ప్రసంగం.
2: మన భాష, మన యాస, మన కాళోజీ. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నేడు శ్రీ కాళోజీ నారాయణరావు గారి జన్మదినం. మరి ఈ సందర్భంగా ఒకసారి కాళోజీని స్మరించుకుందాం. 1914 2002 రమారమి 9 పదుల జీవితం. అందులో లెక్కకు మించిన తెలుగు సుమాలు పండించి తెలంగాణ భాషను యాసను సుసంపన్నం గావించినవాడు, ప్రజల చేత కాళన్నగా ప్రేమగా పిలుచుకోబడిన ఆయన జీవితం తెరిచిన పుస్తకం. అవనిపై జరిగే ప్రతి గొడవ తన గొడవగా భావించి విశ్వమానవాళిని తనవారిగా ప్రేమించిన కాళోజీ కల్లా, కపటం, ద్వేషం, కార్పణ్యం, పగ, వగ లేని స్వచ్ఛమైన స్ఫటికం లాంటివాడు. కాళోజీ పెదాల నుండి వెలువడే ప్రతి పలుకు వానచిరుకు అంత స్వచ్ఛంగా, పసిపాప నవ్వుల నిర్మలంగా, కార్తీకంలో ఎండల, మార్గశిరంలో మంచుల, పండు వెన్నెలల భగభగమండే అగ్గిల ఆరాటంగా ఉంటుంది. కాళోజీ, నా గొడవకు హద్దులు లేవు, పంచభూతాల మాదిరిగా అది అంతటా తన వాణిని వినిపించేది. తన జీవితకాలమంతా ఆయన రాసిన కవితలు నా గొడవగా ముద్రించబడ్డాయి. కాళోజీని చదవడమంటే 100 సంవత్సరాల చరిత్రను ఔపోసన పట్టడం. జీవితంలోని ప్రతి దశలో మనం కాళోజీ మాటలను కోట్ చేయవచ్చు. ఆ మాటల్లో మనం కావ్యాలలోని నవరసాలను తప్పనిసరిగా దర్శించవచ్చు. మన భాషను, మన యాసను తన ఊపిరిగా చేసుకొని దానికి ఎనలేని గౌరవం కలిగించినవాడు. మన భాషలోనే మన యాస, మన బతుకు, మన సంస్కృతి ఉందని ఘంటాపథంగా జిద్దుతో చెప్పినవాడాయన. ఎవని భాషల యాసల వాడు రాయాలి, తెలుస్తదా అని లేదు. మనను మనం తక్కువ చూసుకుని బానిస భావన పోవాలి. భాష రెండు తీర్లు, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. మనకు పలుకుబడుల భాష కావాలి అని సర్వత్రా నినదించినవాడు కాళోజీ. నాటి తెలంగాణ ఉద్యమ ధ్వని, ప్రతిధ్వని. కాళోజీ జీవితం సాంఘిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చైతన్యాల సమాహారం. సామాన్యుల గూర్చి మాన్యులను తన కవితలతో నిగ్గదీసిన సాహితీ కరవాలం. చురకత్తిలాంటి పదునైన తెలంగాణ కవితా యాసలో సమాజంలోని ప్రతి పార్శ్వంలో కడు పేదల కడగండ్లను తన ఎక్స్రే కళ్లతో దర్శించి ఆవేదనతో, ఆర్తితో అనునిత్యం జ్వలించిన కవితా హోమాగ్ని కాళోజీ. నిజాంకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఆయన కవితారచన ఆ తరువాత జీవితంలోని అన్ని దశలను సమపాళ్లలో దర్శించగలిగింది. అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని ఎలుగెత్తి చాటినవాడు. తన కవిత్వాన్ని ధ్వనిపూర్వకంగా చదువరులకు అర్థమయ్యే సరళ భాషలో నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా, వ్యంగ్యంగా, అక్షరాయుధాలుగా మార్చి అన్యాయం చేసేవారు ఏ స్థాయి వారైనా, ఎంతటి వారైనా నిర్భయంగా, నిర్భీతిగా ప్రశ్నించిన కవిత మానసపుత్రుడు మన కాళోజీ. కాళోజీ కవిత్వం నాటి అమాయక తెలంగాణ ప్రజల గళంగా మారి వారి ఆర్తిని, ఆవేదనను, దయనీయ జీవిత కడగండ్లను అక్షరబద్ధం చేసింది. అందుకే వారికి ఆయన కాళన్న. గ్రంథాలయోద్యమం, నిజామాంధ్ర, మహాసభ, స్టేట్ కాంగ్రెస్, ఇలా ఈ మూడింటితో ఆయన జీవితం పెనవేసుకపోయింది. మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, పివి నరసింహారావు, జమలాపురం కేశవరావులతో కలిసి ఆయన అనేక ఉద్యమాలలో తన వాణిని, బాణిని నిష్కర్షగా వినిపించారు. నిర్బంధాలకు వెన్నుచూపని ధీశాలి. తన మార్గం సత్యమైతే దేవుడిని కూడా ఎదిరించగలిగిన మొండితనం ఆయన సొంతం. నిజాంను ఎదిరించి ఓరుగల్లులో గణేశోత్సవాలు నిర్వహించిన, తెలుగు భాష కోసం ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపనలో పాల్గొన్న, వరంగల్లు కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించి నగర బహిష్కరణకు గురి అయిన, స్వరాజ్య సమరంలో పాల్గొన్న ఓయు విద్యార్థుల బహిష్కరణకు గురైతే వారికి ఆశ్రయం ఇవ్వడానికి ప్రయత్నించిన, ఇలా ప్రతిచోట తన స్వేచ్ఛా ప్రవృత్తి, అన్యాయాన్నెదిరించే ఉగ్గుపాల గుణం మనకు ఆయన నైజంను, ఇజంను మన ముందు సాక్షాత్కరింపజేస్తాయి. మాతృప్రేమ తెలియని ఆయనను కంటికి రెప్పలా

పెద్దన్న శ్రీ రామేశ్వరరావు గారు 70 సంవత్సరాల వయసు వరకు కాపాడారు. 1996లో అన్న మరణిస్తే నేను 6వ ఏట మా అన్న భుజాల మీదికెక్కినాను. అతను మరణించేదాకా దిగలేదు. నేను అతని భుజాల మీదికి ఎక్కడం గొప్పతనం కాదు. 70 ఏళ్ల వరకు అతను నన్ను దించకుండా మోయడం గొప్ప అని తమ అనుబంధాన్ని ప్రకటించారు. ఒకే ఒక్కసారి పార్టీల తరఫున పోటీ చేయడం మినహా రాజకీయాల గంధం సోకనివాడు. శాసనమండలి సభ్యునిగా పనిచేసిన పార్టీ వృత్యం గూర్చి తన భావాలు కుండబద్దలు కొట్టినట్లుగా వివరించారు. దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్, 1972లో తామ్రపత్ర పురస్కారం, జీవనగీతికి ఆంధ్రప్రదేశ్ ఉత్తమ అనువాద పురస్కారం, ప్రజాకవి బిరుదు, కాకతీయ విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్, ఇలా పురస్కారాలకే గౌరవం కల్పించినవాడు మన కాళోజీ. 1939-43లలో 2 సార్లు నిజాం చేత చెరసార్ల పాలుబడ్డా తన ధిక్కారాన్ని ఈశాన్ మాత్రం విడువనివాడు. అనాకథలు, నాగొడవ, ఇది నాగొడవ ఆత్మకథ, కాళోజీ కథలు, జీవన గీతి, ఖలీల్ జీబ్రాన్ ద ప్రాఫిట్కు అనువాదం, తెలంగాణ ఉద్యమ కవితలు, బాపు బాపు బాపు, కాళోజీ యాదిలో, కాళోజీ కాహాళి, ఇలా వాసిలో గొప్ప రచనను కూర్చిన సాహితీ స్రష్ట కాళోజీ. మహాత్ములకు ఆదర్శాలుంటాయి, సామాన్యులకు కోరికలుంటాయి. కాళోజీ ఒక సంఘటనతో ఈ వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మా ఇంట్లో ఒక బీరువా ఉంటది. దాంట్లో ఒక అలమారాలో కాగితాలు, బట్టలు, నా వస్తువులు అనదగ్గవి ఉంటాయి. మా ఇంటికి రోజూ వచ్చే వారెవరికైనా తెలుసు. రామశాస్త్రికి చెప్తే పంపిస్తాడు. ఈ మాటలు వ్యక్తిగత ఆస్తి లేని కాళోజీ నిరాడంబరతను తెలుపుతాయి. ఇక నా గొడవలోకి మనం ప్రయాణం ప్రారంభిస్తే కవిత్వం అంటే ఏమిటి, కవి లక్ష్యం ఏమిటి, కవిత్వ పరమార్థం ఏమిటి అనేది చాలా విస్పష్టంగా అవగతం చేసుకోగలం. మన పిల్లలను చంపి మనలను బంధించిన మానవాధములను మండలాధీశులను మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి. కసియారిపోకుండా బుసకొట్టుచుండాలి. కాలంబు రాగానే కాటేసి తీరాలి. ఇది రజాకర్లపై ఆయన కోపానికి పరాకాష్ఠగా చెప్పిన కవిత. 2.5 జిల్లాలదే దండిబాస అయినప్పుడు తక్కినోళ్ల నోళ్ల యాస నొక్కతొక్కబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలుకోరడం తప్పదు అంటూ తన భాషను ఈసడించిన ఆంధ్రా ప్రాంతపు భాషావాదులను హెచ్చరించిన తెలంగాణ భాషాప్రేమికుడు కాళోజీ. ఓచోట ఆయన ఇలా అంటారు, అతిథివోలే వచ్చినాను అంటాడు. తన జీవితమంతా ఇలా ఒకచోట పట్టుమని ఇన్ని దినాలంటూ ఉండనివాడు. కవితల దారిలో ఎక్కడో ఎప్పుడో కాసింత విరామం, ఆ తరువాత కనిపించిన ప్రతి అన్యాయాన్ని అక్రమాన్ని ప్రశ్నించడం, మళ్లీ మరో మజిలీకై అలుపెరగని బాటసారిలా అంతులేని ప్రయాణం. కాళోజీ 3 తెలుగు సాహితీ మూర్తుల మేలిమి కలబోత. ఒకరు తన కాలంలోని అసమానతలను ప్రశ్నించి ఆటబిరదులతో నాటి సమాజానికి దారిచూపిన వేమన. ఆ తరువాత వ్యావహారికాన్ని ప్రజలకు దగ్గర చేసి కన్యాశుల్కంతో తెలుగు సాహితీ గవాక్షానికి అడుగుజాడగా మారిన గురజాడ. ఇక కవిత్వానికి నూతన జవసత్వాలను అందించి సాహితీ బందోబస్తులను తెంచి నూతన సమసమాజ స్థాపన కర్తవ్య బోధ వైపు ప్రస్థానం సాగించిన మహాకవి శ్రీశ్రీ. ఈ 3 మేలిమి కలబోత మన కాళోజీ. ఇది మనం

0: ఖచ్చితంగా పరిశీలిస్తే ఆయన అక్షరాలలో మనకు అడుగడుగునా ఆవిష్కృతమవుతుంది.
1: ఇంతవరకు మీరు విన్నారు నిర్బంధాలకు వెన్నుచూపని దీశాలి కాలోజీ, తెలుగు భాషోపాధ్యాయుడు అచ్చి వేణుగోపాల్ ప్రసంగంను.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్
4: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మనం రోజు ఎన్నో కొత్త పదాలు మాట్లాడుతుంటాం. ఆలోచిస్తే ఆ మాటలు చాలా అందంగా ఉంటాయి కదా. మాటకు మాట కలుపుతూ, పదానికి పదం కలుపుతూ కొత్త కొత్త పదాలు గమ్మత్తుగా మాట్లాడచ్చు. అయితే ప్రతి పదం ఎంత సొగసుగా ఉంటుందో వివరిస్తుంది మాట సొగసు. మరి ఇయాల్టి మాట సొగసు శీర్షికన శ్యామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక అంశం గడ్డి.
0: ఈరోజు గడ్డి అనే రెండు అక్షరాల మాట గురించి మాట్లాడుకుందాం. గడ్డి గురించి ఏం మాటలుంటాయనుకుంటారేమో, ఏది చిన్నది కాదు. ఈ చరాచర సృష్టిలో ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉన్నది, అట్లనే గడ్డికి ఒక అస్తిత్వం ఉన్నది. దాన్ని గడ్డి పరకగా తీసేయకండి. అర్థమవుతుందో లేదోనని కొందరు సంస్కృతంలో అంటారు, తృణప్రాయంగా తీసివేయకండి అని. తృణం అంటే గడ్డి. చులకన జలరుహతంతువు, చులకన తృణకణము అని చెప్తూ కొడుకుకు బుద్ధులు చెప్పి పులికి ఆహారంగా వెళ్ళాలి కదా ఆవు. తాను పులికి ఆహారమైతే తన కొడుకు తల్లిలేని వాడవుతాడని తల్లిలేని సుతుడు తృణకణము కంటే చులకన అయినవాడంటుంది. రాయప్రోలు సుబ్బారావు గారు తృణకంకణము అని ఒక కావ్యాన్ని రాసినారు. గ్రీకు తత్వవేత్త ప్లేటో సిద్ధాంతమైన ప్లేటోనిక్ లవ్ ని తెలుగులోనికి తెచ్చి అమలిన శృంగారమని ప్రతిపాదించి రాయప్రోలు సుబ్బారావు గారు తృణకంకణం అనే కావ్యాన్ని రాసినాడు. వైద్యులు, వ్యవసాయాధికారులు తృణధాన్యం తినాలని సూచిస్తారు. ఇక్కడ తృణధాన్యం అంటే గడ్డి ధాన్యం అని కాదు. గడ్డి జాతికి చెందిన జొన్న, మక్క, సజ్జ, రాగి, సామ, కొర్ర, గోధుమ ఇవన్నీ తృణజాతి ధాన్యాలే. ముఖ్యంగా గోధుమ గడ్డి రసాన్ని కూడా తాగాలంటారు. రసం అనవచ్చునా, పసరనాలా, ఎట్లయినా పర్వాలేదు. వినాయక చవితికి ముందు రోజైన తదియనాడు ఆదిలాబాద్ చుట్టుపక్కల హరితాళిక గౌరీ వ్రతం చేస్తారు. ఈ వ్రతం కోసం చిన్న చిన్న మేదరి బుట్టలు సిబ్బిల మీద మట్టి వేసి గోధుమ గడ్డిని పెంచుతారు. అందులో ఇసుకలింగము, పసుపు గౌరమ్మ, పోక గణపతిని పెట్టి పూజిస్తారు. ఈ గోధుమ గడ్డి ఆకుపచ్చగా కళ్లకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అయితే కొందరు గోధుమ గడ్డికి చల్లే నీళ్లలో పసుపు కలుపుతారు గనక ఆ ఆకులు కొంత పసుపు ఆకుపచ్చ కలగలిసి ఒక కొత్త రంగులో దర్శనమిస్తాయి. ఆదిలాబాద్ చుట్టుపట్ల నివసించే లభానాలు తీజ్ పండుగ సందర్భంగా ఇటువంటి గోధుమ గడ్డిని పెంచి సకల శుభాలు కలగాలని ఆడిబిడ్డలు పూజలు చేస్తారు. గడ్డితో మానవునికున్న అనుబంధం ఈనాటిది కాదు. మానవునికంటే పూర్వమే గడ్డి ఉన్నది. దానికి చావు లేదు. ఎన్నిసార్లు పీకి పారేసినా మళ్లీ మొలుస్తుంది. చెక్కేసినా ఎక్కడో ఒక చోట చిన్న వేరు మిగిలిపోతే మళ్లీ తలెత్తి ఆకుపచ్చ రంగుతో కలకలలాడుతుంది. వేలు లక్షలు ఖర్చు చేసి పత్తి పంట వేసుకుంటే పత్తి చెట్టు ఉన్న చోటనే ఉంటుంది. దాని పక్కన మొలిచిన గడ్డి దాన్ని మించిపోతుంది. అందుకే దాన్ని కలుపు అని పీకి వేస్తారు. ఎన్నిసార్లు పీకేసినా మళ్లీ తయారు. రావణాసురుడి తలకాయను రాముడు ఎన్నిసార్లు తుంచివేసినా మళ్లీ మొలిచినట్టే ఈ కలుపు మొలుస్తుంది. ఇది పనిగాదని ఇప్పుడు గడ్డి మందు కొడుతున్నారు. కేవలం గడ్డి మాత్రమే చనిపోయే విధంగా తయారు చేస్తున్నారు. అయినా ఒక నెల రోజులు గడిచినా ఏమాత్రం తేమ లభించినా గడ్డి మళ్లీ చిగురించి పచ్చగా కలకలలాడిపోతుంది. అది చిరంజీవి. ఎందుకంటే గరుత్మంతుడు స్వర్గం నుండి అమృతాన్ని తెస్తూ ఆ భాండాన్ని కొంతసేపు గడ్డి మైదానంలో ఉంచి

సేదదీరినాడట. అందుకే గడ్డి చిరంజీవి అయిపోయింది. గడ్డి మైదానాలలో అక్కడక్కడా మెలికలు తిరిగిపోతున్న కాలిబాటలుంటాయి. నలుగురు నడిచిన బాటలో గడ్డి మొలవదనే నానుడి ఒకటున్నది. అట్లాంటి బాటలను పిల్లతోవలంటారు. పిల్ల అంటే ఇక్కడ చిన్న అని మాత్రమే అర్థం చేసుకోవాలని మనవి. చీపురు కూడా ఒక రకమైన గడ్డే. వరి పంట కోసుకున్న తర్వాత వచ్చే గడ్డి అరిగడ్డి. ఆ గడ్డిని కుప్పలుగా పేర్చి నిల్వ చేసుకుంటారు. వాటిని గడ్డివాములంటారు. ఆ వామిలో సూది పడితే ఇక దొరకదు. అందుకే గడ్డివామిలో సూది అనే సామెత పుట్టింది. వరిగడ్డిని తాడుగా పేని ఆ తాడుతో గుమ్ములు తయారు చేసి దాంట్లో వడ్లను నిలువుంచుకుంటారు. గడ్డిపాము అని ఒక రకమైన పాము ఉంటుంది. గడ్డిపిట్ట అని ఒక పిట్ట కూడా ఉంటుంది. ఇప్పటికంతా అయిపోతుండే, గడ్డి మొలుస్తుండే అనే డైలాగ్ అప్పుడప్పుడు వినిపిస్తుంది. అంటే చనిపోయి బొంద పెడితే ఇప్పటిదాకా బొంద మీద గడ్డి మొలుస్తుండే అనుకోవాలి. గడ్డిని దర్భ అని కూడా అంటారు. దాన్ని వికృతి చేసి మరాఠీలో దుర్వా అన్నారు, తెలుగులో గరిక అన్నారు. గరికపాటి ఇంటి పేరు గల పండితులు గరికపాటి నరసింహారావు గారు. ఈ దర్భ లేదా గరిక గడ్డితో వినాయకుని పూజ చేస్తారు. వినాయకుడు గరికప్రియుడు. దర్భ పవిత్రమైనది కనుక పూజాదికాల్లో శ్రాద్ధకర్మల్లో దర్భకు చాలా ప్రాధాన్యత ఉన్నది. మనం పూజ చేయబోయే ప్రదేశాన్ని నీళ్లతో సంప్రోక్షించి దర్భలు పరవాలి. దర్భలతో తయారైన పుల్చాతో నీళ్లను సంప్రోక్షించాలి. అనామిక వేలుకు దర్భ ఉంగరాలు ధరించాలి. శ్రాద్ధకర్మలలో దర్భ విశిష్ట స్థానం అలంకరించిందనడానికి ఈ విషయాలు చాలు. గడ్డిని పూరి అని కూడా అంటారు. ఈ రీకి కొంచెం దీర్ఘమిస్తే పూరి అని ఒక పుణ్యక్షేత్రం అవుతుంది. పూరిల్లు అంటే గడ్డి గుడిసెనే. అనంతామాత్యుడు రాసిన భోజరాజీయం కావ్యంలో ఆవు పులితో తన కుమారుడు ఎంత పసివాడో, వాడు ఆకలితో పాల కోసం ఎంతగా అలమటించిపోతున్నాడో అని వివరించి చెప్తూ, మునుమును పుట్టె నాకునొక ముద్దుల పట్టి, అతండు పుట్టి 7-8 నాళ్లపాటి, కలడింతియ పూరియు మేయనేరడు అంటుంది. పూరి అంటే ఇక్కడ గడ్డి అని అర్థం చేసుకోవాలి. గడ్డికి కుష అని మరో చక్కటి పేరు కూడా ఉన్నది. కుష అంటే గడ్డి, చాలా పదునుగా ఉంటుంది. దాని చివరి భాగం అంటే కొన లేదా కొస ఇంకా చాలా పదునుగా వాడిగా ఉంటుంది. కనుక చాలా తెలివిగల వాడిని కుషాగ్ర బుద్ధి అంటారు. కుష యొక్క అగ్రభాగం ఎంత పదునుగా ఉంటుందో అంతటి తెలివి అతనికి ఉంటుందట. దీన్ని ఆంగ్లంలో షార్ప్ అంటున్నారు. షార్ప్ అంటే పదును అనే అర్థమైనప్పటికీ తెలివిగలవాడని అర్థం చెప్తున్నారు కనుక అదొక జాతీయమైంది. కుష నుండి వచ్చిందే కౌశలం లేదా కౌశల్యం, కుశలత. ఇవన్నింటికి నేర్పరితనం అనే అర్థం వస్తుంది. కుశలుడు అంటే నేర్పుగలవాడు. కుశలం అంటే క్షేమం, శుభం. ద్వారకా పట్టణాన్ని కుశస్థలి అంటారు. పవిత్రమైన స్థలం అన్నమాట. కుష అంటే తాడు అని, నీళ్లు అని అర్థాలతో పాటు ద్వీపం అనే అర్థం కూడా ఉన్నది. కనుక ద్వారకను కుశస్థలి అన్నారు. శ్రీరామచంద్రుని పెద్ద కుమారుడు కుశుడు, రెండవవాడు లవుడు. కుశలవులు అనాలి, మనం లవకుశులంటున్నాం. ముందు పుట్టిన చెవుల కన్నా వెనుక పుట్టిన కొమ్ములు వాడిగా ఉంటాయి కదా. గడ్డి పచ్చగా ఉంటుంది గనక గడ్డిని పచ్చిక అన్నారు. మిరుగులో తొలకరి వర్షాలు కురియగానే ఎండిపోయి బీటలు వారిన భూమి మీద గడ్డి మొలుస్తుంది, అదే పచ్చిక. వ్యవసాయదారులు దాన్ని పస్కలంటారు. పస్కల బోనాలేస్తారు. ఇప్పుడు ఇంటి ముందు పచ్చటి గడ్డిని మొలిపించి ఆకుపచ్చని తివాసీ పరిచినట్లు తయారు చేసుకుంటున్నారు. దాన్ని లాన్ అంటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో ఆకాశవాణి అనే తెలుగు అక్షరాలు గుండ్రాళ్ల మధ్య పచ్చగా కనువిందు చేస్తాయి. అదంతా గడ్డి మహాత్యం. అన్ని చోట్ల గడ్డి మొలుస్తుందనుకోవడం పొరపాటు. గడ్డి మొలవని నేలలు కూడా ఉంటాయి. వాటిని ఊషర నేలలంటారు. గడ్డివెట్టుడు అంటే తిట్టడం అనేది కూడా జాతీయమైంది. చలికాలం ఉదయం పూట గడ్డి మైదానాలలో కురిసిన మంచు బిందువులపై లేత సూర్యకిరణాలు పడి పరావర్తనం చెంది ఆ మంచు బిందువులు వజ్రాల వలె మెరుస్తాయి. వాటిని చూసిన కవి హృదయం ఎట్లా స్పందించిందో, ప్రాతర్వేళల మంచు చిన్కుగుమి జొంపంబైన లేబచ్చికల్ సీతశ్రీ దళపించుటెంతయు రహించన్ సర్వభూతంబులున్ సీతశ్రాంతి వడంకతా నచలయై చెల్వొందు భూదేవికెన్ సీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాసిన్బోలే నల్వంకలన్. చలివలన చరాచర ప్రపంచమంతా వడవడా వణికిపోతూ ఉంటే చలించకుండా అచలమైన భూదేవిని

0: ఇచ్చి సీతఋతు ప్రభువు వజ్రముల రాశిని బహూకరించినట్లున్నాయని కవి చెప్తున్నాడు. పచ్చటి గడ్డి మీద నిలిచిన మంచు బిందువులు వజ్రాల వలె కనిపించినాయి కవికి. ఎంత చక్కటి ఉపమాలంకారం.
1: ఇంతవరకు మాట సొగసు శీర్షికన శ్యామల రాజవర్ధన్ అందించిన లఘు ప్రసంగ మాలిక అంశం గడ్డి గురించి విన్నారు. శ్రోతలు మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి అంబటల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపటి అంబటల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన శిశు వికాసానికి దివ్యౌషధం తల్లిపాలు ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం కూర్పు కే లెనిన్. భేటీ శీర్షికన పుస్తక రంగం అభివృద్ధికి ఎన్బిటి చేస్తున్న కృషి స్వీయ అనుభవాల గురించి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ తెలుగు ప్రచురణల విభాగం సహాయ సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్తో సుమనస్పతి రెడ్డి వెట్టిన ముచ్చట, ఇంకా అడవిలో కొన్ని క్షణాలు గోపిగాని రవీందర్ ప్రసంగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സിനിന്ദ കഥനം. కథనం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కొత్త పంతులు వచ్చెండు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
1: ఇక జంగం పంతులు కథ అట్లా, నాగంపేట పంతుల కథ ఇట్లా. మాకు పంతులు లేడు కదా. ఇక యాసంగి నాట్లు అయిపోయినాయి. దున్నుకాలప్పుడు బురదకు కాళ్ళు వెచ్చుతాయి కదా, పెచ్చిన కాళ్ళు జర తడారినాయి. పనేం లేదు. పని ఉన్నప్పుడే మా కొండయ్య మామకు పని అదికి రాదు. ఇక పని

లేనప్పుడు ఏం చేస్తాడు? నాటకమే కదా. మళ్ళా మెల్లగా పుల్ల పెట్టిండు, మా నాటకాన్ని మా మేళాన్ని ఏకం చేసిండు. ఒక్కసారి పిలిపిచ్చిండో లేదో అందరూ మా ఇంట్లో జమ అయ్యారు. అందరి మనసులల్లా అదే ఉంది, ఆడాలే ఆడాలే అని. మాఘమాస దాటింది, శివరాత్రి వస్తుంది. నాటకాలు నేర్వడానికైనా ఆడడానికైనా అదే మంచి కాలం. చలి ఉండదు, వానలుండయి, పని ఉండదు. అందుకని అందరు జమైనరు. ముగ్గురు కొత్తోళ్ళు కూడా వచ్చారు. కొత్తోళ్ళు ఎవరొచ్చినా ముందుగా మా కొండయ్య మామనే కలవాలి. మామ రాన్రి అంటే రావాలి, వద్దంటుకోవాలి. ఎన్ని పైసలు కట్టమంటే అన్ని పైసలు కట్టాలి, ఎవ్వరు నోరు తెరవద్దు. అట్లా ఒక్క మాట మీద నడిపిస్తుండు మా కొండయ్య మామ. ఇక మాకున్న అసలు సమస్య ఏంటో తెలుసు కదా, ఆట నేర్పే పంతులు కావాలి. ఆ పంతుల సమస్య ఇగో ఇప్పుడు తీరింది. ఎట్లా తీరిందో తెలిసిన, ఈ శాల గంగారాములు మా ఊరికి ఇల్టెమొచ్చిండు. ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ కిందనే వచ్చిండు. ఇప్పుడు ఇద్దరు పిల్లల తండ్రి. వాళ్ళ ఊరిలో గంగారాములకు తండ్రి ఉన్నాడు. అన్నదమ్ములు ఏర్పడ్డాక తండ్రికి మనిషికి ఏడాది తిండి పెట్టే ఒప్పందం కుదిరిందట. నా దగ్గర ఒక ఏడాది ఉండుమని గంగారాములు తండ్రిని దొలకచ్చుకున్నాడట. ఆగో, పంతులు ఎత్తుకులాటలో కొండయ్య మామ గంగారాములు తండ్రి గురించి ఇంతకు ముందే విన్నాడు. అందుకని రాంగనే పట్టుకున్నాడు. ఆయన పేరు పున్నయ్య పంతులు. మనిషి పొట్టిగా నల్లగా కట్టెపుల్ల లెక్కుంటాడు. కంఠం మాత్రం కంగుమంటది. వయసు మీద మంచి నాటకాలేసిండట, ఊరూరు తిరిగిండట. ఇంటి దగ్గర భార్య ఉండగానే ఇంకో మనిషిని గుడుకున్నాడట. ఆడివేషం కట్టి డ్యాన్స్ అందుకున్నాడంటే భూమి మీద కాలు నిల్వకపోవునట. కొడుకున్న మనిషి కొడుకేనట ఈ గంగారాములు. అది ఎంతవరకు నిజమో గాని నాటకాలు ఆడేటప్పుడు ఊరికొక భార్య ఉండేనట. ఏషమెత్తే ఓర్వకపోదురట, ఇంటికి పిలుచుకొని భోజనాలు పెడదురట, సీరియల్ ఇత్తురట, ఇంకేమేమో చెప్తురట, ఏమేమో కథలున్నాయి. ఇక అదెందుకు గాని ఇప్పుడు ఈ పంతుల కథ చెప్తా. ఇక మా మామ ఉన్నాడు కదా, మామ అడుగుడు, అతడు సరే అనుడు, వెంటనే కొత్త పుస్తకాలు తెప్పించుడు. ఇవి ఒకటేనకొకటి జరిగిపోయినాయి. మేమేందంటే మాయా సుభద్ర నాటకం వేయాలని నిర్ణయం కూడా జరిగిపోయింది. అది స్వదేశీ నాటకం, కడియాలపల్లి పంతులు రాసిండు. ఇంకా అచ్చుగాలే, సేతిరాత పుస్తకమే. అది కూడా ఆ పున్నయ్య పంతులే తెచ్చిండు. పుస్తకం మొత్తం గొలుసు రాత మీద ఉంటుంది. ఆ రాత పంతులకు తప్ప ఎవ్వలకు రాదు. పంతుల రాత కూడా గొలుసు రాతనే. ఆ రాత మాకు రాదు. అందుకని రెండు రాతలు వచ్చిన కోమట్ రాజయ్య ఉన్నాడు కదా మా ఊళ్ళరే, ఆ ఈ కోమట్ రాజయ్యకిచ్చి పాత్రలు రాయమన్నాం. అట్లా ఒక గ్రంథం కూడా రాయమన్నాం. వారం రోజులల్లా ఈ పాత్రలు గ్రంథం రాసుడు మొత్తం అయిపోయింది. పున్నయ్య పంతులు వచ్చినాక మా మాల్యపు రూపురేఖలే మారిపోయినాయి. ఎందుకంటే ఒక చెలికత్తేషం పెట్టిండు, ఒక బుడ్డెన్కాన్ పాత్ర పెట్టిండు. బుడ్డెన్కాన్ పాత్రకు కొన్ని జోకులు కూడా నేర్పిండు. సభ్యులందరి పేర్లు రాసుకున్నాడు. కొన్ని కండిషన్లు కూడా పెట్టిండి. ఏంటంటే 9 లోపలనే అందరు రావాలి, అందరు పల్లెం అందుకోవాలి, ఒక్కరోజు కూడా గైరాజారు కావద్దు, వచ్చినాక నిద్ర పోవద్దు, ముచ్చట్లు పెట్టద్దు, క్రమశిక్షణతో ఉండాలి, ముందుగాలనే మనిషికి 5 రూపాయలు తేవాలి, రాత్రి 2 గంటల దాకా రిహార్సల్ నడవాలి, రిహార్సల్ నడవంగా బీడీలు తాగద్దు, బయటకు పోవద్దు, ఆడోళ్ళని చూడొద్దు, అటు ఇటు మసలద్దు, పాటలు సరిగ్గా యాడ్ చేయాలి. ఇది పున్నయ్య పంతులు పెట్టిన కండిషన్లు. ఇట్లా 125,000 కండిషన్లు పెట్టి ఎవరొస్తారు? ఈ మా మాల్యంలో కొందరు జీతగాళ్ళు ఉన్నారు, వాళ్ళకు దొడికారనే రాత్రి 10 అవుతుంది. కొందరు కైకిలు చేసుకునేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఇల్లు చేరుతారో వాళ్ళకే తెలియదు. కొందరు రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడేం పని పడుతుందో వాళ్ళకే తెలియదు. నా లెక్కన చదువుకునే పిల్లలు 2 ముగ్గురు ఉన్నారు, వాళ్ళు అయ్యే వాళ్ళు ఎప్పుడు తిరుగుతారో వాళ్ళకే తెలియదు. ఇన్ని కండిషన్లు పెట్టినాక ఎవ్వరు రారనుకున్నా. ఎందుకంటే అప్పుడొకరు ఇప్పుడొకరు అందరు వచ్చేసరికి ఇంతకుముందు 10 దాటుతుండే. ఎవల పాత్ర అయిపోగానే వాళ్ళు జారుకుందరు. ఒక్కొక్కరు 2-3 రోజులు రిహార్సల్కే రాకపోదురు. మధ్య మధ్య ముచ్చట్లు పెడుదురు, బీడీలు తాగుదురు. వీళ్ళు పాటలు పాడంగా వీళ్ళని ఇష్టపడే ఆడోళ్ళు వచ్చి కూసుందరు, కిసకిస నవ్వుకుందరు, రాళ్లతోనో బిచ్చులతోనో చింతగింజలతోనో కొట్టుకుందరు, అట్లా ఆడుకుందరు, అరగంచుల మీద గొంగడి వరుసుకొని పండుకుందరు. రిహార్సల్కు ఖచ్చితమైన టైమే లేకుండే ఎప్పుడు యాష్టకత్తే అప్పుడు బంధు పెడుదురు. పల్లెం కూడా సరిగా అందుకోకపోతురు.
నేను అనుకున్న తప్పే.

అయింది. మరునాడు 9 లోపే అందరు వచ్చిండ్రు. సగం మంది పైసలు కూడా తెచ్చిండ్రు. మాట లేదు, ముచ్చట్లేదు, మనుషులు మెసులుతలేరు. మా పెద్దసారున్నాడు కదా, మా పెద్దసారు ముందట మేము ఎట్లా కుక్కిన పేను లెక్కుంటామో, అగో పుణ్యయ్య పంతుల ముంగట మా మేళ్ళం మొత్తం కుక్కిన పేనులు లెక్కున్నారు. ఒవ్వలు బీడి కూడా ముడతలేరు. మేళ్ళానికి ఒక మేనింజర్ ఉండాలని మమ్మల్నే ఎన్నుకోమన్నాడు పంతులు. అందరూ ఎవరిని ఎన్నుకుంటారు ఇక, మా కొండయ్య మామ పేరే చెప్పారు. పైసలు కొండయ్య మామకిచ్చి తెల్లారి ఒక పెట్రమాక్స్ లైట్ తెప్పించిండు పంతులు. లెక్కలన్నీ రాసిపెట్టమన్నాడు. ఇది అందరికీ కొత్తగా వింతగా గమ్మత్తుగుంది. అబ్బా పంతులు ఎంత స్టిక్టురా, భలే సారు చేసినట్టే చేస్తోండు అని అనుకున్నాం. అంతకుముందు ఏదో భక్తి పాటతోని మా రిహార్సల్ మొదలు పెడుతుంటిమి, ఈసారి మాత్రం పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద ఈ పాట నేర్పిండు మాకు మొదటిసారి పాట. మంగళారతి పాట కూడా నేర్పిండు. పంతులు ఈసారి కొత్తగా నారిగాని పాత్రను పెట్టిండు. అది మా కుంటి బాలయ్యకి ఇచ్చిండు. వాడు కుంటుకుంటా స్టేజ్ మీదకి 3 సుట్లు తిరిగితేనే జనమీడిగా వాడు నవ్వుతారు. ఇక వాని మాట మాట్లాడితేనైతే ఇక నవ్వుడే నవ్వుడు. నారిగాడు ప్రతి పాత్రను ఏ ఊరు ఏం పేరు అని అడిగి పరిచయం చేయాలి. అనంత సత్య వీర వెంకట దేవ రామ సుబ్బ రాజలక్ష్మి పాత్రను కూడా పెట్టిండు. ఆ పేరును చెప్పడమే ఒక పెద్ద జోకు. ఎప్పుడైనా ఏషకాళ్లకు మేకప్ లేట్ అయినప్పుడు జనాలను ఎట్లా నవ్వించాలనో నారిగానికి అనంతలక్ష్మికి నేర్పిండు పంతులు. వాళ్ళిద్దరు కలిసిండంటే ఇక నవ్వనోళ్ళు లేరనుకో. 4-5 పిట్టకథలు కూడా నేర్పిండు పంతులు. ప్రతిసారి పంతులు చూస్తుంటే నాకు మా మొండే సారే యాదికత్తాడు. నాకు హిందీ చెప్తాడు మా మొండే సార్. ఎంత స్టిక్ట్ అనుకున్నావు, ఎప్పుడు కొట్టలే, కానీ సారును చూస్తే ఎందుకో భయం అవుతుంది. ఆ సారు కూడా ఇట్లనే కృషేసుకొని కూర్చుంటాడు. పుస్తకం కూడా వట్టాడు, పాఠాలన్నీ నోటికే చదువుతాడు. పంతులు కూడా అంతే, పుస్తకం వట్టకుంటేనే పాటలు మొత్తం నోటికే చదువుతుండు. మా పంతులు మమ్మల్ని ఇట్లా కట్టడి చేస్తుంటే బయట కొందరు యాష్టపడ్డారట. పోరగాండ్లకు కొత్తగా లగ్గాలే, అటు నాటకం ఆడాలని బుద్ధే, ఇటు పెన్లాంతో ఉండాలని బుద్ధే, వరుసగా రమ్మంటే ఎట్లాస్తారు పంతులు, చూసుకున్నట్టు పోవాలే, అయ్యో ఓనాడు ఇడిచిపెట్టని, కొత్త లగ్గమైన వాళ్ళు కదా అని అన్నారట. కానీ మా పంతులు పద్ధతులు ఏం మార్చలేదు. అందరూ వరుసగా అచ్చుడు అచ్చుడే, ఆటాడు ఆటాడుడే, బుద్ధున్నోళ్ళు రాన్రి, బుద్ధి లేనోళ్ళు ఓన్రి, కొత్త లగ్గమైతే ఏవలు రమ్మంటోన్రు, ఇంటికాన్నే ఉండని అన్నాడట. అప్పటికింకా ఇప్పుడు చక్కగా నడుస్తుంది రిహార్సల్. ఇంకో విషయం ఏంటంటే మా మాల్యంలో 2-3 మాట్లాడుకోరు. వాళ్ళ తండ్రులు గెట్ల పంచాదులు పెట్టుకున్నారట. చాలా ఎండ్లయింది మాట్లాడుకోక. ఆ విషయం మా పంతులు పసిగట్టిండు. పంతులు నాటకం ఆడినప్పుడు కూడా ఇట్లనే 2 మాట్లాడుకోనోళ్ళు కంసుడు కృష్ణుని వేషాలు వేసిండ్రట. స్టేజ్ మీద యుద్ధం చేసేటప్పుడు నిజంగానే కత్తితోని ఓడుచుకున్నారట. అది కట్టె కత్తి కాబట్టి బతికిపోయిండ్రట. ఈ విషయం చెప్పి అందరు మాట్లాడుకోవాలన్నాడు పంతులు. తెల్లారే వాళ్ళకు మాటలు కలిసినాయి. తర్వాత తండ్రులు కూడా కలిసిపోయినరు. ఇక అది వేరు విషయం అనుకో. అగు అట్లా మా పంతులు మమ్మల్ని కలిసిమెలిసి ఉండేటట్టు కూడా చేసిండు. ఇన్ని కండిషన్ల మధ్య రోజు వట్టి కట్టడిగా నేర్పిస్తే మేము 3 వారాలు నిండకముందే నాటకం పూర్తిగా నేర్చినాం. ఈ 3 వారాలల్లో అవసరమైన కిరీటాలు, ఆయుధాలు, బాణాలు, బాణం పుల్లలు మా పంతులే చేసిండు. బూరు కట్టెతో 2 గదలు కూడా చేసుకొచ్చిండు. వసూలైన పైసలున్నాయి కాబట్టి కొంత సామాను, పూసల దండ, విగ్గులు కొన్నాడు. ఇక మనిషికొక్క ఇనుప సందూక కొనుక్కోమన్నాడు పంతులు. ఎవల బట్టలు సామాన్లు వాళ్ళ సందూకాలనే పెట్టుకోవాలి, తాళం వేసుకోవాలి, ఎంట పట్టుకోవాలి, నాటకం వేసేనాడు ఎవల సందుక వాళ్లే తెచ్చుకోవాలి, ఇదేదో మంచుకున్నదని అందరూ మనిషికో సందుక కొనుక్కున్నారు. మేకప్ కొరకు జింక్ పౌడరు, కొబ్బరి నూనె, లిప్స్టిక్ వాడాలని మా పంతులే చెప్పిండు. అంతకుముందు మేము వట్టి మేకప్ పౌడరే, ఏదో ముఖానికి పూసుకునే పౌడర్ పూసుకుందాము, లేకపోతే నీలి రంగును పూసుకుందాం. మేకప్ విషయంలో కూడా మంచి జాగ్రత్త తీసుకున్నాడు పంతులు. అడ్డమైన రంగులు వాడితే కళ్ళు ఖరాబైతాయి, ముఖం ఖరాబ్ అవుతుందని చెప్పిండు. కామారెడ్డిలా ఒక దుకాణాన్ని కూడా పరిచయం చేసిండు. నాటకప్ సామాన్లన్నీ అక్కడనే తెచ్చుకోమని ఖాతా కూడా పెట్టిండు. పంతులే సిరిసిలకు పోయి గోరేమియ దగ్గర మైకును కిరాయికి తెచ్చిండు. పల్లీల హార్మోన్ పెట్టెను కూడా పట్టుకొచ్చిండు. మైకుల ఊరంతా చాటుపు పేయించిండు. స్టేజి నేల మీద కాకుండా పెద్ద పీటల మీద వేయించిండు. రూపాయి టికెట్ పెట్టించిండు. ఇట్లా చేయడం ఇదే మొదటిసారి. ఇవన్నీ చేస్తుంటే

0: మాకే కాదు ఊరోళ్ళకు కూడా చాలా విచిత్రం అనిపించింది. ఇంతకుముందు మా ఊళ్ళో ఎవరు కూడా ఇట్లా పీటలేసి మైక్ పెట్టి ఆట ఆడలే. ఒక్క సురభి నాటకపోళ్ళు మాత్రం నిజాంబాదలు ఇట్లా చేసిండ్రట. అది మేము చూడలే. మా కొండేమామనే చూసినా అని అందరికీ చెప్పిండు. ఇంత అంత అని పేరున్న గోత్రాలోళ్ళు కూడా నాటకాన్ని ఇట్లా ఆడలేదు. కరెంటు బుగ్గలు పెట్టి రంగు కాగితాలు బుగ్గల గడుదురు గంతే. మాకు అన్నీ కొత్తగా గమ్మతిగా ఉన్నాయి. చెప్పింది చేయడమే తర్వాయి. ఇదేంటిదని అదేంటిదని నోరు తెరిచి మేము పంతులను అడుగుతలేం. ఏది చెప్పినా అది చెప్తున్నాం. చెప్పినా మాకేం తెలియదు కదా. ఊరు వాళ్ళకు కూడా ఇదో ఇచ్చింత్రమైంది. ఎక్కడ చూసినా మా గురించే చర్చ. సగం ఊరు మా స్టేజీ చుట్టే ఉన్నారు. పంతులను భలే మెచ్చుకుంటున్నారు. ఇన్ని మెరుగులు చేసినాక జనం చూడకుంటూకుంటారా? ఊరుకూరు కదిలిండ్రు. గడీలు అసలు పట్టనే లేదు. ఆట పూర్తయ్యేదాకా కూసున్నోళ్ళు కూసున్నట్టు, నిలబడ్డోళ్ళు నిలబడ్డట్టు మొత్తం చూసిండ్రు. వారం రోజులాగి మళ్ళీ అదే ఆట ఆడినాం. మొదటి కంటే ఇంకెక్కువనే జనాలు వచ్చిండ్రు. ఖర్చులు గోను మాకు 200 రూపాయలు మిగిలినాయి. అబ్బా, నాటకం అంటే ఇట్లా ఆడాలరా, ఇదిరా పున్నయ్య పంతులు అని ఊరంతా మెచ్చుకున్నారు. ఇక మాకంటే మా పంతులకే ఎక్కువ పేరొచ్చింది. ఇప్పుడు పున్నయ్య పంతులంటే తెలియనోళ్ళు లేరు. అరే, మనిషిని చూస్తే అంత రుభావేం లేడు గాని ఏం చేసిండయ్యా, ఇందరు వచ్చిండ్రు పోయింది గాని ఇట్లా ఎవ్వల కుదరలేదు అన్నారు. గాలి వచ్చినప్పుడే ఎగబోయాలి కదా. 4 రోజులాగి టికెట్లు పెట్టి మళ్ళా మాయా సుభద్రనే ఆడినాం. మా ముఖం మీద కొట్టినట్టు ఒక్క పురుగురు రాలేదు. ఎందుకంటే ఆ ఆట మేము మా పున్నయ్య పంతులు నేర్పింది కాదు కదా.
1: ఇంతవరకు కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కొత్త పంతులు వచ్చిండు కథ విన్నారు. ఈ కథ రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. రేపు పొద్దుగల 8:30 ప్రసారమయ్యే నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 59వ భాగంను చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. రచన గోపరాజు నారాయణరావు.
2: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్ నిండా. శ్రోతలు, ఇప్పుడు విందాం ఆదిలాబాద్ లో జరిగిన ముదిరాజుల భీమన్న పండగపై రేడియో నివేదిక. ఈ కార్యక్రమం సమర్పణ గంగామణి.
3: పట్టణంలోని గాంధీ పార్కు లో వెలిసిన ముదిరాజుల ఆరాధ్య దైవం భీమన్న ఉత్సవాలు ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి అనంతరం వచ్చే మొదటి సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. నిన్న సోమవారం జరిగిన భీమన్న మహోత్సవాలు భక్తుల నామస్మరణలు, ప్రత్యేక పూజలు, సాంప్రదాయ కార్యక్రమాలు, శోభాయాత్రలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు భీమన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొని ఉత్సవాలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. పూజారి బొబ్బల సంతోష్ మాట్లాడుతూ,
4: నేనే పూజారి, నా పేరు

0: బొగ్గుల సంతోష్. మా నాన్న పేరు భీమన్న. మా తాతల నుంచి తరతరాల నుంచి ఈ భీమన్న పండుగ వేడుక అనేది జరుపుకుంటున్నాం. అప్పుడు గుడి లేకుండే, ఆ చెట్టు ఈ పారుకు కూడా లేకుండే, అప్పటి నుండి ఇక్కడ మా దేవుడు ఉన్నాడు. మేము సంవత్సరానికి 2 సార్లు వేసుకుంటాం. ఈ ఆకాడి అప్పుడు ఈ పండుగ ఒకటి ఘనంగా చేస్తాం. ఉగాది అప్పుడు అంటే ఇట్లా మా ఇంటి వాళ్ళం వచ్చి నైవేద్యం వేసుకుని పోతాం. గ్రామాల నుంచి పబ్లిక్ వస్తాయి. మా ముత్తరాజ కులం అందరూ గడప గడపకు వస్తారు. రుయ్యాడి, నిర్మల్, ఇటు బేల, ఒక 5-6 మండలాల పబ్లిక్ అయితే వస్తాయి. నైవేద్యం ఇస్తాం, నైవేద్యం చేస్తున్నాం. ఒక పాయసం, కొబ్బరికాయలు అంతే ఇచ్చి పంపుతాం. దానికి వాళ్ళు ప్రేమతోని భీమన్న దేవుడు కాబట్టి అని వస్తారు. పెద్దమ్మ తల్లి పండుగ చేస్తాం ముందు, మర భీమన్న పండుగ. మా ముద్రాజ్ కులం మొత్తం వచ్చి చేస్తాం, మీరా ఇంతే ఘనంగా చేస్తాం.
1: ధారవేణి రాము మాట్లాడుతూ,
2: మొదట ఇక్కడికి వచ్చేసినటువంటి ముద్రాజ్ బంధువులందరికీ, అదిలాబాద్ పట్టణ ముద్రా సోదర సోదరు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ముద్రాజ్ సోదరి సోదరు మనందరికీ పేరు పేరున భీమన్న దేవుడి శుభాకాంక్షలు. ఇది అనాదిగా మా తాత తండ్రుల నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం, ఎప్పుడైతే తొలి ఏకాదశి దాటిన తర్వాత వచ్చే మొదటి సోమవారం రోజున భీమన్న పండుగను కోలిపుర ఏరియా నుండి ఘటన తీసుకుని ఆ పుర వీధుల మీదుగా మన గాంధీ పార్క్ నందు ఉన్నటువంటి భీమన్న దేవుడి ఆలయంకు ఊరేగింప తీసుకుని వచ్చేసి పెద్ద మొత్తంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీన్ని ఓన్లీ మన బొగ్గుల వంశస్థులు అనాదిగా వాళ్ళ చేతుల మీదుగానే జరుగుతున్నాయి కాబట్టి బొగ్గుల వంశస్థులే చేస్తారు దీన్ని. ఇది అంతేకాకుండా ఈ యొక్క ఆలయ చరిత్ర చూసుకున్నట్టే దాదాపుగా 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయం అప్పుడు చెట్టు మాత్రమే పరిమితమైంది. ఈ మధ్యనే మన ముద్రాజ సోదరులందరూ కలిసి కలుసుకట్టుగా ఒక ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇదే మాసంలో, ఇప్పుడు వచ్చే ఈ మాసంలో మన ముద్రాజ్ భీమన్న దేవుడు పండుగను పెద్ద మొత్తంలో చేస్తూ అంతేకాకుండా విగ్రహ ప్రతిష్టాపన కూడా చేద్దామనే పెద్ద సంకల్పాన్ని ముందర పెట్టుకున్నాం. అదే కాకుండా పండుగ సాయంత్రం ముద్రాజ్ని మన బస్టాండ్ కూడల్లో పెద్ద మొత్తంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి ముద్రాజ్ బంధువులందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జై ముద్రాజ్.
1: ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ,
3: వందల సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఈ సంవత్సరం ముద్రాజ్ భీమన్న దేవుని పండుగ సందర్భంగా అందరూ బాగుండాలని, ఈ యొక్క ముద్రాజ్ సమూహం మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి గొప్ప కులవృత్తి. మనం అనేక సందర్భాల్లో, నేను ముద్రాజ్ సంఘమిత్రులు కలిసినటువంటి సందర్భంలో వాళ్లకు ఉన్నటువంటి ఆలోచన కన్నా నాకున్నటువంటి బాధనే నేను అనేక సార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఈ యొక్క భీమన్న దేవుని పండుగ సందర్భంగా మీ అందరికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ రోజు ఆదిలాబాద్ శాసనసభ్యునిగా ఎన్నికై మీ ముందున్నటువంటి నేను, కుల సంఘానికి కావచ్చు, మీ వ్యక్తిగత విషయాలకు కావచ్చు, ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా అన్ని రకాలుగా నేను మీకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. నా ముదిరాజ్ సోదరులు, నేను అనేక సందర్భాల్లో, ప్రత్యేకంగా గతంలో నేను ఎన్నికల సమయంలో పోటీ చేసినప్పుడు నాకు బలాన్ని ఇచ్చి, మానసికంగా నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి నా ముదిరాజ్ సోదరులు, నువ్వు అధైర్యపడద్దు, ఎప్పుడో ఒకప్పుడు ఆ భీమన్న దేవుని ఆశీర్వాదం వల్ల అంతా మంచి జరుగుతుందని మాట్లాడినటువంటి చాలా మంది పెద్ద మనుషులు వాళ్ళు అన్నటువంటి మాటలు నాకు వినిపిస్తాయి. ఈ పార్క్ అనేది ముదిరాజుల యొక్క పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ స్థలం. ఇదంతా కూడా ఆదిలాబాద్ బాగుండాలని, ఆదిలాబాద్ కు ఒక వన్నె రావాలని ఆ రోజు ఉచితంగా ఇచ్చినటువంటి ఈ యొక్క స్థలం, దాని తర్వాత పార్క్ గా అభివృద్ధి అయింది ఇంత గొప్పగా ఉన్నప్పటికీ, మరి ఇక్కడ కావలసినటువంటి కొన్ని విషయాల్లో అనేక సందర్భాల్లో నాకు అడిగినప్పుడు, మరి ఇక్కడ షెడ్ నిర్మాణం కాకుండా ఇప్పుడు బోర్వెల్ గురించి అడిగాను. తప్పకుండా ఆ బోర్వెల్, దానికి కావలసిన మోటార్ కూడా మీద మీద నేను సాధ్యమైన తొందరగా 1 లక్ష రూపాయలు దీనికి మంజూరు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మిగతా విషయాలన్నిటి కూడా మనకున్నటువంటి సమస్యల మీద తప్పకుండా నేను ఒకరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తా. దానికి అందరి నుంచి, దానికి ఎక్కడన్నా సమస్యలుంటే వేదిక మీద నుంచి నేను అన్నలునే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మన మధ్యన కొంత సమన్వయం చేసి ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలుంటే వాటిని కూడా పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేయాలని నేను తప్పకుండా రేపు అసెంబ్లీలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తా. పూర్తిగా సాధ్యాసాధ్యాలు పరిశీలించమని ప్రభుత్వాన్ని కూడా నేను పూర్తిగా అడుగుతా. ఏది ఏమైనా అన్ని రకాలుగా మీరంతా ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేగా మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను మనస్ఫూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా.
1: ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్

0: అనుష మాట్లాడుతూ,
1: భీమన్న దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను ఎంట్రెన్స్ అని అనుకున్నా. ఇది ఏదో తక్కువ మంది ఉంటారేమో అనుకున్నా, ఎంత జనం చూస్తే పెద్ద జాతరలాగా అనిపిస్తున్నది. అంటే మీలో ఇంత మంచి ఐకమత్యం ఉందని నాకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఐకమత్యంగా ఉంటే మనం ఏదన్నా సాధించగలుగుతాం. అది సంఘానికి కావచ్చు, దేని గురించి అయినా కావచ్చు. మీలో ప్రతి ఒక్కరి అంటే మీ స్వార్థం లేకుండా మీరు ఎవరికన్నా సహాయం చేయాలని ఒక మంచి ఆలోచనలాగా కనబడుతుంది. ఎందుకంటే ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటే ఈక్వాలిటీ ఉండదు, కానీ ఇద్దరు మంది ఒకే దగ్గర ఒకే తాటిపైకి వచ్చి అదే మన యొక్క భీమన్న దేవుని పూజలో పాల్గొనడం, అలాగే అందరిపైన ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని మీరు మనస్ఫూర్తిగా ఎలా కోరుకుంటున్నారో, నేను కూడా ఏ చిన్న సమస్య ఉన్నా మీ అందరికి మీ ఇంటి ఆడబిడ్డగా ముందుంటానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మిగతా ఏదున్నా కూడా, ఎందుకంటే ఆ కాలంలో ప్లేస్ ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. అది ఎందుకంటే చాలా మంది పార్కులకి అన్ని కులాల మతాల వారు వస్తారు. అలాంటి వారికి ఒక గొప్ప ఆదర్శం ఇక్కడ దేవాలయం ఉండడం అనేది, ప్రతి ఒక్కరు దర్శించుకోవచ్చు. అలాగే మీ యొక్క అంటే మీ యొక్క మంచి మనసు కూడా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. అంటే ప్లేస్ ఇవ్వడం అనేది చిన్న మాట కాదు. అలాంటిది కూడా ఇంత ఐక్యమత్యంగా ఉంటూ ఎవ్రీ ఇయర్ మీరు ఇలా జరుపుకోవాలని, అలాగే ఇంకా మిగతా నాకు ఇది మొదటి సంవత్సరం నేను విన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే డబుల్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ నా నుంచి ఏదున్నా మా మున్సిపాలిటీ నుంచి మీకు ఏ పని కావాలన్నా ఎప్పుడు మీ ఆడబిడ్డగా ఉంటానని తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముదిరాజ్ అన్నదమ్ములందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: జట్టి నారాయణ మాట్లాడుతూ,
2: నా పేరు జట్టి నారాయణ ముదిరాజ్. మేము మా ఆరాధ్య దైవం భీమన్న పండుగను పట్టణంలోని ముదిరాజులందరము, అదేవిధంగా పట్టణం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ముదిరాజు ప్రజలందరం కూడా చాలా కలిసికట్టుగా చాలా సంతోషంగా నిర్వహించుకుంటున్నాము. ఈరోజు మధ్యాహ్నము ఈ భీమన్న విగ్రహాల్ని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించడం జరిగింది. తదనంతరము మా ఆచార సంప్రదాయాల ప్రకారము ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు పెద్ద మొత్తంలో పట్టణంలోని ముదిరాజులందరూ కూడా సుమారు 10,000 మంది వరకు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. చాలా గొప్పగా జరుగుతున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. జై ముదిరాజ్. జై ముదిరాజ్.
0: పాయల్ శరత్ మాట్లాడుతూ,
3: ముదిరాజ్ సోదరులు ఈ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ భీమన్న పండుగ అనేది జరుపుకుంటున్నాం. మరి అదేవిధంగా మన భీమన్న పండుగని ప్రతి సంవత్సరం ఇంకా మంచిగా జరుపుకోవటందుకు నా వంతు సహకారంగా నేను ఖచ్చితంగా ఏం అవసరం ఉన్నా మన కులానికి గాని మన సంఘానికి గాని నేను ఖచ్చితంగా అండగా ఉంటా. మరి నా కష్టకాలంలో మేము గెలిచినా ఓడినా మన ముదిరాజ్ సోదరులందరూ మాకు కుటుంబ సభ్యత్వంగా మా కోసం కష్టపడరు. మీరు కష్టపడడానికి ఖచ్చితంగా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అవసరం వచ్చినప్పుడల్లా ఏ అవసరం ఉన్నా ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మన ముదిరాజ్ సోదరుల కోసం నేను కూడా ఒక ముదిరాజ్ బిడ్డగా మీ అందరితో పాటు ఎప్పుడు ఉంటా. అదేవిధంగా మరి గాంధీ పార్కు మరి ఎట్లొచ్చిందో మన పెద్దలప్పుడు ఎట్లొప్పుకున్నారో కానీ మన పెద్దలకు అప్పుడు నిలకనో తెలుసు. ఇది ఆదిలాబాద్ ప్రజానీకం అందరి కోసం మరి ఇంత పెద్ద పార్కు ఇచ్చిండు. మన ముదిరాజ్ సోదరులు అన్ని రకాలుగా ముందరు కొట్టేందుకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను ఖచ్చితంగా ఉంటా. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, భీమన్న దేవుని ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటది, మీ అందరి ఆశీర్వాదం కూడా మీరు ఎప్పుడు ఉంచాలని చెప్పి అందరికి కోరుతా ఉన్నా. అన్న బోడి చెప్పిండు షెడ్ చెప్పిన వారం రోజులు కూడా షెడ్ వేపించిన ఈడ ఖచ్చితంగా బోర్ వేపిస్తా, మోటార్ వేపిస్తా, ట్యాంకి వేపిస్తా, నల్లలు వేపిస్తా. ఎవరు ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్ ఏమైనా ఉంటే కూడా ఇక చేసుకున్నట్టు.
0: భీమన్న ఉత్సవాలు కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, ముదిరాజ్ సమాజ ఐక్యతకు వారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహోత్సవం. భక్తి సామరస్యం సామాజిక ఐక్యతను చాటి చెప్పే ఈ వేడుక ప్రతి ఏటా మరింత వైభవంగా జరుపుతూ రావడంతో భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది.
4: ఇంతవరకు ఆదిలాబాద్లో జరిగిన ముదిరాజుల భీమన్న పండుగపై రేడియో నివేదిక విన్నారు. ఈ కార్యక్రమం సమర్పణ జి గంగామణి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

സിങ്കിടി. സിനിമാ പാട്ടല അറിവില്ലു శ్రోతలు, ఇప్పటి నుంచి 10 గంటల దాకా సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ ని జత చేసి 295081 మరొక నంబర్ 2300081 నంబర్లకి ఫోన్ చేయండి. మరి సింగిడి కార్యక్రమంలో ముందుగా విద్దాం సుకుమారుడు సినిమా కోసం శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట.

శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక శ్రోత లైన్లో ఉంది. హలో, నమస్తే, మీ పేరు? లావణ్య, కొంచెం గట్టిగా మాట్లాడతావా, నీ వాయిస్ మరీ మెల్లగా వినిపిస్తుంది. లావణ్య, ఏం చేస్తుంటావు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? మరి మొత్తం అంటే ఇంట్లో పని అంతా చేసుకొని చేస్తావన్నట్టుగా కదా. పెళ్ళి అయిందా? కాలేదు. మరి ఇంకా అంటే బీడీలు కాకుండా ఇంకా ఏం చేస్తావు? చేన్ల కోవుడు అట్లాంటివి ఏమన్నా వేస్తావా? ఏం లేదు, ఇక బట్టి బీడీలు చేస్తావు కదా. వర్షాకాలం ఎక్కువ అంటే ఉండదేమో కదా పని, అంటే బీడీలు చేయడము ఎప్పుడు ఉంటుందా? రోజుకి ఎన్ని వేస్తావు మరి నువ్వు? 500 చేస్తావా? సరే, మరి ఏ పాట వినిపిస్తావు మా శ్రోతలకి? సరే, నువ్వు అడిగిన పాట వస్తుంది, విందామా? మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు నీకు.

0: శ్రోతల సింగడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి మరొక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో హలో
1: హలో
0: నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్. ఎక్కడి నుంచి? ఏం చేస్తుంటావు? మరి ఈరోజు వెళ్ళలేదా? ఎందుకు? ఓహో, లేట్ వెళ్తారు. కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర ఉండి మాట్లాడారా, డిస్టర్బెన్స్ వస్తుంది. రోజు వెళ్తావా లేకపోతే మధ్యలో గ్యాప్ ఇస్తావా? డైలీ వెళ్తారు. ప్రొద్దున ఎన్ని గంటల నుంచి సాయంత్రం ఎన్ని గంటల వరకు? నైట్కు ఏం చేస్తారు? ఆహా, పాటలు వింటారు. సింగడే, ఒకసారి నేను ఏమన్నంటే పొద్దున్న ఎన్ని గంటలకు వెళ్తారు పనికి, సాయంత్రం ఎన్ని గంటలకు వస్తారు అని అడిగాను. ఓహో, వర్షాలు. మరి ఇప్పుడు వర్షాకాలం కొంచెం తక్కువ ఉంటది కదా పని? ఆదిలాబాద్కి వేస్తారా? సరే శ్రీనివాస్, మరి ఏ పాట వింటావు? చూసినావా సినిమా? అయ్యో, ఎందుకు చూడలే మరి? ఓహో, సరే మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడైనా వేస్తే చూడు మరి. సరేనా, నువ్వు అడిగిన పాట వస్తుంది, విందాం మరి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

0: శ్రోతలు మనతో మాట్లాడడానికి ఇప్పుడు మరొక శ్రోత లైన్ లో ఉంది. హలో, కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీ పేరు? శాలిని. ఏం చేస్తుంటావు? మరి మొత్తం రోజంతా పని అన్నట్టే కదా హౌస్ వైఫ్ కి. మరి అయిపోయిందా పని? వాళ్ళు వెళ్ళేదాకా ఒక పెద్ద పని కదా, వాళ్ళు వెళ్ళింది అంటేనే ఇట్లా కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. వాళ్ళని వాళ్ళు వచ్చిన నుంచి మళ్ళీ పని స్టార్ట్ ఇంకా ఎక్కువనే. ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబా? ఓ, మరి బాగా కొట్టుకుంటారా? మరి ఎట్లా ఆపుతారు వాళ్ళని మీరు? ఎవరి సైడ్ మాట్లాడినా కోపమే కదా. అంటే ఎవరి ఇంట్లైనా అట్లనే ఉంటది పిల్లలతోటి కదా. పెరిగి కొంచెం తెలిస్తే వాళ్ళంతట వాళ్ళకి ఇంతగణం ఉండదు, ఇక కొంచెం తగ్గుతుంది. ఇక కొంచెం పెరిగేదాకిగా మనకు కష్టం వాళ్ళతోటి కదా. చెప్పండి, మరి సింగడి కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? అయ్యో, ఓహో, సరే
1: అయితే ఈ రోజు వాళ్ళ కోసం ఈ సాంగ్ కోరుతున్నా మేడం, మీ రేడియో తరఫున.
0: సరే, ఏ సినిమా పాట కోరుతున్నారు?
1: స్నేహం మూవీ నుండి కొంతకాలం కింద కాసం.
0: మరి ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ మీకు?
1: చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ఉన్నారు మేడం, ఫస్ట్ లోనే.
0: మరి కలిసిండ్రా ఫ్రెండ్షిప్ డే రోజు? మరి కలుస్తూ ఉంటారా అప్పుడప్పుడు? కలిసినప్పుడు అన్ని ముచ్చట్లు మంచిగా మాట్లాడుకుంటారు కదా, కష్ట సుఖాలు అన్ని, చిన్నప్పుడు జరిగిన జోకులు. మరి చాలా మిస్ అవుతున్నారు అన్నట్టు మీ మాటల్లోనే తెలుస్తుంది మీ ఫ్రెండ్స్ గురించి. చాలా అందంగా మంచిగా ఉంటాయి కదా. అవును, జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము. సరే శాలిని, నువ్వు అడిగిన పాట వస్తుంది, విందామా? మరి సరే, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు నీకు కూడా.

0: ராஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి.
4: నమస్తే,
3: మీ పేరు?
4: నా పేరు విశ్వనాథ్.
3: ఏం చేస్తుంటారు? మరి ఏం పంటలు వేసిండ్రు? పత్తి వేసిండ్రా? మరి మొన్నటిదాకా వర్షాలు అంటే ముందు కొంచెం పడ్డది, మళ్ళీ వర్షాలు లేవు, మళ్ళీ మొన్న పడ్డది. మరి మంచి అయిందా పత్తి? మరి
4: తక్కువ ఉన్నాయి.
3: తక్కువ ఉన్నాయా?
4: పిప్పలకోటి
3: అంటే మొన్న వర్షాలకు కొంచెం పత్తి అందరిది కొంచెం మంచి అయింది అంటున్నారు కదా. మరి కలుపులు మందేసుడు అంత అయిపోయిందా? మరి ఇప్పుడు ఏమిగా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక? మరి

0: దూరంలో
1: వస్తున్నాయి కదా. వట్టి పత్తి వేసిండ్రా, మళ్ళీ పత్తి సాలల్లో ఇంకేమన్నా వేసిండ్రా? వట్టి పత్తి సోయాబీన్ వేసిండ్రు. సోయాబీన్ తీసిన తర్వాత ఏమేస్తారు మళ్ళీ? ఓ శనగలు. అంటే వాటర్ ఉన్నాయా మీకు చేన్లో? అదే వాటరు ఉంటేనే మళ్ళీ అంటే సోయా తీసి ఇంకొక పంట వేయడానికి ఉంటుంది. వట్టి వర్షం మిన్నే ఆధారం. అంటే కొంచెం మంచు కురుస్తుంది ఆ కాలం, అప్పటికి కానీ అయినా కొంచెం తక్కువ వస్తుంది కదా పంట. హలో హలో హలో, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. సిగ్నల్ ఉన్న దగ్గర ఉండి మాట్లాడతావా విశ్వనాథ్? హలో, వీళ్ళు ఆఫ్లైన్లో కోరి. హలో విశ్వనాథ్, వినిపిస్తుందా ఇప్పుడు? ఏ సినిమాలోని పాట వింటావు? సరే, నువ్వు అడిగిన పాట వచ్చేస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు నీకు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
5: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు 10 గంటల దాకా. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 అనే కోడ్ని జత చేసి, 29508 మరొక నంబర్ 2300081 నంబర్లకి ఫోన్ చేయండి.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు మరొక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే, మీ పేరు?
1: నా పేరు ఫాదర్ బాష, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఎట్లున్నాయి మీకు అక్కడ వర్షాలు?
1: వర్షాలు నైట్ లో కొద్దిగా లైట్ గా వస్తున్నాయి, ఉమ్మడం వేస్తుంది భయంకరంగా.
0: గాలి బాగున్నట్టున్నది కదా మీకు అటు సైడ్?
1: గాలి ఉంది మేడం.
0: మీకు ఇంకా ఎక్కువ ఉండాలి, సముద్రం ఉంటది కదా అక్కడ.
1: ఉండదండి మేడం, మైపాడు ఇసుకపల్లి అన్ని దగ్గరే, కొట్టు అది కోడూరు ఉంది చాలా దగ్గరే సముద్రం మాత్రం.
0: మంచిగా వర్షం పడ్డప్పుడు వెళ్ళనిస్తారా అటు సైడ్, అంటే దూరం కించి చూడడానికి? మంచిగా అనిపిస్తుంది కావచ్చు కదా వర్షం పడ్డప్పుడు సముద్రం చూసడం.
1: బీచ్ ఉంది బాగా, చాలా మంది యాత్రికులు వెళ్తుంటారు, చాలా బాగా నీట్ గా ఉంటుంది మేడం.
0: అంటే ఇక చలికాలం కొంచెము ఎక్కువ మంది చూడొచ్చు, కొంచెం ఎండాకాలం కొంచెం తేమ తేమ అనిపిస్తుంది కావచ్చు కదా. ఏం చేస్తుంటారు మరి మీరు?
1: నేను టైలరింగ్ మేడం.
0: ఓహో,
1: టైలరింగ్ లేడీస్ జెంట్స్ రెండు చేస్తాం.
0: ఎన్ని సంవత్సరాల నుంచి కుడుతున్నారు మీరు?
1: నేను 1980 మేడం.
0: అమ్మో, బాగా సీనియర్ మీరు మరి.
1: మా గురువు గారు తావిల్లో నేర్చుకున్నా, నేను టైలర్ కోట అని మా గురువు గారు తండ్రి లాంటి మేడం, ధన్యవాదాలు చెప్తున్నా ఆయనకి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాలా?
0: అవును, మంచిగా ఎఫ్ఎం లో పాటలు పెట్టుకుంటా మంచిగా మీ టైలరింగ్ షాప్ ని నడిపిస్తున్నారు కదా.
1: అవును మేడం, నడపాలి కదా.
0: కాదర్ పాష గారు, మరి ఏ పాట వినిపిస్తారు మా శ్రోతలకి ఈరోజు?
2: సంకీర్తనలో ఈ వేళ వర్ణాల.
0: సరేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, విందామా మరి?
2: ధన్యవాదాలు మేడం,
0: ఫోన్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు.
2: ఓకే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో of Indian Standards, Hyderabad.
3: ఇది మన బాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. తల్లిపాలు శ్రేష్టమైనవి. తల్లిపాలు ఎటువంటి కల్తీ లేని సహజమైన ఆహారం. బిడ్డకు అనువైనవి కావడంతో పాటు తేలిగ్గా అరిగే ఆహారం కూడా తల్లిపాలు. తల్లి బిడ్డ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ప్రతి శిశువుకు కనీసం 6 నెలల పాటు తల్లిపాలు తాగించడం తప్పనిసరి. తల్లిపాలను ఇవ్వడం వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అయితే తల్లిపాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాం. బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు శిశువుకు టీకా వంటివి. పాలివ్వటం వలన రోగ నిరోధక శక్తి పెరిగి మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది. ఇంకా తల్లిపాలు ఇవ్వడం వలన శిశువుకి కాదు తల్లికి కూడా పలు రకాలుగా లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

శ్రోతలు ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా పాటలను వినొచ్చు. మీరు పంపిన ఉత్తరాలను పొద్దుగల 8:45 ప్రసారమయ్యే సింగడి కార్యక్రమంలో, సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో మీరు పంపిన ఉత్తరాలను చదివి పాటను వినిపిస్తాం. మీరు ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, స్టేషన్ డైరెక్టర్ విద్యానగర్, 50401. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీళ్ళు ఖుషీ సినిమా నుంచి నా రోజా నువ్వే అనే పాటను కోరిండ్రు. మరి వారు అడిగిన పాట చేస్తుంది విందాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనిమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనిమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు 10 గంటల దాకా. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 అనే కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఇన్ని రోజులు వర్షాలు పడతలేవనుకున్నాం. అయితే జోరుగా వర్షాలు పడ్డాయి. అయితే ఈ వర్షాకాలంలో మనల్ని మస్తు ఇబ్బంది పెడతాయి దోమలు, కదా శ్రోతలు? చూడ్డానికి చిన్న జీవి అయినా అది కుడితే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వస్తాయి. మన శరీరం నుండి రక్తాన్ని పీల్చడమే కాకుండా ఒకరి నుండి మరొకరికి వ్యాధులు అంటిస్తాయి. సర్ది, దగ్గు, జ్వరం ఉంటే అశ్రద్ధ చేయకండి, వెంటనే డాక్టర్కు చూపించుకోండి. పిల్లలు, పెద్దలు అందరూ దోమలు కుట్టకుండా జాగ్రత్తగా ఉండుండ్రి. నీరు నిల్వ ఉండకుండా ఇంటి చుట్టుపక్కల పరిసరాలను శుభ్ర

నటుడు గాయకుడు అయిన కిషోర్ కుమార్ పుట్టిన జయంతి ఇయ్యాల. ఈయన హిందీ సినిమా రంగంలో నటుడు, నేపథ్య గాయకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, పాటల రచయిత ఇంకా ఎన్నో. ఈయన పాడిన వందలాది పాటలు కిషోర్ అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. అనేక భాషలలో ఈయన పాటలు పాడారు. బెంగాలీ భాషలో ఆల్బమ్లు చేశాడు. ట్రాజెడీ కింగ్గా ప్రసిద్ధి చెందిన ఈయన హిందీ సినీ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన గాయకులలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 8 ఫిలింఫేర్ అవార్డులు పొంది అత్యధిక ఫిలింఫేర్ అవార్డులను పొందిన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కిషోర్ కుమార్కి 1985 నుంచి 1986 సంవత్సరంలో లతా మంగేష్కర్ పురస్కారం అందజేయడమే కాకుండా 1997 మధ్యప్రదేశ్ ప్రభుత్వం కిషోర్ కుమార్ పురస్కారంను ప్రారంభించింది. అయితే గాయకుడుగానే కాకుండా షికారి సినిమాలో చిన్న పాత్ర పోషించి ఆ తర్వాత ఆందోళన్, లడక్, నౌకరీ, మిస్ మలేసియా

శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి సింగిడి కార్యక్రమం సమాప్తం. ఈ పూట ఫోన్ గలవని శ్రోతలు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు, రాత్రి 10:30 మధురిమలో మనసుకు హత్తుకునే ఆయన పాటలను వినుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం లక్ష్యాలు, తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్దిపై ఎంపీ డికే అరుణ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం జోన్ అభివృద్దికై 38.1 కోట్ల రూపాయలు, భోంగీర్ ఫోర్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ ప్రాజెక్టుకు 56.82 కోట్ల రూపాయలను మంజూరు అయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు పీకేఓసీ 2 డీప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ కృషితో నెల వ్యవధిలోనే సింగరేణికి ఇది 2 అతిపెద్ద విజయమని తెలిపారు. గోదావరి వరదలపై స్పందించకుండా రాజకీయ లబ్ది కోసం

బీఆర్ఎస్ నాయకులు అబద్దాల ప్రచారం చేస్తున్నారని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. మేడిగడ్డ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోయాలనడం వాస్తవాలను వక్రీకరించడమేనని స్పష్టం చేశారు. సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిన్న రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు అభివృద్ది పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలు చేసేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి, లక్ష్యాలు, అమలు తదితర వివరాలను సవివరంగా తెలిపే డాష్బోర్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ది కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ ఇతర పరిశ్రమల ప్రతినిధులతో కలిసి పరిశ్రమల అభివృద్ది అంశాలపై శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఆగస్టు 6 వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. భారత్ సహా 60 దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాలపై న్యాయ పోరాటం మొదలైంది. ట్రంప్ ప్రభుత్వం తన పరిమితులను దాటి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ 25 డెమోక్రటిక్ రాష్ట్రాల కూటమి న్యూయార్క్లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో పిటిషన్ దాఖలు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మరికొద్ది క్షణాల్లో.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ప్రేమలో పడిన మనసు చిన్న చిన్న క్షణాల్లోనే పెద్ద పెద్ద ఆనందాలని వెతుక్కుంటుంది. ఒక చిన్న చూపు, ఓ చిరునవ్వు, ఓ మధురమైన పలకరింపు, ఇవే ప్రేమను మరింత అందంగా మారుస్తాయి. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ భావాలను మధురమైన పదాలతో, మనసును హత్తుకునే స్వరంతో మన ముందుకు తీసుకొచ్చిన అందమైన గీతం ఇప్పుడు మీకోసం. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చిత్రంలోని ఈ పాటకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, భాస్కర్ మెట్ల సాహిత్యం రాశారు. అనురాగ్ కుల్కర్ణి తన మధుర గానంతో ఈ పాటకు మరింత ప్రాణం పోశారు.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 2020 నుండి 2025 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు వింటున్నాం. అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పాటల్ని మీరు కూడా వినాలి అనుకుంటే 0402 3204 0852 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరుని జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తరువాతి పాటని కోరుతున్న శ్రోతలు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్య, సుధారామయ్య, చైత్రికాశ్రీ వీరు ఉప్పెనా చిత్రం నుంచి ఒక మంచి పాటని వినిపించమని కోరుతున్నారు.

0: మీరు విన్న ఈ పాటని ఆలపించిన వారు జావేద్ అలీ, శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ఈరోజు వింటున్నాం 2020 నుండి 2025 సంవత్సరపు మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమా నుండి పాటలు. అయితే మీకు నచ్చిన పాటని మీరు కూడా వినాలి అని అనుకుంటే 0402324 0852 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మేము మీరు అడిగిన పాటని వినిపిస్తాము. ఇప్పుడు మేము వినిపించబోతున్నాం భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి యూకే స్వాతిరెడ్డి పాడిన పాట. దేవ్ పవార్ సాహిత్యానికి, భీమ్స్ సిసిరేలియో సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు కీసర మండలం వికలాంగుల కాలనీ నుండి చిట్టి సంతోష్, పప్పు, వినయ్, అలాగే వరంగల్ కాశీ బుగ్గ నుండి రామచంద్రం, సుమతి, నాగరాజు, శివకృష్ణ, దీప్తి, అంశిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ వీరి కోసం ఈ పాట.

ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తర్వాతి పాట హాయ్ నానా చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి, సీతారా కృష్ణ ఆలపించారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు రవళి, నాగ నిర్వాణ్, నిక్షిత్, గిరిజ, సాయినాథ్ ఫ్రమ్ ములుకపల్లి.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి నిలయంలో సమయం 10:30. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324 0852 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరుని జతపరిచి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మనం ఈరోజు వింటున్నాం 2020 నుండి 2025 వరకు విడుదలైనటువంటి సినిమాల్లో నుండి పాటలు. అయితే ఇప్పుడు మనం వింటున్నాం అలవైకుంఠపురంలో చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి మంగళి పాడిన పాట. కాసర్ల శ్యామ్ సాహిత్యానికి ఎస్ఎస్ తామన్ సంగీతం అందించారు. ఈ పాటని కోరుతున్న శ్రోతలు ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ, తనిష్క. భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్, మాదాసు, విజయ. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. జబ్లిక్పల్లి నుండి చిక్క, చక్రపాణి, చందన. వీరి కోసం ఈ పాట.
2: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
3: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి జోష్ఫుల్ సాంగ్స్ వింటున్నారు కదా. తర్వాత మీకోసం వచ్చేస్తోంది పుష్ప చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు ధర్మవరం నుండి పార్థసారథి, నగర్ నుండి సంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత, వలగొండి మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్, సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ నుండి. ఇప్పుడు ఈ జోష్ఫుల్ సాంగ్ మీకోసం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళన.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 2020 నుండి 2025 సంవత్సరం మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాల నుండి పాటలు వింటున్నాం. మీరు కూడా ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు వినాలి అనుకుంటే 0402324852 అనే నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాట మేము ప్లే చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది జాను చిత్రం నుంచి ప్రదీప్ కుమార్ ఆలపించిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి గోవింద్ వసంత సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాఘ్విబాస్, విబ్బు. అలాగే ఇదే పాటని వినిపించండి అంటున్నారు ఎలగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం నుండి జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్, నేను మీ రోజీ. తర్వాతి పాట డిస్కో రాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ. సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగరౌజ్ నుండి. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్వికాశ్రీ, హర్షతేజ్. వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, జోగ నర్సయ్య, గుజ్జేటి ఆనంద్. వీరి కోసం ఈ పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుండి సిద్ శ్రీరామ్ సునీత ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు జరుపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు, తరాలపల్లి హనుమకొండ జిల్లా నుండి, భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, పద్మశాలి చేనేత సంఘం నుండి, హనుమకొండ జిల్లా అంబాల శ్రీరాములపల్లె ఖ్యాతం రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్, శ్రీరాములు, తాటిపాముల ఉపేందర్, దేవేంద్ర, చింతకింది శ్రీనివాసు, ఇప్లపల్లి శ్రీనివాసు, గంగాధర్ శ్రీనివాసు, మల్లేశం సాంబయ్య, వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. టెట్ అర్హత సాధించేందుకు 2028 వరకు గడువు ఉందని పార్లమెంట్లో వెల్లడించింది. టెట్ పై 2025 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, తొలుత 2027 ఆగస్టు వరకు గడువు ఇవ్వగా రివ్యూ పిటిషన్ల తర్వాత దాన్ని 2028 ఆగస్టుకు పొడిగించిందని తెలిపింది. ద్విచక్ర వాహన అంబులెన్సులకు అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర రహదారులు రవాణా శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ మారుమూల కొండ ప్రాంతాల్లోని పల్లెలకు వేగవంతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ అసెట్ రికవరీ ఎక్స్పర్ట్ నెట్వర్క్ 2వ సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. భారత్ అధ్యక్షతన 2 రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శి రచనా షా దీన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు, చట్టాల అమలు సంస్థల అధికారులు, నిపుణులు పాల్గొంటారు. హైడ్రాపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా ప్రజలను వేధించే సంస్థ అని, ప్రభుత్వానికి ఇళ్లను కూల్చే అధికారం లేదని స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితం కష్టపడి కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, ఈ భయంతో నగరంలో ఇళ్లు కొనేందుకు ప్రజలు భయపడుతున్నారని అన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఈరోజు బంగారు బోనం సమర్పించనున్నట్లు దేవాలయాల చైర్మన్ మాల్యాల మధుసూదన్ యాదవ్ తెలిపారు. సప్త బంగారు బోనంలో భాగంగా 7 దేవాలయాలకు 7 బంగారు బోనాలు సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. హైదరాబాద్లో ఈరోజు తేలికపాటి వర్షంతో పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్కు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘ

ఆవృతమై ఉంటుందని తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నిన్న ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మంగళవారం బయోపిక్ ప్రత్యేకానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ఏ బయోపిక్ విశేషాలు చెప్పబోతున్నాను అని ఎదురుచూస్తున్నారు కదా. ఈరోజు చెప్పబోయే బయోపిక్ నిజంగా మన తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం. శతాబ్దం క్రితం చీకటి గదిలో తెల్లటి తెరపై బొమ్మలు కదులుతుంటే గోడ మీద బొమ్మని ఆశ్చర్యంగా చూసిన ఆ రోజు నుండి గ్రాఫిక్స్, ఏఐ విజువల్స్ అంటూ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన పెద్ద స్క్రీన్స్లో బొమ్మని చూస్తున్న ఈ రోజు వరకు మన చలనచిత్రాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మరి ఆ మార్పులు ఉరికనే రాలేదు కదా. తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలు దాటి ఆస్కార్ వేదిక వరకు ప్రయాణం అద్భుతం, వావ్ అనిపిస్తుంది కదా. కానీ అసలు ఈ సినిమాని తెలుగు వారికి పరిచయం చేసింది ఎవరు? తెలుగు సినిమాకు ఊపిరిపోసిన వ్యక్తి, తెలుగు చలనచిత్ర పితామహుడు ఎవరు? మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కు మెసేజ్ చేయండి. మరి ఈరోజు బయోపిక్ ఏంటో ఈ పాట తర్వాత చెప్తాను.

0: చదువు సంస్కారం చిత్రం నుండి సుశీలమ్మ ఆలపించిన పాట ఎంత అద్భుతమైన పాట. మరి సి నారాయణ రెడ్డి గారి రచన. ఈరోజు బయోపిక్ ఎంతో ప్రత్యేకం, మరి మీరు గుర్తుపట్టగలరా అని అడిగితే చాలా మంది శ్రోతలు స్పందించారు. మరి వారి జీవితం ఆధారంగా వచ్చిన బయోపిక్ విశేషాలు మన గుర్తుకొస్తున్నాయి. ఇంతకీ ఎవరెవరు స్పందించారంటే వడ్లమాని రవికుమార్ గారు, బాలకృష్ణ గారు, కృష్ణకుమారి గారు, ఇక నాగ్నాథ్ గుప్తా గారు కీసర్ మండలం గోధుమకుంట నుండి, బండి కృష్ణగౌడ్ గారు ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి, ధనరాజ్ సునీత, ఇంకా సుశ్రుత హిమాయత్ నగర్ నుండి కూడా స్పందించారు. ఎస్, మీరు గెస్ట్ చేసిన బయోపిక్ అక్షరాల నిజం. ఈరోజు ఆ బయోపిక్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం.
1: గుర్తుకొస్తున్నాయి.
0: తెలుగు సినిమా పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్యనాయుడు గారి బయోపిక్ విశేషాలు ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి. మన మూలాలను గుర్తు చేసిన ఒక అపురూపమైన చిత్రం ఈ బయోపిక్. తెలుగు సినిమా బ్రతికున్నంతకాలం, థియేటర్లలో ప్రొజెక్టర్ వెలుగులు వెలిగినంతకాలం రఘుపతి వెంకయ్యనాయుడు గారి పేరు తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణీయం. సినిమా కోసం ఆయన వేసిన పునాది సుస్థిరమనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని రఘుపతి వెంకయ్య పేరు మీద అందిస్తున్నారు. సినిమాకి వారు చేసిన కృషిని చెప్పుకుంటూ ఈరోజు ఇంకా ప్రత్యేకంగా వారి పురస్కారం అందుకున్న కళాకారుల పాటలు విందాం.

మంగమ్మ గారి మనవడ చిత్రం నుండి భానుమతి గారు వాణిజయరామ్ గారు ఆలపించిన పాట విన్నారు. ఇందాక చెప్పాను కదా, మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో రఘుపతి వెంకయ్యనాయుడు గారి బయోపిక్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. దానితో పాటు రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న కళాకారుల చిత్రాల నుండి పాటలు విందాం మరింత ప్రత్యేకంగా. మరి మచిలీపట్నం ఇందాక విన్న పాట మంగమ్మ గారి మనవడిలో భానుమతి గారు పాడారన్నాను కదా, భానుమతి గారు తొలి మహిళా పురస్కార గ్రహీత, రఘుపతి వెంకయ్య గారు పురస్కారం అందుకున్న తొలి మహిళా గ్రహీత అన్నమాట. మచిలీపట్నం 1869 అక్టోబర్ 15 జన్మించారు శ్రీ రఘుపతి వెంకయ్యనాయుడు గారు. చదువు కన్నా చిన్నప్పటి నుండి చిత్రకళ శిల్పాలు చెక్కడం అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అందుకనే ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని మద్రాసు వెళ్లారు. మెళకువలు అన్ని నేర్చుకున్నారు. కేవలం 3 రూపాయలతో మొట్టమొదటి ఫోటో స్టూడియోని పెట్టారట మద్రాసులో. ఇక దేశంలోనే 1 స్థానానికి చేరింది వారు పెట్టిన ఫోటో స్టూడియో. అది ఆషామాషి ఫోటో స్టూడియో కాదు, ఎందుకంటే బ్రిటిష్ పాలకులు, విదేశీ రాయబారులు, భారతదేశంలో ఉన్న వివిధ సంస్థానాల రాజులు తమ ఫోటోలను దిగడానికి ఆ స్టూడియో ముందు క్యూ కట్టేవారట.

మరి శ్రోతలకి ఒక చిక్కు ప్రశ్న వేయాలి. నేను వినిపించే పాటలు, ఆ పాటలు సంబంధించిన ఆ సినిమాల్లో వారికి రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న కళాకారులు ఉన్నారని చెప్పాను కదా, ఎవరికి నేను వినిపించే పాటకి సంబంధించిన సినిమాలో ఆ పురస్కారం వచ్చిందో మీరు గుర్తుపట్టి నాకు మెసేజ్ చేయండి. ఇది ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది కదా. మరి ఫోటో స్టూడియో పెట్టారు, చాలా మంది క్యూ కడుతున్నారు, ఫోటోలు తీయించుకుంటున్నారు. ఫోటో స్టూడియో నుండి సినిమా వైపు రఘుపతి వెంకయ్య గారి ఆలోచన ఎలా మళ్ళింది చెప్తాను. దాదాపు 100 ఏళ్ల క్రితం పైమాటే 1909 ఒక వార్తాపత్రికలో చూసిన క్రోనో మెగా ఫోన్ గురించి వార్త వారిని ఆలోచనలో పడేసింది. ఆ పరికరం ద్వారా బొమ్మలు తెరపై కదులుతాయని అని తెలుసుకుని అది సినిమాగా చూపించాలి మన వాళ్ళందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ ముఖ్యంగా చూపించాలని చాలా కలలుగన్నారు వెంకయ్య గారు. మరి ఏం చేశారు వెంటనే, లండన్ నుండి సుమారు 30,000 రూపాయలు భారీ ఖర్చుతో క్రోనో మెగాఫోన్ అనే పరికరాన్ని కొనుగోలు చేశారు. ఒకటి చెప్పన, అప్పట్లో 30,000 అని ఇమాజిన్, 1909 30,000 అంటే ఇప్పటి రోజుల్లో కొన్ని కోట్ల రూపాయలతో సమానం కదా. అలాగా వారు సినిమా ఫోటో స్టూడియో నుండి సినిమా వైపు ఆలోచన మళ్ళింది. మరి తర్వాత ఏం జరిగింది చెప్తాను.

కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు సుశీలమ్మ ఆలపించిన పాట విన్నారు. మరి నేను ఇందాకలా ఒక పాట వినిపించాను, శివరంజని చిత్రం నుండి ఆ పాట వినిపించాను. చాలా మంది శ్రోతలు స్పందించారు, శివరంజని పాట మీరు వినిపించారు, దాసనారాయణరావు గారు రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారంటూ మనకి సందేశం పంపించారు. జగదీష్ గారు యూసుఫ్గూడ నుండి, అలాగే ధర్మరం నుండి పార్థసారథి నగర్ నుండి రవి గారు, ఉమాదేవి గారు, అలాగే బాలకృష్ణ గారు నరసింహపేట నుండి పంపించారు. మరి ఈ పాట వినిపించాను కదా, ఈ పాటలో ఈ పాటకు సంబంధించి ఎవరికి వచ్చింది రఘుపతి వెంకయ్య పురస్కారం? గెస్ట్ చేసి నాకు వాట్సాప్ చేయండి. ఇక మరి క్రోనో మెగాఫోన్ కొన్నారు వెంకయ్య గారు. ఏం చేశారు అంటే మద్రాస్ వీధుల్లో గుడారాలు వేసి సినిమాని, కదిలే బొమ్మల్ని పరిచయం చేశారు. ఆశ్చర్యపోయారు అందరూ, ఎందుకంటే అప్పటి వరకు అసలు ప్రజలు కదిలే బొమ్మలు ఇలా ఉంటాయని చూడలేదు. కొంతమంది అయితే అవి చూసి భయపడి పారిపోయారట కూడా. ఇక అక్కడితో ఆగలేదు వారి ప్రయాణం. భారతదేశం అంతటా టెంట్లు వేసి ప్రదర్శనలు ఇచ్చారు. భారతదేశంలోనే కాదు, సిలోన్, బర్మా దేశాల్లో కూడా ఈ సినిమాని చూపించారు. మరి అక్కడితో ఆగలేదు, ఇంకా వేరే ఆలోచనలో పడిపారు. ఏంటి ఆలోచన చెప్తాను.

0: గుర్తుకొస్తున్న వింటున్నారు స్టూడియోల సమయం 11:31 దాటి 41 సెకండ్లు. చాలా మంది శ్రోతలు స్పందిస్తున్నారు. మరి ఈ పాట విన్నాక నాగేశ్వరరావు గారు గుర్తొచ్చారు. నాగేశ్వరరావు గారు కూడా రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు అంటూ మనకి అనిత గారు, బాలకృష్ణ గారు సందేశం పంపించారు. అలాగే కదిరి శ్యామ్ గారు కూడా మనకి సందేశం పంపించారు. మరి ఇందాక ఆలోచనలో పడ్డారు, ఏంటి ఆలోచన, ఎన్నాళ్ళు ఇలా గుడారాల్లో సినిమాలు చూపిస్తాము, ఇంకా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నారన్నాను కదా, అందరూ కూర్చొని సినిమా చూడాలి ఆ ఆలోచనతో మద్రాసులో మౌంట్ రోడ్లో 1913లో గేటీ థియేటర్ నిర్మించారు వెంకయ్య గారు. మద్రాసులో భారతీయులు నిర్మించిన తొలి సినిమా హాల్ ఆ తర్వాత వరుసగా విజయ పరంపర సాగింది. ఎందుకంటే 13లో గేటీ నిర్మిస్తే 14లో క్రౌన్ థియేటర్, 15లో గ్లోబ్ థియేటర్, ఇక ఓన్లీ మద్రాస్కే పరిమితం కాలేదాయన, మధురైలో ఇంపీరియల్ థియేటర్ నిర్మించారు. విదేశాల నుండి సినిమాలు తెప్పించి ప్రదర్శించడం ఎందుకు, మన సంపద బ్రిటిష్ వారికి ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన సినిమాని మనమే తీయాలనుకున్నారు రఘుపతి వెంకయ్య గారు. మరి సినిమా తీసే మేధస్సేమో ఆయనకి లేదు, ఎందుకంటే సినిమా తీసే పరిజ్ఞానం వారికి లేదు. అప్పుడు వారు ఏం చేశారో తెలుసా, వారి కొడుకైన ఆర్ఎస్ ప్రకాష్ గారిని ఈ పరిజ్ఞానం, సినిమా పరిజ్ఞానం నేర్చుకోమని విదేశాలకు పంపించారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి, అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతివృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్ ప్రత్యేకం. ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఎంత మంది శ్రోతలు స్పందిస్తున్నారో మరి ఇప్పుడు విన్నాం గోరంత దీపం చిత్రం నుండి ఆ పాట. చాలా మంది మాకు వాణిశ్రీ గారు కనిపిస్తున్నారు, వాణిశ్రీ గారు గుర్తొచ్చారు, బాపు గారు మళ్ళీప్పుడు వెంకటరమణ గారు గుర్తొచ్చారంటూ, జగదీష్ గారు, అనిత గారు, తర్వాత రవికుమార్ గారు, మంగభాస్కర్ గారు, ఇంకా చాలా మంది స్వర్ణలత గారు మనకి సందేశాలు పంపిస్తున్నారు. అవును, గోరంత దీపం నుంచి ఆ పాట విన్నాం. దీంట్లో దీనికి సంబంధించి బాపు రమణ గారికి, వాణిశ్రీ గారు కూడా రఘుపతి వెంకయ్య పురస్కార అవార్డు గ్రహీతలే. మరి ఇక మనం బయోపిక్ విశేషానికి వస్తే, ప్రకాష్ గారినేమో విదేశాలకు పంపించారు కదా, ఆయన కుమారుడైన ప్రకాష్ గారిని. ప్రకాష్ తిరిగి వచ్చాక 1920లో తొలి తెలుగు సినిమా నిర్మాణం కోసం స్టార్ ఆఫ్ ద ఈస్ట్ అనే స్టూడియోని నెలకొల్పారు రఘుపతి వెంకయ్య గారు. అప్పట్లో కరెంట్ అంత ఎక్కువగా ఉండేది కాదు, మరి కరెంట్ లేకుండా షూటింగ్ ఎలా చేస్తారు? దానికి కూడా ఒక అద్భుతమైన ప్రక్రియను కనిపెట్టారు రఘుపతి వెంకయ్య గారు. ఏం చేసేవారో తెలుసా? సూర్యకాంతికి అద్దాలు ఎదురుగుండా పెట్టి షూటింగ్ చేసే కొత్త ప్రక్రియకు నాంది పలికారు. వావ్ అనిపిస్తుంది కదా, ఊహించండి, కరెంటు లేకుండా సినిమా షూటింగా? నిజంగానే గొప్ప విషయమే. మరి అలా అద్దాలతో ఉన్న ఆ స్టూడియోని, అంటే మొత్తం స్టూడియోలో అంతా పైకప్పులన్నీ అద్దాలతో నింపేశారనమాట. అలా అద్దాలతో ఉన్న ఆ స్టూడియోని గ్లాస్ స్టూడియోగా పిలవడం మొదలెట్టారు. ఇక ఆర్ఎస్ ప్రకాష్ దర్శకత్వంలో అద్భుతమైన ముఖ్య సినిమాలను షూటింగ్ పూర్తి చేశారు. ఆ కాలంలోనే, అంటే 1920ల కాలంలోనే విదేశీయులకు తమ సినిమాలను ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయిలో

0: తకిట తకిట ధిమి
1: ధీరన ధీరన
0: నాట్యం
1: ధీరన ధీరన
0: తకిట తకిట ధిమి
1: ధీరన ధీరన
0: లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నర్తన మే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర నాద వినోదం నాట్య విలాసము పరమ సుఖము పరము
1: అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియోల సమయం 11:42 దాటి 46 సెకండ్లు. వారు ఎప్పుడూ ఒకటే విశ్వసించేవారు, రఘుపతి వెంకయ్య గారు. సినిమా సమాజాన్ని మారుస్తుంది, సినిమా ప్రపంచాన్ని శాసిస్తుంది. అలాంటి సినిమాకు తెలుగునాట మనమే పునాదులు వెయ్యాలి అనుకున్నారు, వేసి చూపించారు. ఇక వారు ఒకటే చెప్తారు, అంటే సినిమాలో ఇదంతా జరుగుతూ ఉంటుంది, సినిమాలో జరిగే సన్నివేశాలు ఇవన్నీ. వారు చెప్తారు, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ, సినిమా అంటే ప్రజల గుండెల్లో చిత్రరేఖ, సినిమా నా ఆశ, సినిమా నా శ్వాస అంటూ తన జీవితాన్ని కళకి అంకితం చేశారు రఘుపతి వెంకయ్య గారు. కేవలం సినిమా రంగానికి పరిమితం కాలేదు, వారి సమకాలీనులైన ప్రసిద్ధ చిత్రకారులైన రాజా రవివర్మ, దాదాసాహెబ్ ఫాల్కే గారితో కూడా ఎంతో ఆత్మీయ సంబంధం ఉండేదిట రఘుపతి వెంకయ్య గారికి. అలా 19వ శతాబ్దపు మొదట్లోనే సినిమా పరిధిని గుర్తించిన మేధావి రఘుపతి వెంకయ్య. మూకీ సినిమా నుండి టాకీ సినిమా వరకు ఎదిగిన తెలుగు సినిమా గురించి అత్యద్భుతంగా వర్ణించిన బయోపిక్ చిత్రం ఈ రఘుపతి వెంకయ్య నాయుడు. ఇదంతా ఎంతో బాగా

0: చూపించారు సినిమాలో కూడా. ఇంకొక విశేషం ఏంటంటే, మరి వారిని వారి వారిని స్మరించుకుంటూ మన తెలుగు సినిమా వేగుచుక్క అయిన రఘుపతి వెంకయ్యనాయుడు గారి విగ్రహాన్ని హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎదుటగా ఉంచారన్నమాట. అలాగా మనం వారి రుణం తీర్చుకోగలుగుతున్నాం అంటారు తెలుగు సినిమా విశ్లేషకులు.
1: జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మనకి నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి ఒక సందేశం పంపించారు. ప్రకాష్ గారు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకి చిత్రాన్ని నిర్మించారన్నారు. అవును, ఒక్క చిత్రమే కాదు, వారు స్టూడియోలో నిర్మించిన స్టూడియోలో 4 సినిమాలను నిర్మించారు. దాంట్లో భీష్మ ప్రతిజ్ఞ చిత్రంలో స్వయంగా రఘుపతి వెంకయ్య నాయుడు గారే భీష్మ పాత్రను కూడా పోషించారన్నమాట. ఇక బయోపిక్ చిత్ర విశేషాలకు వస్తే మందవ సతీష్ బాబు గారు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకులు బాబ్జీ. 2012లో మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ 2013లో పూర్తి చేశారు. కానీ ఎన్నో అడ్డంకులు, సినిమా రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదట. తర్వాత దాసనారాయణరావు గారు ముందుకొచ్చారు, నేను సినిమా తీసుకుంటాను, రిలీజ్ చేస్తానని. కానీ అకస్మాత్తుగా వారి మరణం వల్ల ఆ సినిమాని కూడా వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత 2019 సంవత్సరం నవంబర్ 29 విడుదల చేశారు ఈ రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్ చిత్రాన్ని. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ సినిమాలో నటించిన నటీనటులు ఎవ్వరూ ఒక్క పైసా కూడా పారితోషికం తీసుకోకుండా నటించారు. హీరో నరేష్ రఘుపతి వెంకయ్య పాత్రలో జీవించారని చెప్పాలి. ఎందుకంటే అచ్చంగా వెంకయ్య నాయుడు గారి ఆలోచనలు, నడక, బాడీ లాంగ్వేజ్ ని ఎంతో దర్పంగా గర్వంగా అనుసరించి నటించారు నరేష్. తనికేళ్ల భరణి గారు, వాహిని, మహర్షి రాఘవ గారు కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కమర్షియల్ గా అంత హిట్ కాకపోవచ్చు, కానీ మన తెలుగు మూలాలను గుర్తు చేసిన ఒక అపురూపమైన చిత్రం ఈ బయోపిక్. మరి అందుకే మరి ఆ బయోపిక్ ని మర్చిపోకుండా మనం కూడా గుర్తు చేసుకుంటున్నాం.

0: అల్లూరి సీతారామ రాజు చిత్రం నుండి అద్భుతమైన పాట విన్నాం కదా. చాలా మంది శ్రోతలు ప్రతి పాటకి స్పందించి మరి ఈ పాటకి సంబంధించిన ఎవరికి రఘుపతి వెంకయ్య పురస్కారం వచ్చిందో రాస్తున్నారు. విజయ నిర్మల్ గారికి వెంకయ్య పురస్కారం వచ్చింది, రఘుపతి వెంకయ్య గారి పురస్కారం అంటూ జగదీష్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా వేము నరసింహరావు గారు, అనిత గారు, సుశ్రీత గారు ఇంకా చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. మరి చాలా మందికి అద్భుతమైన నటనని కనబరిచిన వారికి, ఎంతో విశేష సేవలు అందించిన వారికి మరి ఈ పురస్కారాన్ని ఇచ్చారు. అయితే ఇంకొక ముఖ్య విశేషం కూడా చెప్పుకోవాలి. పి పుల్లయ్య, వైవీరావు లాంటి ఎంతో మంది వెంకయ్య గారి అబ్బాయి అయిన సూర్యప్రకాష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. భారతీయ చలనచిత్రానికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఎంత గొప్పదో, మన తెలుగు చిత్రానికి సంబంధించి రఘుపతి వెంకయ్య పురస్కారం అంతటి గుర్తింపు కలది. ఇంత మహాత్ముడు కూడా, ఇంత గొప్పవాడు కూడా చివరి రోజుల్లో తీవ్రమైన పేదరికాన్ని అనుభవించారు. ఎందుకంటే ఆయన ఆస్తుల్ని త్యాగం చేశారు. లండన్ నుండి ఈ సినిమాకి సంబంధించిన పరికరాలను తీసుకురావడానికి, అతిపెద్ద థియేటర్లు కట్టడానికి ఆయన కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని అమ్మేశారట. మరి ఒకప్పుడు మహారాజులా బతికిన చలనచిత్ర పితామహుడు సినిమా పరిశ్రమకు పునాది వేసి చివరి రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని 1941 మార్చి 15 శాశ్వతంగా మనందరికీ దూరమయ్యారు. కానీ వారు వేసిన పునాది ఎప్పటికీ సుస్థిరమే.
1: ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం, కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది, మంచైనా చెడ్డైనా.

అద్భుతమైన చింతలేమిటండి, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది.

ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒక

సహాయతలు దడదడలాడే హృదయ మృదంగ ధ్వానం. నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం. ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు. దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు.

ఎంత అద్భుతమైన పాట కదా. అసలు ఆ పాట వింటూ ఉంటే అలా మెస్మరైజ్ అయిపోతాం. రుద్రవీణ సినిమా నుండి ఈ పాట విన్నారు, చాలా మంది శ్రోతలు గుర్తుపట్టారు. చిరంజీవి గారికి కూడా రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు వారి అత్యుత్తమ నటనకి. విజయ పతాకం ఎగరేస్తున్న నేటి తెలుగు సినిమాకి ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి రఘుపతి వెంకయ్య నాయుడు గారు. కోట్ల మంది జీవితాలకి ఒక ఆసరా కల్పించి

ఎందరో సినిమా అభిమానులకు వినోదాన్ని అందించిన ఆశావాది. తెలుగు సినిమా ఉన్నంతకాలం వారు చిరస్మరణీయులు, చిరంజీవులు. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి బయోపిక్ ప్రత్యేకం రఘుపతి వెంకయ్య నాయుడు గారి గురించి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.

0: रक्षा मंत्री राजनाथ सिंह, विदेश मंत्री डॉ एस जयशंकर और अन्य नेताओं ने बैठक में हिस्सा लिया। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि ईरान को अमेरिका के साथ समझौता करने का आखिरी मौका दिया गया है। श्री ट्रंप ने दावा किया है कि ईरान और कई खाड़ी देशों के कूटनीतिक आग्रह के बाद नियोजित सैन्य हमलों को रोक दिया गया है। श्री ट्रंप ने होर्मुज जलडमरू मध्य को फिर से खोलने के लिए बातचीत जारी रखने की पहल को पहला चरण और ईरान के परमाणु निरस्त्रीकरण पर ध्यान केंद्रित किए जाने को दूसरा चरण बताया। कोरिया मास्टर्स बैडमिंटन टूर्नामेंट आज दक्षिण कोरिया के आसन में शुरू हो गया है। पुरुष सिंगल्स में भारत के तुषार सुवीर जापान के शोगो ओकावा से हारकर प्रतियोगिता से बाहर हो गए हैं। महिला सिंगल्स में तन्वी शर्मा भारत की अगुवाई करेंगे। महिला डबल्स में प्रिया कोनजेंगबाम और श्रुति मिश्रा तथा पुरुष डबल्स में कृष्णा प्रसाद गरागा और पृथ्वी कृष्णमूर्ति रॉय आज कोर्ट में उतरेंगे। ओडिशा में बाढ़ की स्थिति में लगातार सुधार हो रहा है। महानदी और अन्य प्रमुख नदियों का जलस्तर धीरे धीरे कम हो रहा है। मौसम विभाग ने अगले दो दिन के लिए तेज बारिश की चेतावनी जारी की है। केरलम के 14 में से 12 जिलों में आज मूसलाधार बारिश का ऑरेंज अलर्ट जारी किया गया है। मौसम विभाग ने आज असम, मेघालय, पश्चिम बंगाल के तराई वाले क्षेत्र और सिक्किम के कुछ हिस्सों में मूसलाधार बारिश का अनुमान व्यक्त किया है। अरुणाचल प्रदेश, बिहार, नागालैंड, मणिपुर, मिजोरम और त्रिपुरा के कुछ हिस्सों में भी तेज बारिश की संभावना है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 57 సెకండ్లు. మీకు ఒక కథ చెప్తాను ఇప్పుడు. ఏంటి చైతన్య స్ఫూర్తి చెప్పరా, చైతన్య స్ఫూర్తిలో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి చెప్పరా, కథ చెప్తారా అంటున్నారా. మరి ఆ కథ ఏంటో, దాని వెనకాతలున్న ఆ వ్యక్తి గొప్పతనం ఏంటో మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. ఛత్తీస్గఢ్ జస్పూర్ జిల్లా దట్టమైన అడవులు, రెండు గిరిజన తెగలు, బిరహోర్, పహాడీ, కోర్వా అనే రెండు గిరిజన తెగలు. సమాజానికి పూర్తిగా దూరంగా అడవుల్లో జీవనం. బయట ప్రపంచం నుంచి ఎవరైనా ఆ అడవుల్లోని వాళ్ళని పలకరించడానికి వెళ్తే భయపడి పారిపోయే పరిస్థితి. ఆకలి, అనారోగ్యం, నిరక్షరాస్యత వల్ల ఆ తెగలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. కానీ అది ఒకప్పటి పరిస్థితి, నేటి పరిస్థితి వేరు. ఎందరో ఉన్నత అధికారులుగా ఉన్నారు ఆ అడవి బిడ్డలైన గిరిజన బిడ్డలు. మరి ఎలా మారింది వారి జీవితాల్లో వెలుగు నింపిన ఆశాకిరణం ఎవరు, వారి గురించే ఈనాటి మన చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అదుర్స్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి ఎవరు ఆశాకిరణం, వారి గురించి మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుందామని చెప్పాను కదా. వారెవరంటే 1955 ఒక పేద రైతు కుటుంబంలో పుట్టిన ఒక ఆశాకిరణం జాగేశ్వర్ యాదవ్ అనే యువకుడు. ఆ గిరిజనుల కష్టాలను చూస్తూ పెరిగాడు. ఆయన మనసు చలించిపోయింది. వారి జీవితాలను మార్చాలని గట్టి సంకల్పించారు వారు. బిరహోర్ కే భాయ్, బిరహోర్ల సోదరుడు అనే వారే పద్మశ్రీ జాగేశ్వర్ యాదవ్. సంకల్పించారు సరే, మరి ప్రయత్నం ఎలా చేయాలి? ఆ ప్రయత్నం, ఆ ప్రయాణం అంత సులువు కాలేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లగా, ఎన్నో దశాబ్దాలుగా ఆ గిరిజనుల నమ్మకాన్ని గెలవడానికి, వారు అనుకుంటున్న ఆ లిమిట్స్ లోంచి బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. మరి ఆ కష్టం ఏంటి, మరి వారు సఫలీకృతం అయ్యారా, తీసుకొచ్చారా, అవన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కృష్ణార్జున యుద్ధం చిత్రానికి పుట్టా పెంచల్దా స్వీయ రచనలో ఆలపించిన పాట విన్నారు. సంగీతం హిప్ హాప్ తమిళ. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి ఎన్నో దశాబ్దాల పాటు ఆ గిరిజనులు ఉన్న పరిధిలోంచి బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు జాగేశ్వర్ యాదవ్ అని చెప్పుకున్నాం. అయితే ఆయన కేవలం మాట్లాడలేదు, చేసి చూపించారు. ఏం చేసి చూపించారు? వారి బాధలను తన బాధలుగా మార్చుకున్నారు. వారి కష్టాలు తీరే వరకు నేను కాళ్లకు చెప్పులు వేసుకోను అని ప్రతిజ్ఞ చేశారట జాగేశ్వర్. అలాగే గత 40 ఏళ్లుగా ఆయన చెప్పులు లేకుండానే ఆ అడవులన్నీ తిరిగారు, ఎన్నో మార్పులు చేశారు. చెప్పులు లేని ఆ పాదాలు ఎందరో అడవి బిడ్డలకి దారిని చూపాయి. అందుకే అందరూ ప్రేమతో బిరహోర్ కే భాయ్, బిరహోర్ల సోదరుడు అని పిలవడం ప్రారంభించారు. మరి అంతేకాదు, గిరిజనుల జీవితాల్లో ఎలాంటి వెలుగు నింపారు అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దూకుడు చిత్రానికి కార్తీక్ రెడ్డి ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 12:21 దాటి 20 సెకండ్లు. మరి ఏం చేశారు, మరి ఎలాగా వెలుగు నింపారు అని మాట్లాడుకుంటున్నాం. జాగేశ్వర్ యాదవ్ వారికి పద్మశ్రీ కూడా వచ్చింది. ఏం చేస్తే పద్మశ్రీ వచ్చింది, మరి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఛత్తీస్గఢ్ అడవుల్లో జస్పూర్లో ఒక ప్రత్యేక ఆశ్రమాన్ని స్థాపించారు జాగేశ్వర్ గారు. సంచార జీవులైన గిరిజనులను వాళ్ళందరికీ కూడా వ్యవసాయం నేర్పించారు, జీవనాన్ని కూడా నేర్పించారు, ఉండడానికి ఇళ్ళు ఏర్పాటు చేశారు. ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళు అసలు అందరికీ దూరంగా అడవుల్లోనే ఉండేవారు, చాలా ప్రిమిటివ్గా బతికేవారన్నమాట వారు. అయితే భయంతో పారిపోయే పిల్లలను చేరదీసి ఉచిత విద్యను అందించారు జాగేశ్వర్. వారికి పౌరసత్వ గుర్తింపు తెచ్చారు. అసలు వాళ్ళు ఉన్నట్టు మన భారతీయ రికార్డ్స్లో కూడా లేదు. అలాంటి వాళ్ళందరికీ పౌరసత్వ గుర్తింపు తెచ్చారు, రేషన్ కార్డ్స్ అందించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల కాలంలో కూడా ప్రాణాలకు తెగించి డాక్టర్ కూడా అయ్యారు జాగేశ్వర్. వారు డాక్టర్ కాకపోయినా అవతారం ఎత్తి వారందరికీ వైద్యం వ్యాక్సిన్స్ అందేలా చేసిన ఆరోగ్యదాత, ప్రాణదాత జాగేశ్వర్ యాదవ్. ఇంతేకాదు ఇంకా చాలా చేశారు, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఒకప్పుడు అక్షరం ముక్క కూడా రాని ఆ గిరిజన బిడ్డలు ఈరోజు జాగేశ్వర్ గారి కృషితో చదువుకొని ఎన్నో ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. అలా అంతరించిపోతున్న ఒక జాతిని ఆయన విద్యావంతులుగా మార్చి నిలబెట్టారు, విద్యాదాత కూడా అయ్యారు.

0: సినిమాకి కార్తీక్ జ్యోత్స్న ఆలపించిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సమాజంలో మార్పు రావాలంటే పదవులు అక్కర్లేదు, డబ్బు

అవసరం లేదు అని నిరూపించిన మార్గదర్శి జాగేశ్వర్ గారు. గుండె నిండా కాస్త మానవత్వం, లొంగిపోని సంకల్పం ఉంటే చాలని నిరూపించారు. అడవుల్లో గిరిజన జీవితాల్లో వెలుగు నింపిన స్ఫూర్తిదాత, చెప్పులు లేకుండా ఆ పాదాలతోనే హాఫ్ నిక్కర్ వేసుకుని మెడలో కండువాతో ఎంతో ఆత్మవిశ్వాసంతో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అతి నిరాడంబరుడు జాగేశ్వర్ యాదవ్. వారి నిస్వార్థ సేవకు, నిరాడంబరతో అందరికీ చైతన్యంగా, చైతన్యం కలిగిస్తూ చైతన్యదాతగా నిలిచారు. వారికి సాహు చెప్పాల్సిందే. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నీట్ నిరసనల సమయంలో పోలీసు చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏ అంశంపై చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు భారతీయ క్రీడాకారులు పలువురు వివిధ విభాగాల్లో మ్యాచ్లు ఆడనున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసుల లాఠీఛార్జ్ వంటి వివిధ అంశాలపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. కేంద్ర హోంమంత్రి ఈ పోలీసు చర్యపై అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభకు అంతరాయం కలిగించడం తగదని, సభను నడిపేందుకు అందరూ సహకరించాలని ఓం బిర్లా కోరారు. పార్లమెంట్ చర్చలు సంభాషణలకు వేదికైన అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అని, నినాదాలు చేసేందుకు లేదా ప్లకార్డులు ప్రదర్శించడానికి ఇది వేదిక కాదని ఆయన స్పష్టం చేశారు.
1: कि हम सदन में चर्चा करें, संवाद करें, अपनी सहमति असहमति व्यक्त करें, लेकिन सदन चर्चाओं के लिए ही, चर्चा संवाद से हम देश की जनता का कल्याण कर पाएंगे. मैं सबको पर्याप्त अवसर दूंगा. सदन की कार्यवाही आज 2 बजे तक के लिए स्थगित की जाती है.
0: గందరగోళం కొనసాగడంతో లోక్సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పుడు మంత్రులు పత్రాలను సభకు సమర్పించారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్షాల నిరసనల మధ్య జీరో అవర్ చేపట్టారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ అయోధ్య రామాలయంలో విరాళాల దొంగతనం జరిగిందన్న అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, గతంలో అయోధ్య రామాలయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఇప్పుడు విరాళాల దొంగతనంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వారు మొసలి కన్నీరు కరుస్తూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశానికి క్షమాపణ చెప్పాలని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ అందరిది అని, కాంగ్రెస్ పార్టీ తమ కేటాయించిన సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన అన్నారు. పోలీసులు చర్యపై హోంమంత్రి సమాధానం ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు సభ ముందు భాగంలోకి దూసుకురావడంతో గందరగోళ పరిస్థితుల మధ్య సభాధ్యక్షుడు సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఈరోజు పార్లమెంట్ భవన సముదాయంలో మంగళ్ మిలన్ వ్యూహాత్మక సమాపేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. ఎన్డీఏ కూటమిలో సంపూర్ణ ఐక్యతను ప్రదర్శించే లక్ష్యంతో పార్లమెంట్ సమాపేశాల సమయంలో ప్రతి మంగళవారం ఈ సమాపేశాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చివరిసారిగా ఈ సమాపేశం జూలై 28వ తేదీన జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ విడిపోయిన వర్గమైన, తాజాగా ఏర్పడిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమి సమాపేశానికి హాజరయ్యారు.

0: బిల్లులపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపకాలు మొండికేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పార్లమెంట్ వెలుపల నిన్న మీడియాతో మాట్లాడుతూ లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు ఆమోదం పొందిందని, ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక్క సభ్యుడు కూడా చర్చలో పాల్గొనలేదని రిజిజు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు కూడా ఆమోదం పొందినప్పటికీ ప్రతిపకాలు చర్చలో పాల్గొనలేదని ఆయన అన్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని, అయితే వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడడానికి ఇష్టపడటం లేదని రిజిజు అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు సాగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందని భారతీయ జనతా పార్టీ కూడా ఆరోపించింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాల సభ్యులు జీరో అవర్ ప్రశ్నోత్తరాల సమయంలో కావాలనే ఆందోళన చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియా సమాపేశంలో విమర్శించారు. పౌరులకు ప్రయోజనకరమైన బిల్లులు ఆమోదించే సమయంలో కాంగ్రెస్ పార్టీ చర్చల్లో పాల్గొనడం లేదని ఆయన అన్నారు. పార్లమెంట్ మకర ద్వారం వద్ద హిందువులను, స్వామీజీల నమ్మకాలను బాధపెట్టే విధంగా ప్రతిపక్ష పార్టీ విన్యాసాలు చేస్తోందని సంబిత్ పాత్ర అన్నారు. జార్ఖండ్ లో విద్యార్థుల నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఒక మాట కూడా మాట్లాడలేదని సంబిత్ పాత్ర చెప్పారు.
1: కరోడో రూపాయ ఖర్చ్ హోతే హై ఏక్ సెషన్ కే సభీ సాంసద్ అప్నే క్షేత్రో సే ప్రశ్న లేకర్ ఆతే హై వో చాహతే హై కి ప్రశ్న పూచా జాయే మంత్రాలయ జవాబ్ దే మగర్ జబ్ సే సదన్ ఆరంభ హువా హై క్వశ్చన్ ఆవర్ పార్లమెంట్ మే హో నహీ రహా జీరో ఆవర్ కే లియే పార్లమెంట్ మే బాధాయే ఉత్పన్న కీ జా రహీ లగ్భగ్ కిసీ బిల్ పే చర్చా నహీ హో రహీ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లో హిమాలయ పర్వత శ్రేణుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూ కశ్మీర్, కేరళ, మాహే, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్ లో కూడా ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అస్సాంలోని అనేక జిల్లాలను, ముఖ్యంగా రెండు పొరుగు రాష్టాలను ఆనుకున్న ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అస్సాంలోని కచ్చార్, దీమా హసౌ, వెస్ట్ కార్బి ఆంగ్లాంగ్, విశ్వనాథ్, లఖీపూర్, ధీమాజీ, తిన్సుఖియా జిల్లాలను ఈ వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేయవచ్చునని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. అస్సాంను ఆనుకున్న నాగాలాండ్ జిల్లాలకు కూడా భారత వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఒడిశాలో మహానది, ఇతర ప్రధాన నదుల్లో వరద నీరు క్రమంగా తగ్గుముఖమట్టడంతో వరద పరిస్థితి మెరుగుపడుతోంది. అయినప్పటికీ అత్యధికంగా ప్రభావితమైన గ్రామాల్లో వేలాది మంది ప్రజలు ఇప్పటికీ నీట మునిగి ఉన్న ప్రాంతాలు, దెబ్బతిన్న ప్రాథమిక సేవల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రెండు రోజులు కాను ఒడిషాకు కూడా భారత వాతావరణ శాఖ వర్షపాతం హెచ్చరికలు జారీ చేసింది. నిన్న రాత్రి నుంచి మహానదిలో వరద నీరు తగ్గుతుండటంతో జగత్సింగ్పూర్ జిల్లాలోని అనేక గ్రామాలకు కొంత ఉపశమనం లభించింది. అయితే లోతట్టు ప్రాంతాల నుంచి నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా కుటుంబాలు ఇంకా నిరాశ్రయులుగానే ఉన్నాయి. కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల్లాల జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట వ్యాప్తంగా మొత్తం 353 సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా 13,496 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు 56 ఇళ్లు పూర్తిగాను, 499 ఇళ్లు పాక్షికంగాను దెబ్బతిన్నాయి. వరదలు, వర్షాల కారణంగా కేరళలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర రోడ్డు అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ 1989 సవరణను ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిపాదిత అత్యవసర అంబులెన్స్ సేవ వేగవంతంగా అత్యవసర ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య చికిత్సలు అందించగలుగుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొరియా మాస్టర్స్ 2026 బ్యాడ్మింటన్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో మన దేశానికి చెందిన తుషార్ సువీర్ ఈరోజు జపాన్ కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. దక్షిణ కొరియాలోని అస్సాం నగరంలో ప్రారంభమైన బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఈ నెల 9వ తేదీ వరకు మ్యాచ్లు జరుగుతాయి.

0: మహిళల డబుల్స్ లో ప్రియా కొంజంగ్బామ్ శృతి మిశ్రా, పురుషుల డబుల్స్ లో కృష్ణ ప్రసాద్ గరగా పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ ఈరోజు తమ మ్యాచ్ లో ఆడనున్నారు. పివి సింధు, ఉన్నతి హుడా ఈ టోర్నమెంట్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నందువల్ల తన్వీ శర్మ భారత మహిళల సింగిల్స్ పోటీలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. విశేషాలు మరొకసారి. నీట్ పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపకాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు వాయిదా పడ్డాయి. ప్రతిపకాలు పార్లమెంటులో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు భారతీయ క్రీడాకారులు పలువురు మ్యాచ్లు ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 25 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు పద్మిని దేని గురించి మాట్లాడబోతోంది అని ఎదురు చూస్తున్నారు కదా ఆసక్తిగా, ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈట్ ఫిట్లోని ఎన్నో సూపర్ ఫుడ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు కూడా అలాంటి ఒక సూపర్ ఫుడ్ గురించి మనం బోల్డైన విషయాలు మాట్లాడుకుందాం. కానీ ముందుగా మీరే అదేంటో గుర్తుపట్టాలి. మరి దాని గురించి చెప్పాలంటే దగ్గు జలుబు నుండి కాపాడే శక్తివంతమైన ఫైటర్ అది. ఫైటర్ అంటే మామూలు ఫైటర్ కాదు, సూపర్ ఫైటర్ అన్నమాట. సహజ రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఇమ్యూనిటీ బూస్టర్ ఈ సూపర్ ఫుడ్. విటమిన్ సికి పెద్ద బ్యాంక్ అంటే మామూలు బ్యాంక్ కాదు, బోలెడంత విటమిన్ సి ఉంటుందిట దీంట్లో. పిట్ట కొంచెం కూతగనంలాగా, కాయ చిన్నదే కానీ ప్రయోజనాలు మాత్రం ఎన్నో. పచ్చిగా తినొచ్చు, ఉడకబెట్టుకుని ఊరబెట్టుకుని తినొచ్చు, పచ్చడి చేసుకుని తినొచ్చు, ఎండబెట్టుకుని మురబ్బ ఇలా ఎన్నో రకాలుగా తినొచ్చు. దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి ఓయ్, దాదే అమృత ఫలం అని ఇంకొక పేరుంది. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్, దేని గురించి మనం ఈరోజు ఈట్ ఫిట్లో మాట్లాడుకోబోతున్నాం? మీరు గుర్తుపడితే 0402324085204023242852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఫిట్ కార్యక్రమం వింటున్నారు. వావ్, శ్రోతలు ఎంత మంది స్పందించారో మరి మీకు తెలుసా? అది ఏంటో, ఆ పోషకాల నిధి, విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆ వస్తువు ఏంటి, ఆ సూపర్ ఫుడ్ ఏంటి అని అడిగితే, నల్ల సుదర్శన్ సరిత కాశీబుగ్గ నుండి, దాసి రామచంద్రం గారు, సుమతి గారు కాశీబుగ్గ నుండి, పద్మజ నాగకుమార్ మల్లాపూర్ నుండి, తోట సంతోష్ పోతంగల్ నుండి, వాణి లింబాద్రి నందిపేట నుండి, చారి గారు మియాపూర్ నుండి, అరుణ ఇబ్రహీం పట్టం నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, జ్యోతి హన్మకొండ నుండి, మాకు తెలుసు మేము ఇది అనుకుంటున్నాం అంటూ నాకు సందేశం పంపించారు. ఇంతకీ వారు పంపించిన, వారు ఊహించుకున్న సూపర్ ఫుడ్ అవునా కాదో ఇప్పుడు సస్పెన్స్ కి తెరతీసేద్దాం. ఎస్, శ్రోతలు గుర్తుపట్టినది అక్షరాల నిజం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సూపర్ ఫుడ్ ఉసిరికాయ. ఉసిరికాయ గురించి ఎన్నో విశేషాలు చెప్పుకుందాం ఈనాటి మన ఈట్ ఫిట్ లో. నారింజ పండ్ల కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుందిట ఈ ఉసిరిలో. అందుకే రోగాలు, ఇన్ఫెక్షన్స్ నుండి డిషుమ్ డిషుమ్ అని బాగా పోరాడుతుంది ఫైటర్ లాగా. ఇందాక చెప్పాను కదా సూపర్ ఫైటర్ ఈ సూపర్ ఫుడ్ అని. ఇక శరీరానికి రక్షణ ఇస్తుంది. ఎలా ఎలా అంటే, ఉసిరిలో విటమిన్ సి ఇన్ఫెక్షన్ను, వైరస్తో పోరాడి మన శరీరంలో ఉన్న రక్త, తెల్ల రక్త కణాలను పనితీరుని మెరుగుపరుస్తుందంటున్నారు వైద్యులు. కాబట్టి ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తరచూ వచ్చే జలుబు, దగ్గు, ఎన్నో సమస్యల నుండి శరీరం త్వరగా కోలుకోవడానికి ప్రయత్నం చేస్తాయట. మరి ఉసిరి ఆరోగ్యదాత మాత్రమే కాదు, అందానికి కూడా బోలెడని హెల్ప్ చేస్తుంది, బోలెడంత హెల్ప్ చేస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఈట్ ఫిట్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

0: మా ఇంటి బంగారం చిత్రం నుండి చిన్మయ శ్రీపాద పుణ్య సెల్వ ఆలపించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణ్, రచన రెహమాన్. మరి ఈ పాట విన్న వెంటనే నేను తప్పకుండా ఈ మాట చెప్పాల్సి ఉంది. విటమిన్ సి కి రాణి ఈ ఉసిరి. మరి మనకు ఒక శ్రోత సందేశం పంపించారు, ఉసిరి మా ఇంటి సిరి, మేము ప్రతిరోజు ఉసిరి ఆవకాయ పచ్చడి తింటాము, మా ఇంటి భోజనంలో భాగం అయిపోయింది. ఉసిరికాయ పుణ్యమా అని సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నామంటూ నిజామాబాద్ నుండి చంద్రశేఖర శర్మ గారు మనకు సందేశం పంపించారు. అదొకటే కాదు, మీ ఎవ్వరికి తెలియని ఒక సూపర్ సీక్రెట్ చెప్తాను ఉసిరికాయ గురించి. మరి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: ఛాంపియన్ చిత్రానికి రామ్ మిరియాల ఆలపించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీ జే మేయర్. ఈట్ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి మనకి చాలా మంది శ్రోతలు చాలా సందేశాలు పంపిస్తున్నారు. ఉమ్మడ నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు పంపిస్తున్నారు. మేము కూడా రోజు ఉసిరికాయ తింటాము, మాకెంతో ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు. మరి భోగ మార్కండే గారు, అనిత గారు మనకి సందేశం పంపించారు. మరి ఆ సీక్రెట్ ఏంటో చెప్తానన్నారు, తొందరగా చెప్పండి మేడం అంటున్నారు. చెప్తాను చెప్తాను, మరి సీక్రెట్ కాబట్టి కాస్త వెయిట్ చేయించి చెప్తే ఆ వైబ్ వేరేగా ఉంటుంది కదా.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
0: ఈట్ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:58 దాటి 20 సెకండ్లు అవుతోంది. నేను మీ రేడియోను ఇస్తాం పద్మిని. మరి ఉసిరికాయ గురించి ఒక సీక్రెట్ చెప్తానన్నాను కదా, సీక్రెట్ ఏంటో తెలుసా? ఉడికించినా, ఎండబెట్టినా లేదా పొడి చేసినా కూడా ఉసిరికాయలో ఉండే వైటమిన్ సి అలాగే ఉంటుందిట. ఇతర వైటమిన్ సి ఉన్న ఆ మొత్తం ఆహార పదార్థాలతో పోలిస్తే అస్సలు ఏమాత్రం పోకుండా ఆవిరవ్వకుండా అంత మోతాదులో ఉంటుందిట ఉసిరికాయ. అందుకనే మరి ఖచ్చితంగా ఇది సూపర్ ఫుడ్ కదా. ఇందులో ముఖ్యంగా ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి మన కడుపులో ఉన్న ఆరోగ్యాన్ని, గట్ హెల్త్ని కూడా మెరుగుపరుస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకే తప్పకుండా దీన్ని మన ఆహారంలో రోజు కాస్తైనా చేర్చుకోవాలని పదే పదే చెప్తున్నారు. మరి ఆరోగ్యమే కాదు, అందానికి కూడా సూపర్ ఫుడ్ ఈ ఉసిరికాయ. ఎలా అంటే చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, చర్మం యవ్వనంగా ఉండేలా చూస్తుంది. మీరు గమనిస్తే చాలా మార్కెట్లో ఈ మధ్య బోలెడన్ని మొహం కడుకునే ఫేస్ వాష్లు లేదా సబ్బులు ఇవన్నీ వస్తున్నాయి. దాంట్లో విటమిన్ సి అని కనిపిస్తూ ఉంటుంది. మరి అందుకనే విటమిన్ సి మన చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కాబట్టి ఉసిరికాయ తింటే హెల్దీగా ఉండడమే కాదు అందంగా కూడా ఉంటాం. మరి అదే

సీక్రెట్. ఇక జుట్టు రాలడాన్ని తగ్గించి తెల్లబడకుండా కూడా నిరోధిస్తుందిట ఉసిరి. మరి మీరు ఉసిరికాయ ఎలా తింటారు, మీరు ఎలా ఇష్టపడతారు, నాకు వాట్సాప్ చేయండి 0402324208252 నెంబర్కి.

ఈ పాట వింటే నిజంగా టాప్ లేచిపోతుంది. ఇద్దరు అమ్మాయిల చిత్రం నుండి సాగర్ గీతమాధురి ఆలపించిన పాట విన్నారు. రచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 1:04 దాటి 12 సెకండ్లు. మరి కొంతమంది శ్రోతలు స్పందించారు. ప్రభాకర్ గారు కేపీహెచ్బీ కాలనీ నుంచి రాస్తున్నారు, ఉసిరికాయ తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే తీయగా చాలా బాగుంటాయి, ఎందుకో తెలీదు. నిజమేనండి, చిన్నప్పుడు అమ్మని అడిగి ఎండబెట్టిన ఉసిరికాయ తిని

నిల్తా అయితే అబ్బా ఆ ఫీలింగ్ ఏ బాగుండేది కదా. మరి ఇంకొకరు మనకి కుబేర్ నుండి రమేష్ గారు రాస్తున్నారు, మేము రోజు ఉసిరికాయ అన్నం తిన్నాక 2 పలుకులు ఉసిరికాయ తింటాం మేడం, అవి ఉప్పగా పుల్లగా బాగుంటాయి, అలా తినడం ఇష్టం. ఇంకా ఆవకాయ పచ్చడి కూడా చాలా ఇష్టం. మరి ఇంకొంతమంది శ్రోతలు ఏం రాస్తున్నారంటే, మీరు ఉసిరికాయని గుర్తు చేశారు కాబట్టి మేము తప్పకుండా ఈరోజు భోజనంలో ఉసిరికాయ పచ్చడి తింటాము అని అంటున్నారు. భలే ఉంది కదా. మరి ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఉసిరి ది సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాకలా మొదటి పరిచయ వాక్యాల్లో నేను చెప్పాను దీని అమృత ఫలం అని కూడా అంటారని. ఆయుర్వేదంలో దీని అమృత ఫలం అంటారు, ఎందుకంటే జీవిత కాలాన్ని మన ఆయుష్ను పెంచుతుందిట, అందుకనే దీని అమృత ఫలం అని కూడా పిలుస్తారు. మరి ఇన్ని సుగుణాలున్న ఉసిరిని, ఈ సూపర్ ఫుడ్ ని తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకోండి. పిల్లలకు కూడా ఇవ్వండి, ముఖ్యంగా ఈ వానాకాలం తర్వాత చలికాలం సీజన్లో దగ్గు జలుబు వస్తూ ఉంటాయి కదా, పిల్లలకు కూడా రోజు ఒక చిన్న పలుకైనా పెడితే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన సూత్రం ఎప్పుడూ చెప్పుకునేదే ఏంటంటే మితం హితం. మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హ్యాపీ, స్టే హెల్తీ. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్ కార్యక్రమం ఉసిరికాయ ద సూపర్ ఫుడ్ గురించి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఒక మంచి పాట వినిపిస్తాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము.

మీరా ఈ చిత్రానికి అర్మాన్ మాలిక్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గౌరహరి, రచన కృష్ణకాంత్. మరి వరంగల్ కాశీబుగ్గ నుండి రామచంద్ర గారు కూడా మనకు ఒక సందేశం పంపించారు. కార్తీక్

సీజన్లో ఉసిరికాయ ఎక్కువ వస్తుందండి. మేము అప్పుడే ఉసిరికాయని నిల్వ పచ్చడి పెట్టుకుంటాం, రోజు మేము కూడా తింటాం. ఎన్నో మంచి విషయాలు చెప్పారు ఉసిరికాయ గురించి అంటూ మనకి ఎంతో ఆత్మీయంగా సందేశం పంపించారు. చాలా థ్యాంక్స్ అండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైమ్ లో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నషా ముక్త్ భారత్ లో విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ లో భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం నిర్వహిస్తున్న 2 రోజుల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ పాలన పక్కనబెట్టి భారతదేశం నేషన్ ఫస్ట్ దిశగా సాగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యకులు రామచంద్రరావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 100 వారాల నషాముక్త్ భారత్ అభియాన్ ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. లోక్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉప కులపతులు ఈగల్ చీఫ్ సందీప్ శాండిల్య పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే ఈ లక్ష్యం సాధ్యమని, 80% సమస్యను అవగాహనతోనే పరిష్కరించవచ్చని గవర్నర్ తెలిపారు. విశ్వవిద్యాలయాలు డ్రగ్స్ ఫ్రీ ఇండియా సాధనలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం చేపట్టిన మత్తురహిత ప్రతిజ్ఞ స్ఫూర్తితో విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యువత చదువు క్రీడల్లో బిజీగా ఉంటే డ్రగ్స్ బారిన పడకుండా ఉంటారని ఆకాంక్షించారు. హైదరాబాద్లో భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం నిర్వహించే 2 రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక స్థిరత్వం, సహకారం, ఆవిష్కరణ, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో నేటి నుంచి 2 రోజుల పాటు ఇవి జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శిక్షణ విభాగం సెక్రటరీ రచనా షా ఈ సమావేశాలను ప్రారంభించారు. సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులతో పాటు విధాన రూపకర్తలు, నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. జూన్లో వర్చువల్ గా జరిగిన మొదటి సమావేశం ఫలితాల ఆధారంగా తదుపరి కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సదస్సులో ముఖ్యంగా సరిహద్దులు దాటిన అవినీతిని అరికట్టడం, పాలనలో పారదర్శకతను పెంపొందించడంపై బ్రిక్స్ సభ్యదేశాలు విస్తృతంగా చర్చిస్తాయి. అవినీతి కేసుల పరారీలో ఉన్న నేరస్తుల అప్పగింత, నేరస్తుల ఆచూకీ గుర్తించడంలో దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నాయి. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ది కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ఐటీ పరిశ్రమలు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ ఇతర పరిశ్రమల ప్రతినిధులతో కలిసి పరిశ్రమల అభివృద్ది అంశాలపై శ్రీధర్బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమం, ప్రాజెక్ట్ షైన్ కింద చేపడుతున్న బొక్కలవాగు చెక్డ్యాం అప్గ్రేడేషన్, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టానికి మరిన్ని నాణ్యమైన పెట్టుబడులు రావడం, స్థానిక యువతకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ ను

0: సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ కృషితో నెల రోజుల వ్యవధిలోనే సింగరేణికి ఇది రెండవ అతిపెద్ద విజయమని అన్నారు. ఈ బ్లాక్ ద్వారా 20 ఏళ్లపాటు 120 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 2000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణిని ఇతర రాష్టాలకు విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సదరం శిబిరం, యుడిఐడి భవనం, ఆర్థో, గైనిక్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ విభాగాలకు సంబంధించిన 4 ఆపరేషన్ థియేటర్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి సీతక్క,
1: 4 ఆపరేషన్ థియేటర్స్ కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. వాటితో పాటు ఆక్సిజన్ ప్లాంట్ కూడా మనకు మెడికల్ కాలేజీ వర్క్ స్టార్ట్ అవుతా ఉంది. ముఖ్యంగా మన ప్రభుత్వము విద్యా వైద్యం అనేది అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని మరి సౌకర్యాల కల్పనలో ముందంజలో ఉండడం జరిగింది. మనం ములుగులో అన్ని రకాల వైద్య సౌకర్యాలను పేషెంట్స్ కి అందే విధంగా కృషి చేయడం
0: జరుగుతుంది. గోదావరి వరదలపై స్పందించకుండా రాజకీయ లబ్ది కోసం బీఆర్ఎస్ నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. మేడిగడ్డ నుండి వెంటనే నీటిని ఎత్తిపోయాలనడం వాస్తవాలను వక్రీకరించడమేనని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ అనేది రాజకీయ ప్రకటనలతో కాకుండా నీటి మట్టాలు, పంపింగ్ సామర్థ్యం, కాలువల నీటి పరిమితి, జలాశయాల నిల్వలు, విద్యుత్ లభ్యత, ఇంజనీర్ల సాంకేతిక భద్రతా ప్రమాణాల ఆధారంగా మాత్రమే జరుగుతుందని పేర్కొన్నారు. తుర్కకాషా ముస్లిం కమ్యూనిటీ అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి నిర్వహించిన తుర్కకాషా ముస్లిం వర్గాలకు యాంత్రిక పనిముట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి అజారుద్దీన్ దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి నియోజకవర్గానికి చెందిన 90 మంది తుర్కకాషా కమ్యూనిటీ లబ్దిదారులకు 54 లక్షల రూపాయల విలువైన జనరేటర్లు, పనిముట్లతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. రాష్టంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ నాణ్యతను మెరుగుపరిచేందుకు ఫొటోలు లేకపోవడం, జన్మతేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో లోపాలను సరిచేసి సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై సీఈఓ సుదర్శన్ రెడ్డి, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటి డిజిటలైజేషన్ పురోగతి సంబంధిత అంశాలను సమీక్షించారు. అమెరికాలో జరిగిన ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సభలో తెలంగాణ బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు ప్రసంగిస్తూ కుటుంబ పాలనను పక్కనబెట్టి దేశం నేషన్ ఫస్ట్ దిశగా సాగుతోందన్నారు. గత కాంగ్రెస్ హయాంలో అవినీతి పెరగ్గా మోదీ నాయకత్వంలో ఉచిత వ్యాక్సిన్ల పంపిణీ, స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు, మౌలిక వసతుల విస్తరణతో భారత్ ప్రపంచ స్థాయిలో ఎదిగిందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కంటే దేశ భద్రత, సమగ్రతలే ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ దేశమే ప్రథమం అనే భావనతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. మంచిర్యాల జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు రాముని చెరువు వద్ద మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో 5 లక్షల వ్యయంతో ఫామ్ పాండ్, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 10వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ సత్కారం.

0: కుటుంబ పాలనను పక్కనబెట్టి భారతదేశం నేషన్ ఫస్ట్ దిశగా సాగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యకులు రామచంద్రరావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరి ఫేవరెట్ షో టైం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, షో టైమ్ కి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. చాలా మంది శ్రోతలు అప్పుడే మేము రెడీ మేడం, వెల్కమ్ టు షో టైమ్ అని సందేశాలు పంపిస్తున్నారు. సో సమయం 1:21 దాటి 36 సెకండ్లు. షో టైమ్ లో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు 0402324582 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. మరి షో టైం ని మొదలు పెట్టేద్దామా? అస్సలు లేట్ చేయకుండా మేము కూడా సిద్ధం అంటున్నారు కాబట్టి శ్రోతలు, పాట కన్నా ముందే ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. సో షో టైం లో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న. షో టైం లో వస్తున్న మొట్టమొదటి ప్రశ్న, ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఇందాక గుర్తుకొస్తున్నాయిలో రఘుపతి వెంకయ్యనాయుడు బయోపిక్ గురించి ఎన్నో విశేషాలు మాట్లాడుకున్నాం కదా, మీరందరూ విన్నారు, బోర్డని సందేశాలు పంపించారు. అయితే ప్రశ్న ఏంటంటే, రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరు? రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరు? మీకు తెలిస్తే 0402324582 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆ మాత్రం హుషారు లేకపోతే ఎలా చెప్పండి. షో టైం వింటున్నారు. రౌడీ అల్లుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట సంగీతం వపి లహరి. మరి షో టైమ్ లో మొట్టమొదటి ప్రశ్న నేను అడిగాను ఏంటంటే, రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరు అని. కానీ నేను ఇందాకలా బయోపిక్ విశేషాలు చెప్తున్నప్పుడు ఈ వ్యక్తి పేరు చెప్పలేదు. శ్రోతలందరూ సరిగ్గా గెస్ చేసి సమాధానం పంపించారు, చాలా మంది పంపించారు. బట్ నాకు తొందరగా ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే నేను చదువుతున్నాను. బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, కేవీ రావు ఖైరతాబాద్ నుండి, శ్రవంతి సుశీల్ చింతల నుండి, పద్మావతి శిల్పా చెంచల్ కూడా, భూదాన్ పోచంపల్లి నుండి, మార్కండే అనిత, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, అప్పలరాజు పెడర్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, రాధాకుమార స్వామి ఆర్మూర్ నుండి, జయనుద్దీన్ మా ఉమ్మడి నుండి, రేవతి నరసింహమూర్తి మేడ్చల్, బ్రహ్మయ్య కర్నూలు నుండి, మాధవి ఆంజనేయులు పోచంపల్లి నుండి, ఎల్గందుల మార్కండేయ పోచంపల్లి, నాగేశ్వరరావు గారు గీతానగర్ నుండి, పాషా కిష్టాపురం, ఆడపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి, మానస తిలక్ నగర్, పున్న వెంకటేశం, హేమలత నెమ్మాని, దస్తగిరి సంధ్య కడప, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుండి, ఇంకా కృష్ణకుమార్ గారి ఖమ్మం నుండి, ఇంకా చాలా మంది కడతాల్ నుండి, కానుగోలు గోపాల్, ఇంకా హనుమాన్ టేకడి హైదరాబాద్ నుండి పంపించారు, శేషు కుక్కట్పల్లి నుండి, ఇంకా చాలా మంది సందేశాలు పంపించారు. ఎస్, మీరు పంపించిన సమాధానం 100% కరెక్ట్. 1980 తెలుగు సినిమాలో అత్యున్నత సేవలకి గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని మొదలుపెట్టారు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. అది అందుకున్న తొలి వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు, మరి మొదటి మహిళ భానుమతి గారు. ఆ విషయం మాత్రం ఇందాకలా బయోపిక్ విశేషాలు చెప్తున్నప్పుడు చెప్పాను. ఇక షో టైంలో రెండో ప్రశ్న, శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఈ ప్రశ్న, తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి 1 నుండి 7 వరకు, దానికి సంబంధించి ఈ ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటి తల్లిపాల నిధి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ స్థాపించిన వ్యక్తి ఎవరు? మీకు పేరు తెలిస్తే మొట్టమొదటి తల్లిపాల నిధి హ్యూమన్ బ్యాంక్ మిల్క్ బ్యాంక్ ని స్థాపించిన వ్యక్తి ఎవరు మీకు తెలిస్తే 0402324285 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా

0: మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:35 దాటి 48 సెకండ్లు. మరి షో టైమ్ లో రెండో ప్రశ్నగా నేను అడిగాను తల్లి పాల వారోత్సవాలు సంబంధించి ఈ ప్రశ్న. భారతదేశంలో మొట్టమొదటి తల్లిపాల నిధి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ స్థాపించింది ఎవరు అని అడిగాను. ఇంకా చాలా మంది శ్రోతలైతే ఎక్కడ స్థాపించారో కూడా, మరి మన బీబీ శ్రోతలంటే మాటలా చెప్పండి, సూపర్ అంటే సూపర్ కదా, అది కూడా సమాధానం పంపించారు. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, కానీ మీరు శ్రోతలు గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది నిందలు వేస్తున్నారు, నిష్ఠూరాలతో మెసేజెస్ పంపిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే తొందరగా సమాధానాలు వస్తాయో ఫాస్ట్గా వచ్చే వాళ్ళ పేర్లే నేను చదివే ప్రయత్నం చేస్తాను, అది మీరు గమనించాలి. దయచేసి మా మీద నిందలు వేస్తూ మీరు మెసేజెస్ పంపించకండి, ఇది నా విన్నపం, మీరు గమనిస్తారని అనుకుంటున్నాను. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఆడిపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, శ్రవంతి సుశీల్ చింతల నుండి, తాళ్ల గీతా రాజలింగం సిరికొండ నుండి, చిలక నారాయణ అనసూయ నిజామాబాద్ నుండి, విజయ్ కుమార్ గారు దొమ్మకండ నుండి, సూర్యశ్రీ కౌకూర్ నుండి, ఏకలవ్య నగర్ నుండి, బిజ్లీ వెంకటేష్ పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, గిరిజగారు ములకల్పల్లి నుండి, మార్కండేయ అనిత పోచంపల్లి నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడ నుండి, నాగ్నాథ్ గుప్తా గోదావరి గుప్తా గారు నిజామాబాద్ నుండి, పురుషోత్తం శారద నిజామాబాద్ నుండి, నరేష్ రోజా మెహబూబ్ నగర్ నుండి సందేశం పంపించారు. ఇంకా ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి, పుట్టపాక నుండి భవానీ వెంకట్, ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. శేషు గారు కుక్కట్పల్లి నుండి సరైన సమాధానం, దస్తగిరి సంధ్య ప్రొదుటూరు నుండి. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే 1989 నవంబర్లో లోకమాన్య తిలక్ జనరల్ ఆసుపత్రిలో డాక్టర్ అర్మిడా ఫర్నాండేస్ ముంబైలో మొట్టమొదటిసారిగా తల్లిపాల నిధిని మొదలుపెట్టారు. ఇటీవలే 2026 వారికి పద్మశ్రీ పురస్కారం కూడా వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే వారి గురించి ఎన్నో గొప్ప విషయాలు ఈనాటి మన శక్తిశీల్లో మనం మాట్లాడుకోబోతున్నాం. సో తప్పకుండా వినండి, శక్తిశీలు వినండి. అసలు ఆవిడ, ఆ తల్లి, ఆ మాతృమూర్తి పడ్డ ఆవేదన ఏంటో మనకు తెలుస్తుంది. ఇది షో టైంలో రెండవ ప్రశ్న. మరి మూడవ ప్రశ్నకి శ్రోతలు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. షో టైంలో వచ్చేస్తోంది మూడవ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే బాలే గమ్మత్తైన ప్రశ్న. మరి గూగుల్ తల్లి సహాయం తీసుకుంటారో లేదా ఎక్కడైనా చదివితే మీరు ఒకటి గమనించాలి, న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే తప్పకుండా మీరు వెంటనే సమాధానం చెప్పేస్తారు. గూగుల్ని అడగక్కర్లేదు, మన ఏ వాడక్కర్లేదు. మూడవ ప్రశ్న ఏంటంటే మన దేశంలో తొలి సింధూర్ గ్రామం ఏది? ప్రశ్న మరొకసారి, మన దేశంలో తొలి సింధూర్ గ్రామం ఏది? సింధూర్ గ్రామంగా ఇటీవలే చాలా రీసెంట్ గా సింధూర్ గ్రామంగా దానికి నామకరణం కూడా చేశారు. మరి ఆ గ్రామం ఏదో మీకు తెలిస్తే 0402324582 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి షో టైమ్, ఓన్లీ ఆన్ వాట్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:44 దాటి 40 సెకండ్లు. షో టైంలో మూడో ప్రశ్నకు అడిగాను, ఇటీవల మన దేశంలో తొలి సింధూర్ గ్రామంగా ప్రకటించారు, అది ఏంటి అని అడిగితే అసలు మన విబీ శ్రోతలకి సలాం చెప్పాల్సిందే. అందరూ సరైన సమాధానాలు పంపించారు. కొందరైతే థ్యాంక్స్ టు గూగుల్ తల్లి అని కూడా పంపిస్తున్నారు. మీలో ఏంటంటారంటే హాస్యరసం కూడా ఉందండి. మరి సరైన సమాధానం ఎవరెవరు పంపించారో చెప్పే కన్నా ముందు రైట్ ఆన్సర్ చెప్తాను. బీహార్లో భగల్పూర్ జిల్లాలో రామసీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారట బీహార్ విశ్వవిద్యాలయం. ఈ రామసీ గ్రామాన్ని దేశంలోనే తొలి సింధూర్ గ్రామంగా పేరు పెట్టారు.

ఎందుకో తెలుసా? ఈ గ్రామంలో సహజ సింధూరం సాగు చేస్తూ, ప్రాసెసింగ్ చేస్తూ ఇవన్నీ చేయడానికి వారు కేవలం మహిళల్నే ఎంచుకున్నారట. గ్రామీణాభివృద్ధికి, మహిళల సాధికారతకి కూడా వీలుగా ఉంటుందనే ఆలోచన చేసి ఆ గ్రామాన్ని, రామసీ గ్రామాన్ని సింధూర్ గ్రామంగా పేరు పెట్టారు. బాగుంది కదా, ఎంత బాగుంది ఆలోచన. ఇది మనందరికీ కూడా తప్పకుండా తెలియాలి కాబట్టి ఈ ప్రశ్న. మరి సరైన సమాధానాలు చాలా మంది పంపించారు, కానీ కొంతమంది పేర్లే చదవగలం కాబట్టి. పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుండి, మాధవి ఆంజనేయులు బుధాన్ పోచంపల్లి నుండి, సురేష్ పోతంగల్ నుండి, తోట సంతోష్ పోతంగల్ నుండి పంపించారు, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుండి, సురేష్ నేరెడ్మెట్ నుండి, సీతాదేవిక ఏశ్వరావు నగర్ నుండి, శ్రీనివాస్ రాజన్నపేట నుండి, బలరాం సరోజ బోయిన్పల్లి, ఆడిపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి, సుమన్ శిరీష కిష్టాపూర్ నుండి, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, పానగొండి రవి గౌడ్ గారు బీహెచ్ఎల్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, కానాజీగూడ ఇందిరానగర్ నుండి, శ్రీనివాస్ పద్మావతి, అలాగే మూర్తి గారు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి పంపించారు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, నిమ్మాన్ నుండి పునా వెంకటేశం హేమలత, ఇక భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ, ఇక భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అంత పంపించారు, కడతాల నుండి కానుగల్ గోపాల్, ఇంకా చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుండి పంపించారు, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత పంపించారు, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, ఇంకా చాలా మంది సరైన సమాధానం పంపించారు. నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి పంపించారు, ఆత్మకూరు నుండి ఆదిశేష్ గారు పంపిస్తున్నారు, దాసి రామచంద్రన్ సుమతి కాశీబుగ్గ నుండి. ఇవి సరైన సమాధానాలు పంపించిన వాళ్ల కొందరి పేర్లు. ఇక షో టైంలో అస్సలు లేట్ చేయకుండా నాలుగో ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి ప్రశ్న జాగ్రత్తగా వినండి, ఇది కూడా శ్రోతలందరూ సమాధానం చెప్తారని తెలుసు నాకు, కానీ మనకు తప్పకుండా తెలుసుకోవాల్సిన ప్రశ్న. కామన్వెల్త్ క్రీడలు గ్లాస్కో 2026 అయిపోయాయి కదా, మరి మన దేశం మొత్తం మీద ఎన్ని పథకాలు గెలుచుకుంది? ఇండియా ఎన్ని పథకాలు గెలుచుకుంది? ఆ పథకాల నెంబర్ పంపిస్తే చాలు. మరి 0402324582 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. షో టైం వింటున్నారు. షో టైమ్ లో నాలుగవ ప్రశ్నగా నేను అడిగాను, కామన్వెల్త్ క్రీడలు గ్లాస్గో 2026లో మన దేశం ఎన్ని పథకాలు గెలిచింది అని. ఆసమ్ కదా, అసలు సెంచరీ కొట్టేశారు మన వివిధ భారతి శ్రోతలైతే. సూపర్ గా పంపించారు సమాధానాలు. దేంట్లో ఎన్ని పథకాలు వచ్చాయో కూడా మనకి సమాధానం పంపించారు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే, 39 పథకాలు గెలుచుకున్నది మన భారతదేశం. 13 స్వర్ణం, 17 రజతం, 9 కాంస్య పథకాలతో మనం టాప్ 4లో నిలిచాము ఈ గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్లో. మరి జై హో భారత్ అనాల్సిందే కదా. ఆ క్రీడాకారులు, అథ్లీట్స్ అందరికీ ఒక్కసారి మనసారా శుభాభినందనలు తెలియజేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు కొంత, ఇంత 100 పేర్లు నేను ఎలా చదవగలను చెప్పండి. మీరైతే పంపించేశారు కానీ మరి కొంతమంది ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు ఎవరంటే, ఎంఎస్ఆర్సి మూర్తి గారు సైనిక్పురి నుండి, భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్ సుమలత, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, కేవీరావు పిపిరావు ఖైరతాబాద్ నుండి, బలరామ్ హైదరాబాద్ నుండి, మంగభాస్కర్ గారు తిరుమలగిరి హైదరాబాద్ నుండి, సిహెచ్ విజయకుమార్ చందానగర్ నుండి, కొండ యాదగిరి శాంత భువనగిరి నుండి, శేషు కుక్కట్పల్లి నుండి, హను మౌలాలి నుండి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, మహాలక్ష్మి యాప్రాల నుండి, రత్నకుమార్ బాచుపల్లి నుండి, సంతోష్ పోతంగల్ నుండి, జైనుద్దీన్ ఉమ్మడి నుండి, వెంకటేష్ శ్యామల ఏకలవ్యనగర్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, వెంకటేశం నార్కెట్పల్లి నుండి, ఇక బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, మౌనిక బాలు బిఎన్ రెడ్డినగర్, బండి కృష్ణగౌడ్ గోదంకుంట గ్రామం నుండి, ఇంకా బీరవెల్లి గ్రామం పోగుల శ్రీనివాస్ మరియు లక్ష్మి పంపించారు. అప్పలరాజు గారు పెడన్ నుండి, విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి మూర్తి గారు పంపించారు. ఇంకా చాలా మంది, మరి భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండి అనిత గారు సమాధానం పంపించారు. ఇంకా చాలా మంది సరైన, జాప భూమేశ్వర్ వెల్లూరు నుండి సమాధానం పంపించారు మనకి, మురహరి యశోద వీక్లీ బజార్ నిజామాబాద్ నుండి పంపించారు, మరి సరిత గారు పంపించారు ఎక్కడి నుంచో రాయలేదు 39 అంటూ. ఇక దేశపోయిన సత్యం గారు పంపిస్తున్నారు. రోహిత్ విలేజ్ గోనుప్పల గ్రామం నుండి మనకి మొదటిసారి వచ్చిన సందేశం పంపించారు. ఇక పాలెం పూలయ్య గారు ఆళ్లగడ్డ నుండి సందేశం పంపించారు. వారైతే ఎన్ని పథకాలు ఎక్కడ ఎలా ఎవరు గెలుచుకున్నారో కూడా రాసి పంపించారు. సూపర్ కదా. మరి షో టైంలో ఇంకో ప్రశ్న అడగడానికి సమయం లేదు. ఇది ఇవాళ షో టైం. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. రోజు షో టైంలో పాల్గొనండి. మీ పేరు వచ్చినా రాకపోయినా షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద సెలబ్రేషన్ అంటాను. మీరు కూడా అదే అంటారు నాకు తెలుసు. కానీ మీ పేరు చదవకపోతే కాస్త చిన్నపుచ్చుకుంటున్నారు. అలా చిన్నపుచ్చుకోద్దు. పార్టిసిపేట్, రోజు రోజు పార్టిసిపేట్ చేయండి. రోజు మీ సమాధానాలు పంపించండి. మరొక మంచి పాట విందాము.

బృందావనం చిత్రం నుండి శంకర్ మహదేవన్ బృందం ఆలపించిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టడీ క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీల్లో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ ల సమయం 2:15 దాటి 52 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశైలి కార్యక్రమంకి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ మరొకసారి శుభ మధ్యాహ్నం. ఆగస్టు 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాం ప్రపంచమంతా, దాంతోపాటు మన దేశంలో కూడా. మరి ఈ వారోత్సవాలను పురస్కరించుకుని తల్లిపాలు గురించి దేశం అంతటా అవగాహన పెంచి ఎందరో శిశువులను కాపాడిన ఒక ప్రాణదాత, ఒక మాతృమూర్తి, మన దేశ మొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ స్థాపించిన డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్, పయోనీర్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్, వారి కథ ఈనాటి మన శక్తిశీల్లో. మరి ఎన్నో మంచి మంచి విశేషాలు ఉన్నాయి వారి గురించి. అవన్నీ తెలుసుకోవాలంటే ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం

నారీ నారీ నడుమమురారి చిత్రం నుండి యాజిన్ నజీర్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం విశాల్ శేఖర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:21 దాటి 48 సెకండ్లు. మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా. ముంబైలోని ఒక ఆసుపత్రిలో డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ మనసులో మొదలైన ఆలోచన ఇది. డాక్టర్ ఫెర్నాండెస్ నియోనెటాలజీ అంటే పసికందులు నవజాత శిశువుల్ని వారిని రక్షించే వైద్యులు అన్నమాట. వారు ఆ విభాగంలో పనిచేస్తున్నప్పుడు వార్డులో రోజు ఎన్నో నవజాత శిశువులు, ఎందరో నెలలు నిండకుండా పుట్టిన పసికందులు కేవలం తల్లిపాలు దొరకక సరైన పోషకాహారం లేక కళ్ల ముందే రాలిపోతుంటే ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. కొందరు తల్లులు ప్రసవంలో చనిపోతే మరికొందరు తల్లులకేమో పాలు తల్లిపాలు ఇవ్వలేకపోయేవారు, పాలు పడేవి కావన్నమాట. ఆ పసిబిడ్డలకు పశువుల పాలు, ఫార్ములా పాలు పట్టేవారు. దీనివల్ల అప్పుడే పుట్టిన బరువు తక్కువైన నవజాత శిశువులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని ముందే తెలుసు ఆ నియోనెటాలజిస్ట్ డాక్టర్ అర్మిడా గారికి. మరి పాలు పడితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చనిపోతాయని తెలుసు. ఆ క్షణంలో ఆ పసికందుల ఆకలి కేకల నుండి పుట్టిన ఒక అమోఘమైన ఆలోచనే ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంక్. మొదట్లో ఎంతో నిరసన, ఎవ్వరూ అసలు ఒప్పుకోలేదు వారికి వచ్చిన ఆలోచనలు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. మరి ఆ సవాళ్ళని అధిగమించి వారు ఎలాగా ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ని స్థాపించారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

35 35 చిన్న కథ కాదు చిత్రం నుండి ఆ పాట విన్నారు. పాడిన వారు పృథ్వీ హరీష్, సంగీతం వివేక్ సాగర్, రచన భరద్వాజ్ గాలి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:34 దాటి 20 సెకండ్లు. మరి వారికి ఇలా హ్యూమన్ మిల్క్ బ్యాంక్ తల్లిపాల నిధి పెట్టాలనే ఆలోచన ఎప్పుడు ఎక్కడ కలిగింది చెప్తానన్నాను కదా. 1986 బ్రిటన్ ఆసుపత్రిలో ఫెలోషిప్లో పనిచేస్తున్నప్పుడు తొలిసారిగా ఈ తల్లిపాల బ్యాంకులను చూశారట డాక్టర్ అర్మిడా. అరే, ఈ ఆలోచన ఎంత బాగుంది, మన దేశంలో కూడా పెడితే బాగుంటుంది, ఎందరో శిశువులకు ఉపయోగపడుతుంది అనుకున్నారట. అలా అనుకున్న ఆలోచన ఆసియాలోనే మొట్టమొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ తల్లిపాల నిధిని స్థాపించారు డాక్టర్ అర్మిడా. మరి ఇది ఎవరి కోసం స్థాపించారు, ఎవరెవరు ఈ పాల నిధిలో నుండి పాలు తీసుకోవచ్చు అంటే, అత్యంత అత్యవసర పరిస్థితుల్లో ఉన్న శిశువులకు ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఇస్తారట. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలు, అది ప్రిమెచ్యూర్ బేబీస్, నియోనేటల్ ఐసీయూలో ఉండే పిల్లలు, పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయిన లేదా రోడ్డుపైన వదిలివేయబడ్డ పసికందులకి ముందుగా అక్కును చేర్చుకొని ఈ పాలను పడతారట ఆ మిల్క్ బ్యాంక్ నుండి ఆ మాతృమూర్తి. ఎంత గొప్ప విషయం కదా, వింటుంటేనే రోమాంచితం అవుతుంది. ఆవిడ గురించిన ఒక వీడియోలో కూడా అంత మొత్తం చూపించారన్నమాట. మరి అంతటి మహోన్నత వ్యక్తి గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. మరి అదే ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా డాక్టర్ అర్మిడా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా బోలెడైన విషయాలు ఉన్నాయి. అసలు ఇంతకీ ఆ పాలు ఎలా సేకరిస్తారు, ఎలాగ ఆ మిల్క్ బ్యాంక్లో స్టోర్ చేస్తారు, ఈ విషయాలన్నీ చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

పెళ్లి సందడి చిత్రం నుండి నయనా నాయర్ కాలభైరవ శ్రీనిధి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. మరి ఆ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ తల్లి పాల నిధిలో ఎలాగ సేకరిస్తారు, పాలను ఎలా సేకరిస్తారు, ఎలా నిల్వ చేస్తారో చెప్తానన్నాను కదా. రక్తనిధి బ్లడ్ బ్యాంక్ లాగే మిల్క్ బ్యాంక్ లో కూడా అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. ముందుగా పాలు ఇవ్వాలనుకున్న బాలింతలందరికీ హెచ్ఐవి, హెపటైటిస్ బి, సి ఇలాంటి అంటువ్యాధులు ఏమీ లేవు అని నిర్ధారించుకున్నాకే. ఇంకొకటి కూడా, ధూమపానం, మద్యపానం లేదా హానికరమైన మందులు, అంటే తల్లి పాలలో కలిసి బిడ్డకు హాని చేసేటువంటి మందులు వాళ్ళేమీ వాడటం లేదని నిర్ధారించుకున్నాక మాత్రమే ఆరోగ్యకరమైన బాలింతలు నర్సింగ్ మదర్స్ నుంచి మాత్రమే పాలును సేకరిస్తారు. మరి ఆ పాలను ఎలా సేకరిస్తారో తెలుసా? ఇది కూడా చాలా పగడ్బందీగా చేస్తారనమాట. స్టెరిలైజ్ చేసిన బ్రెస్ట్ పంప్స్ ద్వారా తల్లుల నుండి పాలను సేకరిస్తారు. ఈ పాలలోని బ్యాక్టీరియా చేరకుండా, ఎటువంటి బ్యాక్టీరియా చేరకుండా ప్రత్యేకమైన స్టీల్ లేదా ప్లాస్టిక్ కంటైనర్స్లో పాలను నిల్వ చేసి పాస్చరైజేషన్ కూడా చేస్తారు. అప్పుడు 100% సురక్షితమని తేలేకనే ఆ పాలని మిల్క్ బ్యాంక్కి పంపిస్తారట. ఇలా 6 నెలల వరకు నిల్వ చేస్తారట. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సాధారణంగా 1 వారంలోపే పాలన్నీ ఖాళీ అయిపోతాయి, పిల్లలకి ఇచ్చేస్తాము అంటున్నారు. ఎంత గొప్ప విషయం! అసలు రక్తనిధే ఒక గొప్ప మహోన్నత కార్యక్రమం అంటే తల్లి పాలనిధి ఇంకా అద్భుతం కదా. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

హాయ్ నాన్న చిత్రానికి హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:45 దాటి 35 సెకండ్లు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలా

ఆనందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

18 పేజెస్ చిత్రానికి పృథ్వీ చంద్ర సీతారా కృష్ణన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గోపీ సుందర్, రచన శ్రీమణి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మొట్టమొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ తల్లిపాల నిధిని స్థాపించిన పద్మశ్రీ డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ మొదలుపెట్టిన తల్లిపాల నిధితో శిశు మరణాల రేటు దాదాపు 70% నుండి 12% తగ్గేట. అబ్బా, 70% ఎక్కడ, 12% ఎక్కడ. ఇలా ప్రతి సంవత్సరం దాదాపు 3,000 నుండి 5,000 మంది శిశువులకు పాలు అందిస్తున్నారట ఈ తల్లిపాల నిధి ద్వారా. 800 నుండి 1,200 లీటర్ల తల్లిపాలు ఈ బ్యాంకులో ప్రతిసారి నిల్వ చేస్తారట. ఈ రోజుకి కూడా ముంబైలో మురికివాడల్లో నివసించే ఎందరో పేద తల్లులు నవజాత శిశువుల ఆరోగ్యం కోసం పోషకాహారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్. వారి నిస్వార్థ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఇటీవల 2026 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది ఆ మాతృమూర్తిని.

కళ్యాణ వైభోగమే చిత్రానికి కళ్యాణ్ కోడూరి స్వీయ సంగీత దర్శకత్వంలో సునీతతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన లక్ష్మీ భూపాల్. నిజంగా సంతోషమే కదా, పిల్లలు ఆరోగ్యంగా ఉండి వారి పని వారు చేసుకుంటూ ఉంటే తల్లులకి తండ్రులకి తల్లిదండ్రులందరికీ చుట్టూ ఉన్న వాళ్ళకందరికీ కూడా సంతోషమే. అమ్మతనం మాతృత్వం ఒక వరం, తప్పకుండా సమతుల్య ఆహారం తీసుకుని తల్లి పాలను శిశువులకు అందివ్వాలని మరొకసారి సందేశం ఇస్తున్నారు డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా. శిశువులకు తప్పకుండా తల్లిపాలు అందివ్వాలని మరొకసారి చెప్తూ ఇది తల్లిపాల వారోత్సవాలు పురస్కరించుకుని డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ గారి గురించిన శక్తిశీలి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

ஆகாஷவாணி ஆதிலாபாத் 1.2 FM மனசு நிண்டா நிலையம்லோ சமயம் சரிகா 5 గంటలు. ఈ నుంచి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై వినవచ్చు. కాసేపట్లో మాట చెప్పుండ్రి పాట వినుండ్రి శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో కొలాం సంస్కృతి సంప్రదాయాలు గురించి భీంపూర్ మండలం జల్కూరి గ్రామానికి చెందిన ఆత్రం జనాభాయితో అశోక్ పెట్టిన ముచ్చట. ఆ తర్వాత ప్రసవ సమయంలో మహిళలకు అండగా నిలుస్తున్న ఆయాలు, ఆదిలాబాద్ రిమ్స్ లో ఆయాగా పనిచేస్తున్న జెట్టి సునీతతో ఎస్ మమత పెట్టిన ముచ్చటుంటుంది. మిగతా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6:05 వినిపించడం జరుగుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి మీ మాటలు మీకోసం పాటలతో రేడియో నేస్తాం యు దినేష్. 5:30 దాకా ఉండేటువంటి ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట కూడా వినవచ్చు. మా ఫోన్ నంబర్లు 0873 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ ను జత చేస్తూ 2300 ఇంకొక నంబర్ 2950 01 2 నంబర్లకి లేదొక నంబర్ కు ఫోన్ చేయవచ్చు.

0: శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరవచ్చు. శ్రోతలు ఉత్తరం రాయాల్సినటువంటి మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఈ చిరునామాకు ఉత్తరం రాసినట్లయితే ఉత్తరంలో ఉన్నటువంటి పాటను శ్రోతలు కోరినటువంటి వారికి వినిపించడం జరుగుతుంది. అలాగే అందరు కూడా దాన్ని విని వినవచ్చు. అయితే మిగతా శ్రోతలు కూడా ఉత్తరాలు రాయవచ్చు కూడా. చిరునామా మరొకసారి, స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ చేశారు, ఎవరో ఒకసారి విందాం. హలో హలో, ఎవరు, ఎక్కడి నుంచి అమ్మా? లైన్లో ఉండండి అమ్మా. సుందరయ్య నగర్ నుంచి ఎవరు? ఎవరు, ఏం పేరు అమ్మా? ఏం పేరు?
1: రౌడియల్లుడు.
0: రౌడియల్లుడు ఏం పాట అమ్మా అందులో నుంచి? ఏం పాట అందులో నుంచి?
1: రౌడియల్లుడు అదే సినిమా రౌడియల్లుడు.
0: రౌడియల్లుడే గానీ ఏం పాట, ఏం పాట అందులో నుంచి? చిలుక
1: క్షేమమ్మా.
0: వినిపిస్తా, మీ పేరేంటిదమ్మా?
1: నా పేరు లక్ష్మీ.
0: ఇందమ్మా
1: లక్ష్మీరాయ్. లక్ష్మీ
0: ఏం చేస్తుంటారమ్మా మీరు? ఏం చేస్తారమ్మా మీరు? ఇంట్లో ఉంటారా? రేడియో రోజు వింటారా అమ్మా మీరు? రోజు రేడియో వింటారా? ఏమేమి కార్యక్రమాలు వింటారమ్మా రేడియోలో? మన పురాణాలు కార్యక్రమం వింటారా? ఈ పల్లె పదాలు, మన పురాణాలు కార్యక్రమం, పురాణాల కార్యక్రమంలో మంచి ఒగ్గు కథలు, బుర్ర కథలు, బుడిగజంగం కథలు ఉంటాయి. రాత్రి 10 గంటలకు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో మంచి భజనలు కూడా ఉంటాయమ్మా. అది కూడా జానపద గేయాలు కూడా వింటారు 6:20 కూడా. విందామా మరి, మీ పేరేమన్నారు?
1: లక్ష్మీబాయ్.
0: ఓహే, వచ్చిందమ్మా పాట విందాం.

రెండు ఉత్తరాలు చూపిందాం. మా కోసం మంచి పాట వినిపించినట్టు కోరుతున్నారు. నారాయణ రెడ్డి, చలపతిరావు, సంగీత, తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, శ్రీధర్, సుధారామయ్య, ఎం రాణా ప్రతాప్, చైత్రిక శ్రీలు కోరుతున్నారు మా కోసం ఏదైనా మంచి పాట వినిపించినట్టు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశాం, సరోజిని, మాయాలు కోరుతున్నారు మా కోసం నువ్వే కావాలి చిత్రంలో నుంచి పాట వినిపించినట్టు కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా ఇలాగే ఉత్తరం ద్వారా పాటని కోరాలనుకుంటే శ్రోతలు ఉత్తరం రాయాల్సినటువంటి మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఈ చిరునామాకు ఉత్తరం రాసి పంపినట్లయితే శ్రోతలు ఉత్తరం ద్వారా అడిగినటువంటి పాటను వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వే కావాలి చిత్రంలో నుంచి ఈ పాట విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట చెప్పుండ్రి పాట ఎనురి కార్యక్రమం 5:30 దాకా ఉంటుంది కాబట్టి శ్రోతలు

ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 087732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ను జత చేస్తూ, 230081, ఇంకొక నంబర్ 295081, ఈ రెండు నంబర్లకి లేదు ఒక నంబర్కు ఫోన్ చేయవచ్చు. మీరు నచ్చినా మీరు మెచ్చిన పాట సీనవచ్చు. ఆన్లైన్ అయితే మంచిగా పడ్డాయి, కానీ చాలామంది చెట్లు పెట్టడంలో కొంచెం వెనుకబడ్డారేమో అని నాకు అనిపిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే ఏ చెట్టు పెట్టినా ఇట్టే నాటుకుంటుంది. చెట్లు అందుబాటులో లేకపోతే కొన్ని కొమ్మల్ని విరిచిపెట్టినా, కొన్ని చెట్లు కొమ్మలు విరిచిపెట్టినా నాటుకుంటాయి, అంటుకుంటే పెరుగుతాయి. పూల చెట్లను పెట్టుకుని ఇంటి ముందర, పూల చెట్లు కానీ లేకపోతే నీడనిచ్చే చెట్లు కానీ పండ్లనిచ్చే చెట్లు కానీ పెట్టుకోవచ్చు. ఇంకా ఏది కుదరకపోతే పెరట్లో ఏ కొంచెం జాగున్నా కూరగాయల సాగు చేసుకోవచ్చు. తీగజాతి కూరగాయలే కావచ్చు, లేకపోతే వంకాయ, ఇంకా బెండకాయ, తర్వాత టమాటా లాంటి కూరగాయలు కూడా సాగు చేసుకోవచ్చు. వాటికి ఎటువంటి మందులు కొట్టకుండా ప్రకృతి ద్వారా, ప్రకృతి వ్యవసాయం వలె ఆ కూరగాయలు పండించుకొని తినవచ్చు, ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మొక్కలు పెంచాలి లేదా కూరగాయలు కూడా పెంచుకోవాలి, ఈ రెంటికి లేదా కూడా చేయండి. ఏ కొంచెం స్థలం ఉన్నా సరే ఆ స్థలాన్ని ఖాళీగా ఉంచకండి.

0: అంటే ఒక కాలు ఒక ఓహో, ఎన్ని నెలల కింద పడిపోయినా? ఇప్పుడు వచ్చా
1: 20 ఇయర్స్.
0: కాలు చేయి సరిగా లేకపోయినా నువ్వు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నప్పుడు వచ్చా కదా. హలో, కాలు చేయి సరిగా లేకున్నా సెక్యూరిటీ గార్డ్గా
1: పనిచేస్తున్నావు,
0: చాలా గొప్ప విషయం. కొంతమంది రెండు కాళ్ళు రెండు చేతులు ఉండి కూడా పనిచేస్తలేరు, వాళ్ళకంటే నువ్వు ఎన్నో రేట్లు గొప్పవాడివి. వచ్చానా రేడియో వింటున్నావు అక్కడ? ఇప్పుడు డ్యూటీ ఎప్పటి వరకు ఉంటుంది వచ్చానా నీకు? 24 గంటలు అక్కడనే ఉంటావు? 24 గంటలు అక్కడనే అక్కనేనా? 24 గంటలు అక్కడనే ఉంటావా? మరి కుటుంబానికి దగ్గర వెళ్ళావా? కుటుంబం దగ్గరికి ఎప్పుడు వెళ్తావు? సరే, ఏం పడగాలో చెప్పు, వచ్చినా వినిపిస్తా నీకు. వచ్చింది మరి పాట నీకోసం, విన్నామా? ఓకే పొచ్చానా.

మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, ఎవరు, ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి? గుడిహత్తు నుంచి. ఏం పేరమ్మా? ద్రుపద. ఏం పాట కావాలమ్మా ద్రుపద నీకు? ఏం పాట కావాలి? అవునా, సరే అమ్మా, నీకోసం పాట వచ్చింది వినమ్మా.

మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలవి. ఇప్పుడు ఫోన్ కలలేదు అనుకున్నటువంటి వాళ్ళు రాత్రి 8 గంటల నుంచి 8:45 దాకా ఉండేటువంటి హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట వినవచ్చు. రోజట్లెక్కనే రేపుగా సాయంత్రం 5 గంటల నుంచి 5:30 దాకా మాట చెప్పుండ్రి పాట అయినుండి కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శక్తి స్త్రీల కార్యక్రమంలో కొలాం సంస్కృతి సంప్రదాయాలు ఈ అంశం గురించి భీంపూర్ మండలం జలుకూరి గ్రామానికి చెందిన ఆత్రం జనాభాయితో అశోక్ పెట్టిన ముచ్చట, ఆ తర్వాత ప్రసవ సమయంలో మహిళలకు అండగా నిలుస్తున్న ఆయాలు, ఆదిలాబాద్ రిమ్స్లో ఆయాగా పనిచేస్తున్న జట్టి సునీతతో మమత పెట్టిన ముచ్చటుంటుంది. ఒక్కో కులానికి ఒక్కో జాతికి ఒక్కో రకమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఉంటుంటాయి. కొందరు గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో చిన్న చిన్న గ్రామాలుగా ఏర్పరచుకుని నివాసం ఏర్పరచుకుంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటూనే గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. వాళ్ళ పండుగలు సంస్కృతి సంప్రదాయాలు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటాయని

0: చెప్పవచ్చు. ముఖ్యంగా కొలం సంస్కృతి సంప్రదాయాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాటిని అవరానిపిస్తాయి, అబ్బురపరుస్తాయి. కొలం సంస్కృతి సంప్రదాయాల గురించి భీంపూర్ మండలం జల్కుడి గ్రామానికి చెందిన ఆత్రం జనాభాయితో అశోక్ పెట్టిన ముచ్చట విందాం.
1: నా పేరు ఆత్రం జనాభాయ్ సార్. గ్రామం జల్కూరి.
2: ఇప్పుడు మీ కులం వారిలో మొగల పెత్తనం ఎక్కువ ఉంటుందా, లేకుంటే ఆడవారు మొగలు
1: సమానమే ఉంటాం సార్? ఆడవాళ్ళు మొగవాళ్ళు సమానమే ఉంటాం.
2: ఇట్లా నిర్ణయాలు తీసుకున్నట్లా అంటే ఇట్లా ఇది చేద్దాం అది చేద్దాం అంటే ఊళ్ళ దగ్గర నడుస్తుంది?
1: అలాది మాది బరబరి నడుస్తుంది సార్, ఊళ్ళ దిక్కలేదు.
2: మీరు చెప్పినట్టు వాళ్ళ ఇంటిలో వాళ్ళు చెప్పినట్టు
1: మీరు వింటాం సార్, ఒకళ్ళ దిక్కలు.
2: మీ గ్రామంలో మరి పొదుపు సంఘం ఉన్నదా?
1: అవును సార్, పొదుపు సంఘం ఉన్నది, ఇప్పుడు నడుస్తున్నది.
2: మీ పొదుపు సంఘం పేరేమి?
1: జయభాని సార్ మాది.
2: ఎందరు మంది ఉన్నారు?
1: మా జయభాని గ్రూప్ లా 10 మంది ఉంటాం సార్ మేము.
2: అందరు కూడా ఇదే ఊరు? మీ కులం వల్లే?
1: కులం వల్లే మొత్తం 4 గ్రూపులు ఉన్నాం సార్, ఇప్పుడు నడుస్తున్నాయి 4 గ్రూపులు.
2: దాంట్లో ఏమేమి పని చేస్తారు మీరు? ఇప్పటి వరకు ఎన్ని లేపిండ్రు? ఆ లేపిన పైసలతో ఏమేం పనులు చేసుకున్నారు
1: సార్? అవి వ్యవసాయం పనికి లేపినా.
2: వ్యవసాయం పని?
1: వ్యవసాయం పనికి పెట్టినాం సార్. అక్కడ నుంచి తెచ్చి కలుపులకు మందులకు పెట్టినాం సార్. అవి పైసలు
2: మొత్తం వ్యవసాయం పనికే ఖర్చు చేసి?
1: వ్యవసాయం పనికి ఖర్చు చేసినాం.
2: నెలకు ఎంత కడతారు మీరు?
1: నెలకు 100 రూపాయలు కడతాం. మంచి
2: పొదుపు
1: బాకీ అంటే ఒక్కొక్కళ్ళకు 1,500 ఇట్లా వెళ్ళాము అవుతాయని అని వాళ్ళు 1,000, లేకపోతే ఇక 500 ఇట్లా ఒక్కొక్కళ్ళ చొప్పున కడతాం 10 మందికి. ఎంత జమ అయితే అంత.
2: ఆడపిల్లలు ఎంత మంది ఉంటారు అన్నారు మీ గ్రామంలో, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుకుంటారు?
1: ఆడపిల్లలు ఆదిలాబాద్ లో చదువుకున్నారు సార్ కొందరు, కొందరేమో తామసిలో చదువుకున్నారు సార్ ఆడపిల్లలు.
2: మీ ఊళ్ళ బడి ఎంత దాకా?
1: మా ఊళ్ళ బడి 3వ తరగతి దాకా ఉన్నది ఊళ్ళో. ఇది
2: 4 నుంచి ఎటు వద్దలుగా?
1: 4 నుంచి తామసికి పోతారు సార్ ఫస్ట్. అది అంగన్వాడి, అది సార్ అంగన్వాడి అయినాక ఇడికి వస్తారు
2: తామసికి. మరి అక్కడనే ఉంటారా, నడుచుకుంటా పోతున్నా సైకిల్ మీద ఎట్లా పోతారు
1: సార్? అటే ఉంటారు, స్కూల్లో ఉంటది.
2: మీ హాస్టల్లో ఉంటారా?
1: హాస్టల్ ఉంటది సార్. అవునవును, హాస్టల్ అటే ఉంటారు సార్. ఏమేమి పండుగలు ఉంటే వస్తారు, లేకుంటే అటే ఉంటారు.
2: మరి మీకు ఏమేం పండుగలు ఉంటాయి? అందులో పెద్ద పండుగ ఏదన్నట్టు?
1: పెద్ద పండుగ అంటే దీపావళి ఉంటది పెద్దది, పొలాలని చేస్తాం సార్ అది పెద్దది. మళ్ళా దసరా పండుగ అవి పెద్దాయి. అలా చిన్న చిన్న అయితే మస్తు ఉంటాయి కదా సార్.
2: ఎండాకాలం ఏం పండుగలు ఉంటాయి?
1: ఎండాకాలం అంటే ఇవి మన పోషవతలు చేస్తాం సార్. ఎండాకాలం అంటే
2: మీరు పోషమని
1: అమ్మ అంటాం.
2: మీ భాషలో
1: అమ్మ అంటాం మేము. అమ్మ అంటాం.
2: మరి ఇప్పుడు ఈ దీపావళి అప్పుడైతే దండారి పెద్ద పండుగ, అప్పుడు ఆడోళ్ళకి ఏం పని ఉంటది, అప్పుడు ఏమేమి వంటలు చేస్తారు, ఏం కథ?
1: వేరే ఊరి దండారి అనేస్తారు సార్. వస్తే ఇక వాళ్ళకి ఇక గారెలు బూరెలు ఇట్లా మేక పోసి వాళ్ళకి తిండి పెడతాం సార్. వాళ్ళకి ఒక్క రోజు వస్తారు, ఇటు ముక్కం చేసి పొద్దున మళ్ళా సగదంతా
2: వాళ్ళకి.
1: రాత్రి సుగ ఉంటది భోజనం, మళ్ళా పొద్దున సుగ ఉంటది భోజనం. భోజనం చేసి వెళ్ళిపోతారు సార్. వాళ్ళ సగదంతం ఇక.
2: మరి పోలాలప్పుడు ఏం మంటలు చేస్తారు?
1: పోలాలప్పుడు సార్ ఒక్క రోజు అయితే అది బలి దించడానికి ఉంటది సార్. ఒక రోజు బరెలు దించుతాం, ఆ రోజు ఎడ్ల పండగ ఉంటది. వేరే రోజు ఇక మర్రా బూరెలు చేసే ఉంటది. ఆ రోజు పొద్దున్న దాకా ఇక బూరెలు చేస్తాం. బూరెలు చేసి మర్రా ఎడ్లకి మందిరికి తీసుకుపోయి పూజ చేసి ఇక తీసుకుని వస్తాం ఇంటికి. మరి ఇంటి కాడ పూజ చేస్తాం ఎడ్లని. ఇంటికాడ పూజ చేసి
2: ఈ నైద్యం బూరెలు చేస్తాం.
1: అవునవును, లేక సార్ బూరెలు చేస్తాం. బూరెలు చేసి ఆడికి మందిరి కాడికి తీసుకుపోయి ఇక ముక్కి అగరబత్తులు టెంకాయ తీసుకుపోయి కొట్టి ఇక తీసుకుని వస్తారు ఇంటికి. మరి ఇంటికి తెచ్చినాక మర ఇంకా టెంకాయ కొట్టి ఉద్బత్తులు ముట్టించి భోజనం తినిపిస్తాం వాళ్ళని. ఎడ్లకి భోజనం తినిపించి మరి తర్వాత మేము తిన్నాం సార్.
2: మరి తెల్లారి బుడగాని చేస్తారు కదా వేరే వాళ్ళు?
1: బుడగ చేస్తాం సార్ తెల్లారి. మేము గారెలు చేస్తాం ఆ రోజు సార్.
2: ఏమిటి?
1: పెసర్ పెసర పప్పు గారెలు చేస్తాం. మరి మేకకు వస్తారు, మేక
2: అందరు పంచుకొని తింటారు.
1: పంచుకొని తింటాం అందరు. ఒక మేక కొంటారు కదా సార్
2: అందరు
1: పొత్తులు జమ చేసి పైసలు జమ చేసి కొంటారు. అయితే మరి కూర ఇస్తారు ఇక.
2: ఇప్పుడు దసరా అప్పుడు వేరే ప్రాంతంలో ఈ తెలుగు వాళ్ళు ఉండే చోట అయితే బొడ్డెమ్మ ఆడతా బతుకమ్మ ఆడతా మీకుంటదా?
1: అవుంటది సార్. మేము కూడా బొడ్డెమ్మ ఆడతాం. బొడ్డెమ్మని అంటాం. మా భాష తెలిసిందే బొడ్డెమ్మని. బొడ్డెమ్మ ఆడతాం 9 రోజులు. ఇంకా పున్నమ దాకా ఉంచుతాం సార్ మేము.
2: పున్నమీలు పువ్వులు పూజించి లాస్ట్
1: పూజించి మర్రా పున్నమ దాకా ఉంచి పున్నమైనాక తెల్లారి సాగలుగుతాం బొడ్డెమ్మ. మస్తు అవుతుంది సార్.
2: బొడ్డమ్మ కాడ మొత్తం ఆటలు ఆడడం పాటలు.

0: ఆటలాడతాం, పాటలు పాడతాం, మర పాటలు పాడుకుంటా సాగదాం. బర్త్డే
1: ఏమి మాటలు ఆడతాడు?
0: ఎగురుడు చేస్తాం సార్, డీజీ పెట్టి.
1: ఇక్కడ కూడా డీజీ పెడతారా?
0: డీజీలే సార్.
1: మీ పాటలు పాడుకుంటా వెళ్ళారా?
0: మా పాటలు అయి సార్, డీజీ పాటలు పాడుకుంటా ఎగురుతాం.
1: ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పపు దొరుకుతా ఉంటది కదా ఎండాకాలం, మీరు ఓతలు ఏ రాదానికి?
0: పోతాం సార్.
1: ఎప్పుడు పోతారు?
0: పొద్దున 4 గంటలకు లేచేటోళ్ళు 4 గంటలకు పోతారు సార్, లేకపోతే 6 గంటలకు 5 గంటలకు ఇట్లా పోతారు. మెల్లగా పోయేటోళ్ళు పోయి చేనులు ఉంటాయి కదా సార్, చెట్లు ఏరుకొని తీసుకుని వస్తాం సార్. మర్రా తెచ్చి ఎండ పెడతాం, ఎండ పెట్టి ఆరినాక మర్రా సంచలలో నింపుతాం.
1: మరి అబిడితోని మీకు మీరు తిన్నందుకు ఏమేం వంటకాలు తయారు చేస్తుంటారు? ఈ పప్పుతో
0: పప్పుతోటి సార్ అవి గారెలనే అవుతాయి సార, పప్పుతోటి గారెలు అవుతాయి. మరి ఇట్లా కాల్చి తినడు అట్లా తింటాం సార్. ఎక్కువ అమ్ముడే సార్.
1: ఎంత పోతాయి? ఎట్లా పోతాయి? ఎట్లా కిలోల హిసాబు ఉంటది? అది
0: సార్ 20 రూపాయలు కిలో.
1: ఎక్కడికి తీసుకెళ్తారు?
0: ఊళ్ళోకి వస్తారు సార్ కొనేటోళ్ళు.
1: అందాల ఒక్కళ్ళు ఇప్పుడు మీరు ఉదాహరణకు ఎంత జమ చేస్తారు? ఎన్ని కిలో దాకా జమ చేస్తారు?
0: ఒక్కొక్కళ్ళు 50 కిలోల దాకా అవుతాయి సార్. అంతకని ఎక్కువ లేవు కదా సెట్లు? లేవు. 50 కిలోల దాకా ఒక్కళ్ళు వేస్తారు. మరి అమ్మేస్తారు సార్. తినడం అయితే తింటాం కొన్ని గానీ అమ్ముడే.
1: మీరు తినడానికి ఉంచుకొని మిగతా అంతా
0: అమ్మేసుకుంటాం సార్.
1: మరి ఇప్పుడు వ్యవసాయం పనులు ఏం నడుస్తున్నాయి? మీరు ఏమేం పనులు చేస్తారు చేయాలి?
0: చేనుల సార్ 6 గంటల టైం పోయి 9-10 దాకా ఉండి వస్తాం సార్. ఎండ బాగా ఉంది కదా, అందుకని ఎక్కువ ఉండం సార్. అటు ఎల్లు మాస్ చేస్తాం. ఇప్పుడు ఉపాధి హామీ పని కోసంగా నడుస్తున్నాయి సార్. పొద్దున 6 గంటలకు పోయితారు సార్ అబ్బాల్సుగా. 6 గంటలకు పోయి 8 దాకా ఉండి వస్తారు వాళ్ళు ఉపాధి హామీ పని. చేనుల పని అయితే తుక్కులేరుడు గండేరుడు ఇట్లా
1: నడుస్తున్నది. ఇంకా కొంత రోజులు అయితే ఇతనాలు పెడతారు, కలుపులు కూడా స్టార్ట్ అవుతాయి.
0: అవును, ఆన మీదనే భరసే సార్. ఆనస్తేసాయి లేకుంటే ఆన దేవుని చూసుకుంటూ ఉండు సార్.
1: ఇప్పుడు మీకు హైదరాబాద్ అయితే మస్తు దూరం ఉన్నది. మరి వీళ్ళు ఇట్లా తినే సామాన్ గానీ మీకు అవసరమైన సామాన్ గానీ ఏడా కొనుక్కుంటారు? ఇక్కడ అంగడి ఇంత ఉంటది?
0: అంగడి ఉంటది సార్ భీంపూర్లో. ఆదివారం రోజున అంగడి ఉంటది. మేమిగా అంగడి రోజు ఆదివారం రోజు పోయి ఇక సామాన్ తీసుకుని వస్తాం సార్. కూరగాయలు అంటే కప్పల నుంచి వస్తాయి, మరి ఇక్కడ నుంచి ఆంధ్రబంద్ నుంచి వస్తాయి సార్ కూరగాయలు.
1: మీ ఊరికి
0: వస్తాయి? మరి ఏమైనా అవసరం ఉంటే ఇక అంగడికి పోవాలంటే పోతాం. ఆదివారం రోజు అంగడి ఉంటది భీంపూర్లో.
1: ఆడేమేమి తీసుకుంటారు? బట్టి తినడానికి అవసరమైన వస్తువులే తీసుకుంటారు? ఇంకా అన్ని తీసుకుంటారు. బట్టలు గింటాన్ని
0: బట్టలు అంటే ఇక ఆదిలాబాద్ పోతాం సార్ బట్టలు అంటే. కొన్ని ఇక భీంపూర్లో ఇక అంగడి చుక్క ఉంటది కదా, ఆ రోజు బట్టలు కొనేటోళ్ళు బట్టలు కొంటారు. తినే వస్తువు తీసుకుని వస్తి వస్తాం సార్.
1: ఇప్పుడు మరి మీ ఊళ్ళో ఈ ఎండాకాలంలో ఎన్ని లగ్గాలని లగ్గాలకు ఆడల పని ఏముంటది?
0: సంవత్సరం ఒక్కటే అయింది సార్.
1: పిల్లదే
0: పిల్ల అంది లక్ష్మీపూర్ ది పిల్ల.
1: ఇక
0: ఈ లక్ష్మీపూర్ ఇస్లాపూర్ కుసులాపూర్ లక్ష్మీపూర్.
1: ఏం పని ఉంటుంది ఆడోళ్ళది?
0: ఆడోళ్ళది ఫస్ట్ ఇక సార్ పిల్లని వాళ్ళు పక్క చేసేస్తారు. పిల్లని పక్క చేసేస్తే ఇక మర్రా చెప్తారు ఊరు వాళ్ళకి. ఊరు వాళ్ళకి చెప్తే ఇక మేము పిల్లని పక్క చేసి వచ్చినామని చెప్తారు. మరి ఒకరోజు పోయి ఇక బొట్టు పెట్టి అచ్చడి ఉంటుంది సార్. అందరిగా ఒక మ్యాక్స్ చేసి ఆడోళ్ళు ముగ్గులు పోయి బొట్టు పెడతాం. బొట్టు పెట్టినాక మర్ర వాళ్ళు భోజనం పెడతారు. మాకు భోజనం తిని వస్తాం సార్ మేము.
1: ఇప్పుడు పెళ్లిలో అప్పుడు ఇట్లా డేమ్స్ అపాట్ల మీద డాన్స్ చేయడం ఉంటారా మీకు?
0: పెళ్లిలో ఇక డోల్ బాజుతో ఎగురుడు ఉంటది సార్.
1: పిల్లలింటి కాడ పిల్లింటి కాదు
0: పిల్లలింటి కాడని ఇప్పుడు లగం చేస్తారు కదా, వాళ్ళ ఇంటి కాడనే డేమ్స్ అని ఎగురుడు రాత్రి ఈ టైమ్ లా ఉంటది సార్. మర్ర మగవాళ్ళు మర్ర వాళ్ళది ఉంటది డేమ్స్ అని. ఫస్ట్ అయితే ఇక ఆడోళ్ళు ఎగురుతారు సార్. ఆడోళ్ళు అయినాక మర్ర మగవాళ్ళు
1: అందరు ఇట్లా సమానంగా ఎగురుతారు రాత్రి వరకు.
0: ఆ రాత్రి వరకు సమానంగా డేమ్స్ ఉంటది సార్.
1: మరి ఊర్లో చూసినట్లయితే సౌకర్యాలు అన్ని మంచిగా ఉన్నాయా?
0: అవును సార్, ఇప్పుడైతే సౌకర్యం మంచిగానే ఉంది సార్. నీళ్లు ముందు దూరం పోయి నీళ్లు తెచ్చేవాళ్ళం సార్. ఇప్పుడైతే ఊళ్ళోనే బోరింగ్ అయింది, మన ట్యాంక్ కూడా ఊళ్ళోనే అయింది సార్.
1: రోడ్డు సమస్య?
0: అవు సార్, ఇప్పుడు రోడ్ అయితే మాకు లేదు. మొదటి నుంచి అంతే ఉంది సార్ రోడ్డు. రోడ్డు చేస్తే మాకు సౌకర్యం ఉంటది సార్. రోడ్డు కావాలని కోరుకుంటున్నాం సార్ మేము.
1: చాలా మంచిది జనాభాయి గారు, మీ వివిధ రకాలైనటువంటి అనుభవాలను ముచ్చట్లను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్ మీకు.
2: శక్తి స్త్రీల కార్యక్రమంలో కొలాం సంస్కృతి సంప్రదాయాలు ఈ అంశం గురించి భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జనాభాయితో అశోక్ పెట్టిన ముచ్చట అది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మహిళలకు ప్రసవ సమయంలో ధైర్యాన్ని అందించే వాళ్ళు.

0: ఉన్నట్లయితే ప్రసవం సుఖాంతమవుతుంది అంటుంటారు. ఇలా ప్రసవ సమయంలో మహిళలకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఆయాలు కూడా లేకపోలేరు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయాలుగా చాలామందిగానే పనిచేస్తుంటుంటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి వాళ్ళు ప్రసవమై ఇంటికి చేరే సమయం వరకు కూడా వారికి వెన్నంటూ ఉంటూ కావలసిందల్లా అందిస్తూ వారికి ధైర్యాన్ని అందించేటటువంటి ఆయాల సేవలు అంత సులభంగా మరవలేనిదని చెప్పవచ్చు. ప్రసవ సమయంలో మహిళలకు అండగా నిలుస్తున్న ఆయాలు ఆదిలాబాద్ రిమ్స్లో ఆయాగా పనిచేస్తున్న జట్టి సునీతతో మమత పెట్టిన ముచ్చట విందాం.
1: నమస్కారం అండి సునీత గారు.
2: నమస్తే.
1: చెప్పండి సునీత, మరి మీరు ఆయాగా ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారు?
2: 20 సంవత్సరాలు.
1: ఇంతకు ముందు
2: ఖాళీగానే ఉంటాను.
1: ఇప్పుడు ఆయాగా ఇండ్లకు వచ్చిల్లు కదా, ఎట్లా వచ్చిల్లు మరి మీరు?
2: ఫస్ట్ స్వీపర్ గా చేసినాము. స్వీపర్ గా చేసిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆయమ్మ ప్రమోషన్ వచ్చింది. తర్వాత దాన్ని బట్టి ఆయాలో ఏం పని చేయాలో చేస్తాం.
1: ఇంతకు ముందు మరి మీరు ఊర్లలో ఏమన్నా చేసిల్లా?
2: లేదు మేడం, చేయలేదు.
1: అంటే ఇదే మొదలు ఇది?
2: రిమ్స్లే తప్ప ఇంకెక్కడ చేయలేదు.
1: స్వీపర్ గా చేస్తూనే దీన్ని చూసి నేర్చుకున్నారా? ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు?
2: రిమ్స్లో అసిస్టెంట్ ఉంటారు కదా, పక్కకు డెలివరీ చేయడం, వాళ్ళు పక్కకుండే మేము వాళ్ళ పక్కకుండి ఎలా చేయాలా, వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చేవారు, వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాము. వాళ్ళు లేనప్పుడు కూడా మేము చేసేవాళ్ళము.
1: 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి స్వీపర్ గా చేసిండ్రా లేకపోతే ఆయాగానే చేసి?
2: ఆయాగానే 10 సంవత్సరాలు అవుతుంది. స్వీపర్ గా 10 సంవత్సరాలుగా.
1: మరి ఇంతకు ముందు పల్లెటూర్లలో అయితే నార్మల్ డెలివరీలు ఎక్కడ చేసేవాళ్ళు?
2: అవును.
1: ఇప్పుడు రిమ్స్ లో చేస్తున్నారు కదా, మీరు నార్మల్ డెలివరీలు ఎక్కువ చేస్తున్నారా, సిజేరియన్ ఎక్కువ చేస్తున్నారా?
2: ఎక్కువ శాతము ఇట్లా మంచిగా చెప్పినట్టు విన్న వాళ్ళకు, మాకు నార్మలే కావాలన్న వాళ్ళు 1 గంట 2 గంటలు లేట్ అయినా పర్వాలేదు, మాకు నార్మల్ కావాలంటే వాళ్ళు ప్రిపరేట్ చేస్తే అట్లా నార్మల్ చేస్తారు, లేదు అంటే వాళ్ళకి సిజరింగ్ చేసుకుంటారు. ఎక్కువ శాతం అయితే నార్మల్ అవుతారు.
1: మరి ఇప్పటి పిల్లగాళ్ళని చూస్తే అప్పటి వాళ్ళకు ఇప్పటి వాళ్ళకి ఏమైనా తేడా అనిపిస్తున్నదా ఇప్పుడు, అంటే బాలింత కావడంలో?
2: తేడానే ఉంటది కదా, తేడా ఉండదు అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకు?
1: ఎట్లా అనిపిస్తుంది, ఎందులో తేడా అనిపిస్తుంది?
2: ఎందులో తేడా అంటే వాళ్ళు మాకు నొప్పులు కష్టం వద్దు, బాగా ఇట్లానే నార్మల్ గా ఉండాలి, మాకు అవస్థ లేకుండా మా పిల్లలు కావాలని వాళ్ళ సిజరింగ్ అంటారు. లేదు మాకు ఎంత కష్టమైనా పర్వాలేదు, నార్మల్ చేయించుకుంటామనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ముందు అట్లా లేకుండే కదా సిజరింగ్ లా, అంతగానం లేకుండే ఫస్ట్ లా, ఇప్పుడే సిజరింగ్.
1: మరి ఊర్లలో అయితే ముందు ఆయమ్మ నార్మల్ డెలివరీలే చేసేటోళ్ళు కదా, మరి ఇప్పుడు పిల్లగాళ్ళకు సిజరిన్ అని అంటున్నారు, మరి సిజరిన్ చేస్తే మంచిదా నార్మల్ గా చేస్తే మంచిదా ఆరోగ్యానికి ఇప్పుడు పిల్లలకు?
2: ఇప్పుడు మనకు తెలిసిన మట్టుకైతే నార్మలే బెస్ట్ కదా. సిజరింగ్ అంటే కొద్దిగా కష్టమే ఉంటది, 4 రోజులు 3 రోజులు అయితే కష్టంగా ఉంటది. ఇదో 2-3 గంటలు ఉంటే తగ్గిపోతుంది,
1: నొప్పులు భరిస్తే కొంచెం సరిపోతుంది. మీరు ఈ సేవల్ని అందిస్తున్నారు కదా, అంటే ఇప్పుడు కూడా మీరే చేస్తున్నారా, అంటే మరి డాక్టర్లకు సహాయకులుగా పనిచేస్తున్నారా?
2: డాక్టర్లకు సహాయకులుగా ఇప్పుడు ఒక్కరితో కాదు కదా డెలివరీ అన్నప్పుడు, 4 ఉంటేనే డెలివరీ అందరు కలిసి చేయడం అవుతుంది. సిస్టర్లు మేము డాక్టర్లు కలిసి చేస్తాము.
1: అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నామే, ఏమో నార్మల్ గా అవుతుంది, లేకపోతే మీకు సిజరిన్ చేయాలా అని చెప్పి మీకు ఏమన్నా తెలుస్తుందా?
2: తెలిస్తే మనిషిని బట్టి ఒక్కొక్కరు ఓరేచ్చుకుంటారు. నొప్పులు వచ్చినా కూడా అలాగే ఏం లేదు చిన్న నొప్పులు అని సరిదిద్దుకొని గమ్మున కూర్చొని ఉంటారు. లేదమ్మా నీకు ఎక్కువ అయితే చెప్పు అంట, లేకే నాకు ఎక్కువ ఏం లేదమ్మా అని చెప్తారు. ఎందుకు లేదని అంటే వాళ్ళకి నార్మల్ కావాలని ఆలోచించుతారు కాబట్టి వాళ్ళు చెప్పుకోరు ఎక్కువ నొప్పులు వస్తున్నాయని. ఇక భరించలేని వాళ్ళు నొప్పులు బాగానే వస్తున్నాయి, రాకుండా కూడా వస్తున్నాయి అని కూడా చెప్తారు. ఇట్లా కష్టపడకూడదు ఎందుకు సిజరింగ్ చేసుకోవాలని
1: అట్లా కూడా
2: ఉంటారు.
1: మరి మీరు ధైర్యం చెప్పగలుగుతారు కదా వాళ్ళకు,
2: ఫుల్
1: నార్మల్ గా అయితే మంచిగా ఉంటది బిడ్డ అని చెప్పి
2: చెప్తాం.
1: అట్లేమన్నా చెప్పినరా?
2: చెప్తాము మేము, మాకైతే తెలిసిన మట్టుకు ఇనే వాళ్ళకైతే చెప్తాము. లేదమ్మా మా పిల్ల ఇంట లేదు, మాకు సిజరింగ్ కావాలన్న వాళ్ళు కూడా ఉన్నారు. లేదమ్మా మీరు చెప్పినట్టు వింటాము, మాకు నార్మలే చెయ్యండి అని వాళ్ళు అంటారు. సరే అమ్మా నార్మల్ కావాలంటే కొంచెం కష్టపడు, నొప్పులు వస్తే భరించమ్మా అని చెప్తాం.
1: మరి ఇప్పుడు రకరకాల మనుషులు ఉంటారు, ఒక్కొక్కలాగా
2: ఉంటారు
1: కదా, కొందరు నొప్పుల్ని భరిస్తారు, కొందరు నొప్పి భరించారు. అట్లాంటి ఏమన్నా కష్టాలు ఎదుర్కొన్నారా మీరు?
2: ఎదుర్కొన్నా ఇంకా వాళ్ళు తన్నిన్నా గుద్దిన్నా పడడం వాళ్ళ కోసం భరించగలుగుతాం, ఎందుకంటే మన డ్యూటీ కదా. వాళ్ళు ఎట్లా చెప్తేనా కూడా వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటారు, ఏం చెప్పినా మనం పడాలి. కాకపోతే వాళ్ళకు పిల్లలు మంచిగా ఉండాలని వాళ్ళకు మనము చెప్పగలుగుతాము. ఈయన వాళ్ళకు ఈయనకున్నా కూడా వాళ్ళు తన్నిన్నా కొట్టినా పడతాము.
1: తంతున్నారా కొడుతున్నారు ఇంకా
2: అట్లా కూడా ఉన్నది మేడం
1: వాళ్ళ
2: బాధ కదా, బాధలో ఏం చేయలేక అదే డెలివరీ అయిన తర్వాత నువ్వు ఇప్పుడు ఇంతవరకు కొట్టినావు మరి మీ బాబుని మాకు ఇస్తా ఉంటా ఇస్తా ఉంటారు.
1: ఇప్పుడు మీరు ఆయాగా 20 సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదమ్మా, అయితే మరి మీ విధి ఏంటి అసలు?

0: చేసే పని ఏంటి?
1: మా పని ఏంటిదంటే మేము డాక్టర్లు వస్తే రౌండ్స్కి వెళ్ళాలా, మందులు తెస్తాము, డాక్టర్ల సైన్లు తీసుకుంటాము మందుల కోసం. స్టోర్కి వెళ్ళాలి మందులు తేవాలి, ఏదైనా లేకుంటే డాక్టర్ ఏదైనా పని చెప్తే చేస్తాము. ఏదైనా పని లేకపోతే కూడా సిస్టర్ అక్కడ మేము ఉండకపోతాము, ఏమైనా డెలివరీ అయితే చేసుకుంటాము.
0: అంటే ఇప్పుడు డాక్టర్ అందుబాటులో లేనప్పుడు కూడా వస్తారు కదా డెలివరీ కేసులు?
1: అందుబాటులో లేనప్పుడు సిస్టర్లు ఉంటాము, మేము ఉంటాము. వాళ్ళకి ఏమి ట్రీట్మెంట్ రాస్తారో సిస్టర్లు చూస్తారు, మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము.
0: అట్లాంటి ఏమన్నా అంటే మీ 20 సంవత్సరాల సర్వీస్ లో డాక్టర్లు లేనప్పుడు బాలింతలైనా
1: అట్లా కూడా ఎక్కువ శాతం ఉండేది? ఎందుకంటే ఇప్పుడు రిమ్స్ అయిన నుంచి డాక్టర్లు ఫుల్ గానే ఉంటున్నారు అందుబాటులో, ఒక్కరు లేకుండా ఒక్కరు ఉండనే ఉంటారు.
0: మిడ్ నైట్ అయినా
1: నైట్ లో కూడా 3-4 ఉంటారు సిస్టర్లు. మేమంటే మొత్తం 10 మందిని కలిసి ఉంటాము, 10 మంది ఉంటాము. డాక్టర్లు లేని లోటు లేదు అక్కడ.
0: అంటే వాళ్ళకి మీరు సహాయకులుగా
1: పనిచేస్తాం.
0: ఎక్కువ శాతము నార్మల్ డెలివరీ చేయాలని ఈ మధ్య అంటున్నారు కదా, అంటే ఆ మధ్యలో కొంచెము సిజేరియన్ చేయించుకున్నారు భయపడి నొప్పులను భరించలేక, కానీ ఈ మధ్య కొంచెం నార్మల్ కి వచ్చిండ్రు మనుషులు
1: వస్తున్నారు.
0: అట్లాంటి వాళ్ళకు మీరు ఏమన్నా చెప్తున్నారా ధైర్యం? అట్లా
1: చెప్తాం మేడం.
0: ఏమన్నా ధైర్యం చెప్తారు?
1: కాదమ్మా, నార్మల్ చేసుకుంటే మీ బాబు పాప బాగా ఉంటది, మీరు బాగానే ఉంటారు, మీకు చేసే వాళ్ళు అంటే ఇక్కడ ఉంటారు 4 రోజులు. మరి ఇంటికి అయినాక ఎవరు చేస్తారు? మీ అమ్మ మీ అత్త అందుబాటులో లేకపోతే మీరు అన్నం వండుకొని తినచ్చు, మీ పిల్లల్ని మీరు చూసుకోవచ్చు. ఒక 2-3 గంటలు మీకు కష్టపడితే మీ పిల్లల్ని మంచిగా చూసుకుంటారు కదమ్మా, ఎందుకు సిజరింగ్ అని చెప్తే సరే అమ్మ మీరు చెప్పినట్టు వింటామని ఒక్కొక్కరు వింటారు. లేదమ్మా మేము ఎట్లయితే అట్లా కానీ కానీ మాకు సిజరింగ్ కావాలని కొంతమంది అంటే దానికి మేము ఏం చేస్తాం? ఇంటి వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఉన్నారు, బయట వాళ్ళు చెప్తే తింటారా? అట్లా కొంతమంది ఇంటి వాళ్ళు కాదు మమ్మల్ని నమ్మి సరే అమ్మ మీరు చెప్పినట్టు తింటాము అట్లా తింటారా.
0: మీరు ఎన్ని కేసులు చేసినారు ఇంతవరకు? అట్లా మంచి చెప్పి
1: అట్లా చెప్పి బాగానే చేసినాము, చేస్తా పోతాము. మేము వాళ్ళని బిడ్డలా చూసుకుంటాము, కాదమ్మా ఇట్లా కాదమ్మా ఇట్లా మేం చేస్తాం గానీ మరి మేము చేసిన తర్వాత మమ్మల్ని మర్చిపోయినా పర్వాలేదు గానీ మీకోసం చెప్తున్నాము, మా కోసం కాకుండా మీ పిల్లల కోసం ఏంటంటే సరే అమ్మా అంటారు. ఇట్లా కాదు నన్ను ఇట్లా ఉండాలా అని చెప్తే సరే అమ్మా వింటాము. బేబీ గానీ వాళ్ళు బాగుంటే చాలమ్మా మేము ఎట్లా చెప్తా అట్లా వింటామని చెప్తారు వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న పక్కకున్నా గానీ చెప్తింటారు.
0: సునీత, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత పుట్టిన పిల్లల్ని మీరు ఏ విధంగా సంరక్షిస్తారు, అంటే వాళ్ళకి సేవలు ఏమేమి చేస్తారు?
1: పుట్టే అంటే తీసుకెళ్లి నోట్లో అంతా లాటిన్ మోసన్స్ వెళ్తే అది యంత్రం ఉంటే మురికి తీసేస్తాం, తీసేసి క్లీన్ చేసేసి ఆయిల్ పెట్టి తుడిచేసి వేటి తక్కుంటే కాటన్ బట్టలు చుట్టేసి ఇచ్చి ఇంకు బెట్టాలతో పెట్టడానికి డాక్టర్లు చెప్తారు, అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాము. అదే వెల్దిగా పుట్టిన వాళ్ళు బాగానే ఉంటే ఏడుస్తే 3 కిలోలు అట్లా ఉంటే ఆయిల్ పెట్టేసి తుడిచేసి క్లీన్ చేసి ఇచ్చేసి వేడి చూసేసి వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చేస్తాము.
0: మరి వాళ్ళకు పాలు పట్టడం అంటే
1: పాలు పట్టడం చెప్తాము ఇక వాళ్ళు ఆమెకు డెలివరీ తర్వాత బట్టలు కట్టేసి చేసి వాళ్ళని మంచం ఇచ్చేసిన తర్వాత వాళ్ళ బేబీని కూసోని పాలు ఇవ్వాలమ్మా అని కూసోబెట్టి పాలు తాపుతాం. పండుకొని ఇస్తే వాళ్ళకు పట్టుకోరాదు ఇప్పుడే పుట్టిన పిల్లలని కూసోబెట్టి పాలు తాపిస్తాం. ఇట్లా ఇయ్యాల నాన్న అంటే అమ్మమ్మకి తెలియదు అంటే సరే మేము చెప్తామమ్మా ఇట్లా ఇయ్యాలని చెప్తాము.
0: మరి ఇప్పుడు పాపకు స్నానము అట్లాంటి?
1: ఇప్పుడు స్నానాలు ఏమి పోస్తలేరు మేడం, ఆయిల్ పెట్టేస్తున్నారు. ముందు పోస్తుంటాయి స్నానాలు వేడి నీళ్ళు చేసి పోస్తుంటారు ఇప్పుడు, కానీ పుట్టాగానే గుడ్డతో మంచిగా క్లీన్ చేసేసి ఆయిల్ పెట్టి తుడిచేసి కాటన్ బట్టల వేడిగా చుట్టి పిల్లలని కాసేపు ఇంక బెట్టాల నుంచి వేడికి 10 నిమిషాలు అట్లా ఇచ్చేస్తాం.
0: మరి ఎందుకు ఆయిల్ పెడుతున్నారు, తానం ఎందుకు పోస్తలేరు?
1: డాక్టర్లు పోయొద్దు అంటున్నారు ఇప్పుడు కదా, సర్ది అవుతుంది, సిజరింగ్ పిల్లలు వేడి తక్కువ ఉంటారు, ఆయిల్ పెడితే వేడిగా ఉంటారు పిల్లలని.
0: మరి ఇప్పుడు డెలివరీకి వాళ్ళు వస్తారు కదా అమ్మా, ఇప్పుడు డాక్టర్ అన్ని రెడీ చేయమంటారు కదా, మీరు ఏమేం చేస్తారు వాళ్ళు ఒక 10 నిమిషాల ముందు అన్ని మీరు అన్ని సర్ది పెట్టుకోవాలి కదా, ఏమేం పనులు చేసుకుంటారో చెప్పండి.
1: ట్రే పెడతాము, ట్రే పెట్టి గ్లౌజులు ఇస్తాం, సార్లకు అవుతుందంటే సారు వాళ్ళు ఉంటారు ట్రే పెట్టుకోరు, నిలబడతాం. డెలివరీ అయిన తర్వాత బేబీ వచ్చిన తర్వాత కాడికి కట్ చేసేస్తారు, బొడ్డుది కట్ చేసేసి బేబీని సపరేట్ చేసి మాకు ఇచ్చేస్తారు, ప్రజెంట్ తీసేసి సిస్టర్ ఇంజక్షన్ అది చేసేసి మరి తర్వాత మేము బట్టలు గింత కట్టేసుకుంటాం డెలివరీ ఆమెకు.
0: ఇప్పుడు మంచిగా అన్ని చేసినావు, డెలివరీ చేసినావు, పిల్లని మంచిగా తుడిచి ఇచ్చినావు కదా, తల్లికి పాలు పట్టుడు నేర్పించినావు, అన్ని చక్కగా నేర్పించినావు, మరి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీరేం చేస్తారు?
1: మాది ఏం పని ఉండదు అప్పుడు, ఇక ఏముంటది అంటే డాక్టర్లు రౌండ్స్కి వస్తారు, 3 రోజులు అంటే 4 రోజులు అయిందంటే డిశ్చార్జ్ చేసేస్తారు. సార్ మేము ఇంటికి వెళ్తామంటే సరే అమ్మ ఆరోగ్యంగా ఉన్నావా, బిడ్డను బాగా చూసుకో, పాలు టైంకి ఇవ్వండి అని డాక్టర్లు రాసిస్తారు డిశ్చార్జ్. వెళ్ళేటప్పుడు ఏం మందులు ఇస్తారు తీసుకెళ్తారు, వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు నడవలేదు కాబట్టి మేము వీల్చైర్లో తీసుకెళ్లి ఆటో తాగా తీసుకెళ్లి ఆటోలో చేస్తాం.
0: మరి సునీత, మీరు ఎన్ని రోజుల నుంచి సేవలు చేస్తున్నారు కదా, ఈ కరోనా వచ్చి మనందరినీ బాగా ఇది చేసింది కదా, ఈ కరోనా సమయంలో మరి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, బాలింత కేసు జాగ్రత్తలు చెప్తున్నారు, సంటి పిల్లకు గాని పిల్ల గాని పిల్లడు గాని వాళ్ళకు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తున్నారు?
1: ఇప్పుడు ఏమంటే తల్లి బాగున్నదంటే పిల్లని బాగా చూసుకోగలుగుతుంది కదా, తల్లికి ఏమైనా ప్రాబ్లం ఉంటేనే పిల్లని ఇంకెవరైనా

0: చూసుకోవాలి. తల్లి బాగుంటే వాళ్ళని మంచిగా పెయిన్ నిండా బట్టలు వేసేసి, మొఖం నిండా గుడ్డ కప్పేసి, వాడికైతే మాస్కులు ఏం పెట్టారు అదిగా, పెయిన్ నిండా గుడ్డ కప్పేసి ఉంచి జాగ్రత్త చూసుకుంటుంది. బయటకు వెళ్ళినా కూడా కాళ్ళు చేతులు కడుక్కొని పిల్లడికి బాగా చూసుకొని పాలు ఇస్తాడు, అట్లా జరుగుతుంది. అట్లనే ఉండక అమ్మ అక్కడ బాత్రూమ్ పోయొచ్చి కాళ్ళు కడుక్కొని పిల్లనికి అక్కడ కడుక్కొని ఆ పిల్లనికి మూత తుడుచుడు ముక్కు తుడుచుడు నీటుగా ఉంచుకోవాలని చెప్తాము. బట్టలు గలీజ్ ఉంటే తీసేయు, రోజు రోజు మార్చుకోవాలమ్మ. ఇక్కడ ఉన్న మట్టుకి ఇంటికి పోయితే అంటే మీరు ఉంటారేం కాదు, ఇక్కడ 10 మందిలే కదా, ఎవరికి ఏ రోగం ఉందో చెప్పలేమని జాగ్రత్త చెప్తాము.
1: మరి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: మాకేమున్నది మేడం, చేయత అందుకే పోతున్నాం. ఇంకా వాళ్ళందరికీ చేసిన తర్వాత రాకపోవడం అనేది ఉండదు, రాదు కూడా కాకపోతే, ఎందుకంటే మనం ప్రజలకు చేస్తున్నాం కాబట్టి, సేవ చేస్తున్నాం కాబట్టి. మాకు ఇప్పటి వరకు అయితే కరోనా కానీ ఏమి కానీ ఇప్పటిదాకా రాలే. మేము ఎట్లా అయినది మాస్క్ పెట్టడం, పేషెంట్ బాగాలేదు ఆక్సిజన్ పెట్టాలా యూరిన్ పైప్ వేయాలంటే అప్పుడు గ్లౌజ్ వేసుకుంటాము, యూరిన్ పైప్ అది ఆక్సిజన్ పెట్టడం కానీ పెడతాం.
1: ఇప్పుడు సిజరీన్ ఆయన బాలింత ఉంటది కదా, ఆమెకు ఎట్లా హెల్ప్ చేస్తారు మీరు?
0: మేము కింద ఉన్నాం అనుకో, థియేటర్ వాళ్ళు చెచ్చలు తీస్తారు, తెచ్చి పెడ్లేసిస్తారు. అది పైన కదా సిజరింగ్, కింద నార్మల్ లేదు, వాళ్ళు పైన థియేటర్లో వెళ్ళిగా చెచ్చలు తెచ్చి వేస్తారు. వాళ్ళు కూడా వీల్ చేయాలి పడుకోబెట్టి తెస్తారు, చెచ్చలు తెచ్చి వేసేసి పెడతారు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఏం చేయాలో మేము చేసుకుంటాం. వాళ్ళు తెచ్చి పండేసిపోతారు ఇక వాళ్ళ పని సిజరింగ్ అయిందంటే. అక్కడ వేరే వాళ్ళు ఉంటారు ఇక సిజరింగ్ లో, మా అసంటే ఆయమ్మలు, మేము కింద ఉంటాము. అదే వాడి కాదు ఎట్ అంటే అటే తిరుగుతాంగే, మాదేం ఒక దగ్గరనే ఉండదు ఇక 2 నెలలు 3 నెలలు అట్లా తిరుగుతూనే ఉంటాము.
1: ఇంత మంచి సేవల్ని అందిస్తున్నారు సునీత, నార్మల్ డెలివరీ ఎట్లా, సిజేరియన్ డెలివరీ ఎట్లా, మళ్ళీ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలా, బాల్యంతల్ని ఎట్లా చూసుకోవాలా, మీరు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, చక్కని విషయాలు చెప్పినారు. ధన్యవాదాలు సునీత.
0: థ్యాంక్స్ అమ్మా.
2: శక్తి కార్యక్రమంలో ప్రసవ సమయంలో మహిళలకు అండగా నిలుస్తున్న ఆయాలు, ఆదిలాబాద్ రిమ్స్ లో ఆయాగా పనిచేస్తున్న జట్టి సునీతతో మమత పెట్టిన ముచ్చట అది. ఈ 2 ముచ్చట్లు మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇప్పుడు వేదవతి ప్రభాకర్ పాడినటువంటి లలిత గీతం విందాం.

0: This is Akashvani, the news read by Abhishek Mukhopadhyay. The Parliament has passed the Registration of Births and Deaths Amendment Bill 2026 with the Rajya Sabha approving it today. Lok Sabha
1: ஆகாசவாணி ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాలు విందాం. ఈ సాయంత్రం 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో జైనత్ మండలం అడ గ్రామానికి చెందిన ఉగ్గె రాజబృందం పాడిన రామతారకం భజనలు రెండవ భాగం. తర్వాత భీంపూర్ మండలం గుబిడి గ్రామానికి చెందిన గేడెం ప్రవీణ్ బృందం పాడిన భజనలుంటాయి. కిసాన్ వాణి కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పత్తిలో ప్రాథమిక దశలో ఆశించే చీడపీడల నివారణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటుంటుంది. ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయంలో మహిళా రైతు, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నలవేల రాజవ్వతో దినేష్ పెట్టిన ముచ్చటుంటుంది. 8:00 నుంచి 8:45 దాకా హుషారు కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, చారిత్రక నవలా ధారావాహిక పఠనం 59వ భాగం, రచన గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. షామే గజల్ కార్యక్రమంలో సోమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజల్లు 9:45. మన పురాణాలు

కార్యక్రమంలో 10 గంటలకు ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగ జంగం కథ మొదటి భాగం మధురిమ 10:30కు. ఇవి ఈ పూట కార్యక్రమాలు. రేపు ఉదయం మేడంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన శిశు వికాసానికి దివ్య ఔషధం తల్లిపాలు ప్రత్యేక కార్యక్రమం కూర్పు కేలెనిన్. భేటీ శీర్షికన పుస్తక రంగం అభివృద్దికి ఎన్బిటి చేస్తున్న కృషి స్వీయ అనుభవాలు గురించి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ తెలుగు ప్రచురణల విభాగం సహాయ సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్తో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చటుంటుంది. ఇంకా అడవిలో కొన్ని క్షణాలు గోపగాని రవీందర్ ప్రసంగం. 8:30కు నవలతో కార్యక్రమం పునఃప్రసారం. 8:45 నుంచి 10 గంటల దాకా సింగిడి సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. ఐదున్నరకు కతిందాం కార్యక్రమంలో మోసానికి మోసం తప్పుడు సలహా ఈ రెండు కథలు వింటారు. 5:45 రూపకం ఉంటుంది. రేపు సాయంత్రం మేడంబావుకు ఇల్లు యోసం కార్యక్రమంలో మునగసాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి సునీల్ కుమార్తో ముచ్చట, తర్వాత పాలు పోషకాల గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటుంటుంది. 9:30కు నవలతో, 10 గంటలకు మావా. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:10. మరికాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

0: అని పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in.
1: ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. సింగరేణి సంస్థ పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే తాడిపల్లి 2 ఓపెన్ కాస్టును వేలం లేకుండానే కేంద్రం సింగరేణికి కేటాయించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం కని ఓపెన్ కాస్ట్ డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు వెల్లడించారు.
3: అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించడం జరిగింది. తద్వారా ఈరోజు సింగరేణికి ఈ కోల్ బ్లాక్ అలాట్మెంట్ కావడం, వరుసగా ఇది 3వ కోల్ బ్లాక్ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మొదట 9 కోల్ బ్లాక్ ఒరిస్సాలో ఇవ్వడం, ఆ తర్వాత అత్యత్యమైనటువంటి పెద్ద కోల్ బ్లాక్ తాడిచెర్ల 2 సింగరేణికి ఇవ్వడం, నిన్నటి రోజు ఈ మణిగూరు పీకేఓసి 3 బ్లాకులు రావడము సింగరేణి కార్మికుల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఏదైతే ఈరోజు ఉత్పత్తి లేకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సింగరేణికి ఒక కొత్త ఆశ మళ్లీ చిగురించిందని సందర్భంగా మనవి చేస్తాను.
2: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. సచివాలయంలో

0: ఫైబర్పై నిర్వహించిన సమీక్షలో గడువులోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు ఇంటర్నెట్ బిల్లులు చెల్లించవద్దని స్పష్టం చేశారు. ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రజారోగ్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ పీఎం అభిమ్ కింద దేశవ్యాప్తంగా 32,961,10,00,000 రూపాయల పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తెలియజేశారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 11,000 సబ్ హెల్త్ సెంటర్లు, 5,456 పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 ప్రజారోగ్య ప్రయోగశాలలు, 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి ఆమోదాలు ఇచ్చినట్టు తెలిపారు. ఎయిమ్స్ బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్యం, వైద్య విద్య, పరిశోధనలో కీలకంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హైదరాబాద్లో జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో సమావేశమైన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాష్ట్రంలోని 26,000 చెరువులు, 100 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని విస్తరించడంతో పాటు మత్స్యకారులకు ఇన్సూరెన్స్, మోపెడ్లు, రిటైల్ అవుట్లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని రాష్ట కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఏటీసీ భవన నిర్మాణం పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: సంస్థ ద్వారా మనకు బయట దేశాలలో వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ టాంకాంగ్ సంస్థ ద్వారా మేము కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఐటీఐ ట్రైనింగ్, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో, నర్సీస్ ఉన్నారు, ఈ హోమ్ గివర్స్, వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ టాంకాంగ్ ద్వారా మేము కల్పిస్తున్నాము.
0: అనంతరం మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి భవనంలో జరుగుతున్న జర్మన్ భాషా శిక్షణ తరగతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 3 ఏళ్లలో 401 మంది నేరస్తులపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. 2025లో ప్రారంభించిన భారత్ పోల్ ద్వారా 1400కు పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను అనుసంధానించినట్టు వెల్లడించింది. సింగరేణి సంస్థకు మణుగూరు PKOC-2 డిప్ సైడ్ కోల్ బ్లాక్ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు రఘునాథరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ బ్లాక్ ద్వారా 30 ఏళ్లలో 180 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, సింగరేణికి 42,360 కోట్ల రూపాయల ఆదాయం, రాష్ట్రానికి 10,500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తన నీటి ప్రవాహంతో పటాపంచలు చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు అన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేసి రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్ హౌస్ల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను విస్మరించి 6 C-ల పేరుతో దోపిడీ పాలన సాగిస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అవినీతి, కమిషన్లు, కాంట్రాక్టుల పేరుతో నిధుల మళ్లింపు పెరిగిందని విమర్శించారు. అధికారుల తరచు బదిలీలతో పరిపాలన గాడి తప్పిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఆహార కలుషిత ఘటనలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి గడిచిన 2 నెలల్లో 153 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఈరోజు వరంగల్ రీజన్ పరిధిలో పర్యటించిన ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: మొత్తం కార్పొరేషన్ తోటి చూస్తే జూన్ లో 78 కోట్లు, జూలైలో 75 కోట్లు రాసారు. ఇది

0: సాధారణంగా వర్షాకాలం వచ్చినప్పుడు కొంత ప్రజలు బస్సులలో తిరగడం అనేది కొంత తగ్గుతుంది. దానివల్ల ఆ ప్రభావం ఒకటి. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసే దానికి డీటెయిల్ గా రివ్యూ చేసి ఇన్కమ్ ని పెంచే విధంగా అదే విధంగా ఖర్చుని కంట్రోల్ చేసే విధంగా ఆలోచన చేయడం.
1: రాష్ట్రంలో రానున్న 3 రోజులు అనేక చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటిపోయి డెడ్ స్టోరేజీకి చేరింది. ఎగువన ఉన్న శ్రీశైలానికి ఇప్పుడిప్పుడే వరద వస్తుండటంతో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సాగర్ కు ఎగువ నుంచి ఎటువంటి వరద నీరు రాకున్నా హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండగా ఈ ఉదయం నుంచి ఆ 900 క్యూసెక్ల నీటి విడుదలను కూడా అధికారులు సాంకేతిక కారణాలతో పూర్తిగా నిలిపివేశారు. జిల్లా రైతు సంక్షేమమే లక్ష్యంగా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని, సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జిల్లాలో యూడీఐడి కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలులో ప్రతి గ్రామానికి ప్రత్యేకమైన సూక్ష్మ ప్రణాళిక రూపొందించి నిర్దేశించిన లక్ష్యాలను 6 సంవత్సరాల వ్యవధిలో సాధించేలా కార్యాచరణ చేపట్టాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ, కేంద్ర నోడల్ అధికారి బల్దేవ్ పురుషార్థ అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: సమయం 6:20. ఇప్పుడు సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ടാ പല്ലി പദാലു. ഈ കാര്യക്രമം പ്രതി ആദിവാരം മംഗളവാരം ഗുരുവാരം സായന്ത്രം 6:20 സന്ധി 7 മധ്യലോ പല്ലി പദാലു കാര്യക്രമంలో భజనలు ప్రేమపాటలు భక్తిపాటలు తత్వాలు లాంటివి వినిపించడం జరుగుతుంది. ఇప్పటి పల్లె పదాలు కార్యక్రమంలో జైనత్ మండలం అడ గ్రామానికి చెందిన ఉగ్గే రాజు బృందం పాడిన రామతారకం భజనలు, ఆ తర్వాత భీంపూర్ మండలం గుబిడి గ్రామానికి చెందిన గడెం ప్రవీణ్ బృందం పాడినటువంటి భజనలుంటాయి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: పల్లె పదాలు కార్యక్రమంలో ముందుగా విందాం. జైనత్ మండలం అడ గ్రామానికి చెందిన ఉగ్గే రాజు బృందం పాడిన రామతారకం భజనలు రెండవ భాగం.
4: ఓ రామా, నీ పాద సేవ నిరతము చేతుము, కావవేమిరా కమలవీ నయన. ఓ రామా, నీ నామము నిరంతరము చేతుము తండ్రి, మమ్మను రక్షించుము.

ధనమన ధనములు గురికరిపింపగా తనదే మున్నది రోరన్న. సత్యము సర్వము సద్గురు బ్రహ్మమే నమ్మి భజించు రోరన్న. అంటే మన యొక్క తనువు ధనము గురుకు అర్పింపగా ఇక తనదేమి మిగిలి లేదు అన్న యొక్క భావన ఈ పాటది.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: జైనత్ మండలం అడ గ్రామానికి చెందిన ఉగ్గె రాజు బృందం పాడిన రామతారకం భజనల్లో ఇప్పుడు మరొకటి విందాం.
3: శివ మయమేరా అంతా ఈ జగతిలో చావు పుట్టుకలన్నీ, అవనిలో తాను పుట్టిన నాడు అతి ఉత్సాహం రన్న, ఆయుసు భూనియు సచ్చిన నాడు అతి దుఃఖమురో రన్న. అంటే శివ, ఈ జగతిలో ఉన్నదంతా నీ యొక్క లీలనే, మేము చావడము పుట్టము కూడా నీ మయమనే, ఇది కాకుండా ఇక ఎక్కడ లేదు, ఇది దుఃఖము సుఖముకు సంబంధించిందే తప్పితే అంతా నీవే అన్నది ఈ పాట యొక్క అర్థము.

0: పల్లెపదాలు కార్యక్రమంలో జైనత్ మండలం అడా గ్రామానికి చెందిన ఉగ్గే రాజు బృందం పాడిన రామతారకం భజనలు రెండవ భాగం విన్నారు.
1: తాతయ్య, ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. KMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. KMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGT MSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా పల్లెపదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం భీంపూర్ మండలం గుబిడి గ్రామానికి చెందిన గెడెం ప్రవీణ్ బృందం పాడినటువంటి భజనలు.
4: ఈ భజనలో కరంజ గ్రామానికి చెందిన డేగ మనోహర్ సంప్రదాయ కంజర కళాకారుడు కూడా. ఈయన పాడుతున్న పాట వినరా తెలిపేదా జీవ విషదంబుగాను. ఈ పాట హనుమద్దాసు రచన. జీవుడా, నేను తెలిపే గురుదేవుల మాట విషదముగా అంటే స్పష్టంగా పూర్తిగా తెలుసుకొని స్వచ్ఛత వైపు అడుగులేయు అని అర్థమున్నది. ఇది డేగ మనోహర్ పాడుతున్నారు.

0: ఓ మనిషి, జ్ఞానబోధ మంచి మార్గం ఎనుమంటే నిన్ను బాధపడతావా అని ప్రఖ్యాత కవి పరమేశ్వరయ్య. ఈయన అంగడి తాంసి ఇదిల సౌర్గం నివాసంగా ఉండెను. వినవోయి జ్ఞానబోధ అనే పాటలో సగటు మనిషికి ఒక మంచి మార్గం బోధిస్తూ ఉన్నారు. నేను చెప్పే మార్గం వినండి, ఇంటే మీకే మంచిదవుతుంది. సమాజంలో సన్మార్గంలో ఉండాలి మీరు. చెడు నడకలు, చెడు వ్యసనాలు ఉండవద్దని ఈ పాట సారాంశం. బక్కి నవీన్ యాదవ్ పాడుతున్నారు.
1: జ్ఞాన బోధ కనవో.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: పల్లె పదాలు కార్యక్రమంలో మీరు వింటున్నారు భీంపూర్ మండలం గుబిడి గ్రామానికి చెందిన గెడెం ప్రవీణ్ బృందం పాడినటువంటి భజనలు.
2: సత్సంగతి ఎరగలేని అజ్ఞాన మేల తలుగు ఈ పాట బీల గంగదాస్ కవి రాశారు. ఈ పాటను కొడిమెత భీమరావు కరంజీ ఆయన పాడుతున్నారు. అంటే మంచి మనిషి సోపతి ఉంటే నడవడిక మారుతుంది, అజ్ఞానం తొలగుతుంది అని అర్థం. ఇది లేనప్పుడు మనం తీర్థయాత్రలు ఎన్ని తిరిగినా ప్రయోజనం ఏముంటది? మనసు మలినం లేకుండా ఉంటేనే మనిషి బాగుంటాడని ఈ పాటకు అర్థం.

పాండురంగయ్య అని పిలిచితే పలకరించేవుగా అని పాండురంగని భక్తి పాటను కొండదాసు రాసినరు. ఈ పాటను గిడం ప్రవీణ్ పాడుతున్నారు. పాండురంగని భక్తుడు తన ఆవేదనను చెప్తూ తనకు తోడు నీడగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ పాటలో.

పల్లె పదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం గుబిడి గ్రామానికి చెందిన గిడెం ప్రవీణ్ బృందం పాడినటువంటి భజనలు విన్నారు. శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నామనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బనియా గురుబేసింగ్ బృందం పాడిన చైతన్య గీతాలు, తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన రాథోడ్ బహదూర్ సింగ్ బృందం పాడినటువంటి సామాజిక భజనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా విద్యా ఉద్యోగ సమాచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తునకు 5 చివరి తేదీ అని ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు తెలియజేసిండ్రు. విశ్వవిద్యాలయంలో ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో చేరాలంటే తెలంగాణ ఐసెట్లో కానీ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలో కానీ తప్పనిసరిగా అర్హత సాధించాలన్నారు. ఈ ఎంట్రన్స్కు దరఖాస్తు చేయాలంటే ఎస్సీ ఎస్టీలకు 45% మార్కులు, ఇతరులకు డిగ్రీలో 50% మార్కులు తప్పనిసరి అని తెలియజేసిండ్రు. అర్హత సాధించిన వారు అపోలో కిమ్స్ డెక్కన్ మెడికల్ కాలేజీలోని ఎంబీఏ, ఆర్వీఎం హాస్పిటల్, రెనోవా హాస్పిటల్లో హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అడ్మిషన్ పొందవచ్చన్నారు. యూనివర్సిటీలో సాధారణ ఎంబీఏలో చేరారన్నా ఈ ప్రవేశ పరీక్ష రాయాలన్నారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్లు 0402358, 0333, ఇంకో నంబర్ 2368055555. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం జూలై నెలలో విడుదలైనటువంటిది 2026 ప్రవేశాల నుంచి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో బ్యాచిలర్ ఆఫ్ రూరల్ స్టడీస్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. గ్రామీణ అధ్యయనాలలో ఉన్నత విద్యను అందించడం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలు, కమ్యూనిటీ డెవలప్మెంట్, గ్రామీణ పాలన, సుస్థిర జీవనోపాధి రంగాలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యంగా ఈ కొత్త ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టారని ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ రాజు బొల్లా మరియు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కందగట్ల శ్రవణ్ కుమార్ తెలియజేశారు.

ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఈ ప్రోగ్రాంలో ప్రవేశాలు తీసుకోవచ్చని, ఇంగ్లీష్ హిందీ మాధ్యమాలలో కోర్సు అందుబాటులో ఉంటుందని చెప్పారు. దేశంలోని గ్రామీణ అధ్యయనాలపై మొదటిసారిగా డిగ్రీ స్థాయిలో దూర విద్యా విధానంలో ప్రవేశపెట్టిన ప్రోగ్రాం అని, ఈ ప్రోగ్రాం పూర్తి చేసిన అభ్యర్థులు నేరుగా పీహెచ్డీలో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ద్వారా 16వ తేదీలోపు ప్రవేశాలు పొందాలని, ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలకై ఇగ్నో వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు. వెబ్సైట్ వచ్చేసి www.ignoyu.ac.in.

విద్యా ఉద్యోగ సమాచారం. అది ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 7:05. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

యంత్రపాటి బాధవీలత. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో ఈరోజు అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, కనిష్ట మద్దతు ధర విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనె గింజలపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు చెప్పారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు పాడి, చెరకు, మొక్కజొన్న ఉత్పత్తి వంటి రంగాలకు కూడా ఆదాయ వనరులు విస్తరించాయని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రైతుల అవసరాలు తీర్చడానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు ఆమె వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశుసంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించినట్టు సీతారామన్ తెలిపారు. దీనివల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులు రాయితీ రుణాలు, ఆర్థిక సహాయం పొందడానికి వీలు కలిగిందని అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయం తెలిపారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించడానికి ఎన్సీబీ, సంబంధిత రాష్ట, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమన్వయంతో నిఘా ఆధారిత ఆపరేషన్లు, ముందస్తు చర్యలు చేపడుతూనే ఉన్నట్టు ఆయన చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అణిచివేయడానికి కేంద్ర, రాష్ట మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయాన్ని సమకూర్చేందుకు 4 అంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు రాయ్ తెలియజేశారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. 1969 నాటి జనన మరణాల నమోదు చట్టాన్ని సవరించడం లక్ష్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆలస్యంగా జరిగే నమోదు నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి, జనన మరణాలను సకాలంలో నివేదించడాన్ని ప్రోత్సహించడానికి ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ నిత్యానందరాయ్

జనన మరణాలు ఆలస్యంగా నమోదు చేసుకోవడం వల్ల దుర్వినియోగం జరిగే అవకాశం ఉన్నందున ఈ బిల్లును తెచ్చినట్టు తెలియజేశారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 19 లక్షలకు పైగా గృహాలు ఉచిత విద్యుత్ పొందుతున్నాయని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ పథకం దేశాన్ని స్వచ్ఛమైన ఇంధన సురక్షిత భవిష్యత్ వైపు సాగుతున్న ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రూఫ్ టాప్ సోలార్ ద్వారా 25 వేలకు పైగా కేంద్ర ప్రభుత్వ భవనాలు, 81 వేలకు పైగా రాష్ట ప్రభుత్వ భవనాలు విద్యుత్తును పొందుతున్నట్టు మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ప్రారంభ సదస్సులో ప్రసంగిస్తూ సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శి రచనా షా, పరారీలో ఉన్న నేరస్తుల ఆచూకీ కనుగొనడానికి, అప్పగింతకు మద్దతివ్వడానికి, దొంగిలించబడిన ఆస్తులను తిరిగి పొందడానికి, నేరస్తులు అక్రమ నిధులు సరిహద్దులు దాటడానికి వీలు కల్పించే లోపాలను అరికట్టడానికి మరింత బలమైన సహకారం అందించాలని పిలుపునిచ్చారు. స్థిరమైన సమ్మిళిత అభివృద్దికి అవినీతి ప్రధాన అడ్డంకిగా మారిందని అన్నారు. ఇది పరిమితంగా ఉన్న ప్రభుత్వ వనరులను ఆసుపత్రులు, పాఠశాలలు, అత్యవసర మౌలిక సదుపాయాల నుండి మళ్లించి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అవినీతి సవాళ్లకు ఏ దేశమూ అతీతం కాదని, ఏ దేశమూ ఒంటరిగా దీనిని అధిగమించలేదని ఆమె పునరుద్ఘాటించారు. అక్రమ ఆర్థిక ప్రవాహాలను నిరోధించడానికి, ప్రజా వనరులను పరిరక్షించడానికి, అంతర్జాతీయ అవినీతి నిరోధక చర్యలను బలోపేతం చేయడానికి సమిష్టి సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం అవసరమని ఆమె చెప్పారు. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే తాడిపల్లి 2 ఓపెన్ కాస్టును వేలం లేకుండానే కేంద్రం సింగరేణికి కేటాయించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను భారత్ పూర్తిగా ఒక ప్రహసనంగా అభివర్ణించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న ప్రజా నిరసనలు, విచక్షణారహిత హత్యల నుంచి ఈ డొల్ల ప్రకటనలు వాస్తవాలను దాచలేవన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. ప్రజా అసంతృప్తికి పాకిస్తాన్ యంత్రాంగం తూటాలు, బ్లాకౌట్లు, భయభ్రాంతులకు గురిచేయడం అణచివేతతోనే సమాధానమిస్తోందని పేర్కొన్నారు. దీనికంతటికీ పాకిస్తాన్ను బాధ్యులను చెయ్యాలని, మానవ హక్కులపై ఆ దేశం చేస్తున్న కపట ఉపన్యాసాలను ప్రపంచం గుర్తించాలని అన్నారు. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్, కేరళ, మాహే, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మధ్య మహారాష్ట, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కర్ణాటక, రాయలసీమ, బీహార్, లక్షద్వీప్, జార్ఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 3 ఏళ్లలో 401 మంది నేరస్తులపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. 2025లో ప్రారంభించిన భారత్ పోల్ ద్వారా 1400కు పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను అనుసంధానించినట్టు వెల్లడించింది. 2019 నుంచి 2026 మధ్య పరారీలో ఉన్న నేరస్తులకు చెందిన 17,874 కోట్ల రూపాయల ఆస్తులను పీఎంఎల్ఏ కింద జప్తు చేసినట్టు తెలియజేసింది. ప్రజారోగ్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్

0: భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ పిఎం అభిమ్ కింద దేశవ్యాప్తంగా 32,961,10,00,000 రూపాయల పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 11,000 సబ్ హెల్త్ సెంటర్లు, 5,456 పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 ప్రజారోగ్య ప్రయోగశాలలు, 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి ఆమోదాలు ఇచ్చినట్టు తెలియజేశారు. ఎయిమ్స్, బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్యం, వైద్య విద్య, పరిశోధనలో కీలకంగా పనిచేస్తోందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

किसान वाणी केंद्र व्यवसाय रैतु संक्षेम मंत्रित्व शाख वारी प्रायोजित कार्यक्रम ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తిలో ప్రాథమిక దశలో ఆశించే చీడపీడల నివారణ ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో లెనిన్ పెట్టిన ముచ్చట, తర్వాత రైతు అంతరంగం శీర్షికన యువసంలో మహిళా రైతు, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నలివేల రాజవతో దినేష్ పెట్టిన ముచ్చటుంటుంది.

0: వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. జిల్లాలో చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గాను నమ్ముకోవచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు.
1: उतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गो से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ,
1: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
1: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
1: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7 గంటల 45 నిమిషాల దాకా కొనసాగుతుంది. పత్తి ఇప్పుడు

0: ప్రాథమిక దశలోనే ఉందని చెప్పవచ్చు. ఈ ప్రాథమిక దశలో చాలా కీటకాలు పత్తిని పాడు చేసే అవకాశం ఉంటుంది. కాండం తొలచు పురుగులు, ఆకు తొలచు పురుగులు పత్తి పంటను పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాండం యొక్క పూతను గనక రైతులు చేపట్టినట్లయితే పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది, అధిక దిగుబడిని కూడా పొందవచ్చు. పత్తిలో ప్రాథమిక దశలో ఆశించే చీడపీడల నివారణ ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట విందాం.
1: నమస్కారం రాజశేఖర్ గారు.
2: నమస్కారం అండి.
1: ప్రస్తుతం పత్తి పంట చూసినట్లయితే మన జిల్లాలో ఏ దశలో ఉన్నది, దాని పరిస్థితులు ఎట్లా ఉన్నాయి చెప్తారా?
2: సో మనకు ఆదిలాబాద్ జిల్లాలో మాన్సూన్ చూసినట్లయితే జూన్ చివరి వారంలో రావడం జరిగింది. సో అప్పుడే చాలా మటుకు 100% ఆ చివరి వారంలో సోయింగ్స్ అయినాయి. సో దాని పరంగా చూసినట్లయితే మనకు ప్రస్తుతం పత్తి పంట అనేది 30 రోజుల దశలో ఉంది ఆన్ అండ్ యావరేజ్. అయితే సాధారణంగా జూన్ మొదటి వారంలో మాన్సూన్ రావడము, తొందర రైతులు ముందుగానే విత్తుకోవడం ఉంటుండే, కానీ ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల కొంత లేట్ కావడం వల్ల ఒక అనాన్ యావరేజ్ గా 25 నుంచి 30 రోజుల పంట అనేది ఎనికైపోవడం అనేది జరిగింది. సో ఒక బ్యాక్, 1 మంత్ బ్యాక్ అనేది క్రాప్ స్టాండ్ లో కనబడతా ఉంది.
1: అయితే ఇప్పుడు కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట అక్కడక్కడ కొంచెం దెబ్బతిన్నది కదా, మరి ఆ పంటకి మళ్ళీ జీవం పోసే అవకాశం ఏమైనా ఉందా?
2: సడన్లీ అత్యధిక వర్షాలు కురడం వల్ల కొంత షాక్ గురు కావడం వల్ల ఈ వడలిపోవడము, పారావిల్ట్ సందర్భాలు కనబడతా ఉంటాయి. అయితే మామూలుగా పారావిల్ట్ సందర్భం అంటే ఫిజియోలాజికల్ డిసార్డర్, ఎటువంటి తెగుళ్లతోటి కూడింది కాదు. సో కొంత నీళ్లు ఎక్కువై భూమి నుంచి పోషకాలు గాని తీసుకోకపోవడం వల్ల వడలిపోవడం జరుగుతుంది. సో అది ఆకుపచ్చగా ఉండే మొక్కలు అక్కడక్కడ ఆకులు వడలిపోవడము అట్లా జరిగినట్లయితే మనము కొంత బ్లూ కాపర్ అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ ని ఆ మొక్క మొదట్లో డ్రెంచింగ్ చేసుకోవడము, పైన 3019 గానీ తర్వాత 3020 గానీ నానో యూరియా, నానో డిఏపి ఇట్లాంటి పిచికారి చేసి మళ్ళీ రికవరీ చేసుకునే అవకాశం ఉంటది. కానీ మొత్తము ఆ చేను అంతా నీళ్లో మునిగిపోయి, చెల్లంతా నీళ్లో మునిగిపోయి తర్వాత ఆకులు గాని కాండం గాని ముఖ్యంగా వేరు వ్యవస్థ కూడా ఏదైనా కుళ్ళిపోయినట్లుంటే మళ్ళీ రికవరీ చేయడం కష్టము. కాబట్టి వీలైనంత వరకు ఇట్లాంటి లక్షణాలు చూసుకోవాలి. లేదు అంటే ఇప్పుడు 15 వరకు కొంత కంది పంటను ఈ కంటింజెన్సీ క్రాప్ కింద, ఆపత్కాలిక పంటల ప్రణాళిక కింద కంది పంటను కూడా ఒక వరుసల మధ్య 3 ఫీట్లు లేదా 4 ఫీట్లు పెట్టేసుకుని ఒత్తుగా వేసుకున్నట్లయితే కొంత ఆల్టర్నేట్ గా వేసే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఇది మొన్నటి భారీ వర్షాలకు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో పత్తి పంట దెబ్బతిన్నదో వారి కోసం సూచనలు చెప్పారు కదా, ఇక ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో సాధారణంగా మొలక దశలో ఉన్న పత్తి విషయంలో మాట్లాడుకున్నట్లయితే ప్రాథమికంగా ఎట్లాంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది, మరి వాటిని నివారించేందుకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయో చెప్తారా?
2: సాధారణంగా అంటే లోతట్టు ప్రాంతాలే కాకుండా మిగతా కామన్ గా లేట్ సోయింగ్ అయింది కాబట్టి మళ్ళా 15-20 రోజులు వర్షాలు లేకుండా అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే మళ్ళీ కొంత మొన్న వర్షాలు కురడం జరిగింది. దీని పరంగా ఈ మొక్క పెరుగుదల అనేది చాలా మట్టుకు ప్రతి టోటల్ ఏరియాలో కూడా ప్రతి పెరుగుదల లోపించడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే కింద అడుగు మందులు వేయలేని, ఎరువులు వేయలేని పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి సమయంలో ముఖ్యంగా రైతులు ఈ 3019 గాని 3020 గాని 13045 గాని ఈ 10 గ్రాములు వాటితో పాటు ఫార్ములా 4 గాని ఫార్ములా 6 గాని అగ్రోమిన్ మ్యాక్స్ గాని 5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని ప్రతి 10-15 రోజులకు ఒకసారి 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కొంత 80 రోజుల వరకు మరి భూమిలో ఎరువులు వేయకుండా కూడా మరి మొక్కను పెరుగుదల వచ్చేటట్లు చేసుకోవచ్చు. అది రైతులు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులలో చేయవలసిన పని. సో ఇకపోతే మరి చీడపీడల విషయంలో ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు కనబడతా ఉన్నాయి, దానికి అనుగుణంగా కొంత ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు ఈ రసం పీల్చే పురుగుల సమస్య కూడా ఎక్కువైతుంది. అయితే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 30 రోజుల దశలో మరి సాధారణంగా అయితే చీడపీడలు ఉధృతి అనేది తక్కువ ఉంది, నష్టపరిమితి స్థాయి కంటే కూడా తక్కువ ఉంది. సో అట్లా కూడా కొన్ని మనం చేయకుండా ఉండాల్సిన పనులు కూడా ఉన్నాయి. అంటే ఒక రైతుని చూసి ఇంకో రైతుని పురుగు లేకుండా కూడా స్ప్రే చేయడం వల్ల అసలే అననుకూల పరిస్థితులు ఉన్నాయి, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అట్లాంటివి చూసుకొని కొంత దానికి తగ్గట్టు పిచికారీ చేయాలి. అయితే ఇప్పుడు కనబడుతున్న వాటిల్లో ఈ పేను బంక, పచ్చదోమ అక్కడక్కడ ఉన్నాయి. సో వాటికి సంబంధించి మన

0: ఒక ఎకరానికి 10% మొక్కలు, అంటే 100 మొక్కల్లో 10 మొక్కలు ఉన్నదా లేదా చిగురాకులలో పేనుబంక గుంపులు గుంపులు, అదొకటి చూసుకోవాలి. తర్వాత పచ్చదోమకి అంటే ఆకులకు 2 పైన కింద మిడిల్ 3 ఆకులలో 2 ఉందా లేదా అంచుల పొంటి పసుపు అయిందా లేదా చూసుకోవాలి. ఉధృతి తామర పురుగుల విషయానికి అంటే కింద సిల్వరీ ప్యాచెస్ అంటాం, సో అట్లాంటి ఆ ఈనెల దగ్గర కింది భాగంలో ఒక 8-10 కోడి పేన్ లెక్క అవి కనబడితే కూడా ఉధృతి పెరిగినట్టు. తర్వాత తెల్లదోమ విషయానికి వస్తే 6-8 కొంత జిగురుగా కనబడడం, ఇవి ఉధృతిని బట్టి చేసుకోవాలి. ఇకపోతే నివారణ మందులు చూసినట్లయితే సాధారణంగా పేనుబంక అంటే ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సింగిల్ కాంపోనెంట్ అయితే సరిపోతుంది కాబట్టి అంటే ఖర్చు తగ్గించుకోవడానికి. సో ఉదాహరణకి పేనుబంక విషయానికి వస్తే ఎసిఫేట్ గాని అష్టమిప్రిడ్ గాని రెండింటిని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా పచ్చదోమ విషయానికి వస్తే థయోమిథాక్సమ్ గాని తర్వాత సల్ఫాక్సోఫ్లోర్ గాని ఇట్లాంటి సింగిల్ కాంపోనెంట్. ఒకవేళ తామర పురుగు ఉన్నట్లయితే ఫిప్రోనిల్ లాంటి మందులు పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే తెల్లదోమ విషయానికి వస్తే డయాఫెంత్రాన్ గాని బయోఫెంత్రిన్ గాని ఇవి సింగిల్ కాంపోనెంట్, ప్రాథమికంగా వాటి డోసును చూసుకుని పిచికారీ చేసుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఇది తెగుళ్లకు సంబంధించి ఏమైనా ఇప్పుడు ప్రాథమిక దశలు ఆశించే తెగుళ్ళు ఏమైనా ఉన్నాయో ఉంటే వాటి గురించి
0: ముఖ్యంగా తెగుళ్ళు అంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుత పరిస్థితులు అయితే తెగుళ్ళు ఇక్కడ కనబడతలేవు, కానీ మొన్నటి వర్షాల వల్ల ఈ యొక్క పారావిల్ట్ సమస్య అనేది కనబడతా ఉంది. సో దానికి గాను ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు సాయిల్ డ్రెంచింగ్ చేసుకోవాలి. పైన కూడా ఈ యొక్క 3:19 గాని 3:20 గాని 10 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా ఒక పురుగు మందులతో ఏది పిచికారీ చేసినా కూడా ఈ ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా కార్బండజిన్ మ్యాంకో జబ్బు 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే 1 లేదా 2 రకాల పురుగు మందులు ఉన్నట్లయితే ఉదాహరణకి ఇప్పుడు ఉన్న దశలు అంటే ఇప్పుడు గాని ఇంకా రాబో 1 మంత్ క్రాప్ లో ముఖ్యంగా పిచికారీ చేయాల్సిన వాటిలో చూసినట్లయితే ఎసిఫేట్ ఇమిడాక్లోప్రిడ్ అనేది ల్యాన్సర్ గోల్డ్ రూపంలో దొరుకుతుంది, ఎకరానికి 400 గ్రాములు. తర్వాత ఫిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్ అనేది పోలీస్ గాని లిసెంటా రూపంలో దొరుకుతుంది, ఎకరానికి 40 గ్రాములు. తర్వాత డింప్రో పైరిడాజ్ అనేది దొరుకుతుంది ఎఫికాన్ రూపంలో, అది 280 మిల్లీలీటర్లు, 2-3 రకాల పురుగుని తగ్గించబడుతుంది. సో ఈ విధంగా కాంబినేషన్ 1 లేదా 2 పురుగులు ఉన్నట్లయితే, తర్వాత ఇంకొకటి ఏంటంటే డయాఫెంతురాన్ ప్లస్ ఐస్టమిప్రిడ్ హెర్క్యులస్ రూపంలో దొరుకుతుంది, ఎకరానికి 250 మిల్లీలీటర్లు. ఇంకోటి పైరిఫ్రాక్సిపెన్ డయాఫెంతురాన్ అనేది దొరుకుతుంది, ఎస్ఎల్ఆర్ అనే పురుగు మందు. సో ఇట్లా ఎకరానికి 500 ml. సో 1 లేదా 2 పురుగులు ఉన్నట్లయితే ఈ కాంబినేషన్ మందులు పోయినట్లయితే ఒకేసారి రెండింటిని నివారించే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ చీడపీడలదే కాకుండా ప్రధానంగా ఈ పత్తి పంటలు ఎదురయ్యే సమస్యలు ఏమున్నాయి, మరి వాటిని నివారించేందుకు రైతులు ఏం చేయాలా, వాటి గురించి చెప్తారా?
0: సో ముఖ్యంగా ఏంటంటే మనకు వర్షాభావ పరిస్థితులలో పెరుగుదల లోపం ఉంది. సో ఇందాక చెప్పినట్లు అవి పిచికారీ చేసుకోవాలి, కొంత నానో యూరియా నానో డిఏపిని కూడా కొంత పిచికారీ చేసుకోవాలి. ఇక రసం పీల్చే పురుగుల సమస్య కూడా వస్తుంది, వాటి గురించి మనం చర్చించినాము. ఇకపోతే రాబో కాలంలో ప్రధానంగా వచ్చేది ఈ యొక్క గులాబీ రంగు పురుగు సమస్య కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి, సో అది అక్టోబర్ నుంచి మొదలైతుంది ప్రాథమికంగా గుడ్డి పూల రూపంలో ఇప్పుడు కూడా. కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్క రైతు మరి ఖచ్చితంగా ఈ యొక్క జిన్నింగ్ మిల్లులో దగ్గరున్న విలేజర్స్ అయితే చాలా వరకు ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. సో ఎకరానికి 8 చొప్పున ఈ లింగాకర్షక బుట్టలు సామూహికంగా ప్రతి ఒక్క రైతు పెట్టుకున్నట్లయితే, ఈ పూత దశ నుంచే పెట్టుకున్నట్లయితే మరి వాటిని మందులు పిచికారీ చేయకుండా ముందుగానే వాటిని నివారించే అవకాశం ఉంటుంది.
1: చాలా సంతోషం రాజశేఖర్ గారు. ముఖ్యంగా పత్తిలో ప్రాథమిక దశలు ఆశించే చీడపీడల నివారణతో పాటు ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు, వాటి నివారణకు రైతులు తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను గురించి సవివరంగా తెలియజేసారు. మరి ఎవరైతే రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ పద్ధతులను పాటించి చీడపీడలను సమర్థవంతంగా నివారించి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరు ఇప్పటిదాకా పత్తిలో ప్రాథమిక దశలో ఆశించి చీడపీడల నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో లెనిని పెట్టిన ముచ్చట. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7

0: గంటల 45 నిమిషాల దాకా ఉంటుంది. రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ ముచ్చట్లు మంగళవారం, గురువారం, శనివారాలలో కిసాన్ వాణి కార్యక్రమంలో వినిపించడం జరుగుతుంది. ఇప్పట్లో వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర పెద్దదనే చెప్పవచ్చు. పురుషులతో సమానంగా పని మహిళలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువని చేస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. పంట విత్తినప్పటి నుంచి కలుపు తీయడం, మళ్ళీ పంట తీసే దశలో కూడా రైతుల పాత్రనే పెద్దది, మహిళా రైతులది. మగతోడు లేకున్నా ఇంట్లో ఉన్నటువంటి మహిళలే వ్యవసాయ రంగంలో దిగి వ్యవసాయాన్ని చక్కగా అధిక దిగుబడులతో సాధిస్తున్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఇందనపల్లి గ్రామంలో భర్త దూరమైనప్పటికీ, అల్లుడు వ్యవసాయ పనులు చేయకపోయినప్పటికీ కూతురు సహాయంతో వరి పొలాన్ని పండిస్తూ, ఆ వరి పొలంలో దిగి మందులు చల్లుతూ, వరి పంట పొలానికి నీళ్లు వారిస్తూ వ్యవసాయం చేస్తున్నటువంటి మహిళా రైతు నలివేల రాజవ్వ. మంచిర్యాల జిల్లా జన్నార మండలం ఇందనపల్లి గ్రామానికి చెందినటువంటి ఈ నలివేల రాజవ్వతో దినేష్ పెట్టిన ముచ్చట విందాం. నలివేల రాజవ్వ, నీకు నమస్తే అవ్వ.
1: నమస్తే.
0: ఎంత భూమి ఉంటుందవ్వా నీకు?
1: నాకు ఎకరం ఉన్నది. నా బిడ్డక 5 ఎకరాలు ఉంది.
0: 5 ఎకరాలు నువ్వే చేస్తావా?
1: నేనే చేస్తాం.
0: బిడ్డను ఇద్దరు కలిసి చేస్తారా? ఈ భూమి మీకు ఎట్లా వచ్చింది?
1: మా అయ్యప్పుడే కొన్నాడు. 1 ఎకరం భూమి మేమే కొనుక్కున్నాం, కష్టం చేసే కొనుక్కున్నాం.
0: ఎన్ని ఏళ్ళ కింద కొన్నారు అట్లా?
1: 20-30 ఏళ్ళ.
0: మళ్ళీ ఇంకెక్క కొనలే, మరి ఎకరమే కొనుక్కున్నాం.
1: ఎకరమే ఎందుకు కొన్నాం? అంత మంచిగా పానాలు మంచిగా లేక ఇంకో బిడ్డ చనిపోయింది. అయితే అమ్ముకుంటా పెట్టుకుంటా వచ్చిన 8 ఎకరాలు కొన్నా. దవాఖానలకు పెట్టడానికి ఎక్కడ పైసా దాలలేదు. అమ్ముకుంటా వచ్చినా.
0: కొడుకు లేరా? మరి
1: లేరు.
0: బిడ్డలేందరు?
1: 3 బిడ్డలు. అయితే ఒక బిడ్డ చనిపోయింది, 2 బిడ్డలే.
0: మరి బిడ్డే భూమి కూడా మీరే చేస్తామంటారు? అల్లుడు ఏడా?
1: అల్లుడు హైదరాబాద్ అక్కడ ఉంటాడు. ఈడ అంతగానం పనులేవి, పొలంలో పని ఆయన ఎక్కువ చేయడు.
0: రాదేమో
1: అత్తడు అందుకు రాదు. అత్తది కానీ భయపడతాడు, దిగడు పొలంలోకి ఎక్కువ.
0: నేను ఫస్ట్ నుంచి వ్యవసాయం పనేనా నీకు?
1: ఫస్ట్ నుంచి వ్యవసాయం పనే.
0: మీ పెద్ద మనిషి?
1: పెద్ద మనిషి వ్యవసాయం పనే. నేను వ్యవసాయం పనే. బుద్ధి వచ్చిన సొంతే వ్యవసాయం పనే.
0: పెద్ద మనిషి దూరం అయ్యింది. మరి
1: మంచి 10 ఏళ్ళ.
0: ఆయన ఉన్నప్పుడు వ్యవసాయం చేస్తుండేనేమో. ఇప్పుడు ఆయన పోయిన నుంచి భారం అంతా నిమ్మిన్నే పడ్డది.
1: భారం అంతా నా నిమ్మే.
0: బిడ్డ భూమి నువ్వే చేస్తావు. ఇప్పుడు పొత్తులే ఉంటారా మీరు? బిడ్డే నువ్వు?
1: పొత్తులే ఉంటావు.
0: ఏం పంటలు ఇస్తున్నావా మరి?
1: ఇగో ఇదే ఆరి ఏసిక్కి, ఇదే ఆరి అనకాలం, ఇదే ఆరి.
0: ఎన్నోళ్ళు అయ్యి నాట్లేసి
1: ఆరం అవుతుంది.
0: అంటే ఆనలు పడ్డాక పెట్టినావా? పార్కం ఉన్నదా మరి మంచిగా?
1: అదేంది, ఈడొక్క భయం, ఆడొక్క భయం. గడ
0: మరి పార్కం అప్పుడు ఎట్లా వేస్తావా? మొగతోడు లేదు.
1: నీళ్ళు వారిచ్చుడే.
0: ఎట్లా మొగ మనిషి పెట్టుకుంటా నువ్వు వారిస్తావా?
1: నేనే వారిస్తా.
0: అంత బురద నడుస్తావా ఈ వయసులో?
1: నడుచుడే. ఇక నడకుంటే ఎట్లా? ఎవరి కోసం?
0: 60 ఏళ్ళు ఉంటాయా?
1: ఉంటాయి.
0: కష్టం అనిపిస్తలేదా ఇంత?
1: కష్టం అనిపిస్తే ఈ కడుపు ఎట్లా? గింత అంత కడుపు కోసం ఎన్ని బాధలు పడితే నిండాలి ఈ కడుపు. ఎన్ని పనులు చేస్తే ఈ కడుపుకి అన్ని తీర్లు దొరకాలి.
0: మీ బిడ్డ కూడా వచ్చి నీళ్ళు వారిస్తా? ఇద్దరు వారిస్తారు.
1: ఇద్దరు వారిస్తాం.
0: ఇద్దరు ఆడులే కైకిలు పెట్టుకుంటే వాళ్ళకి ఒక రోజుకి 500 ఇవ్వబడతాదేమో.
1: 500 రూపాయలు
0: ఇయ్యాల. మందు కొట్టేటప్పుడు ఇస్తావేమో?
1: మందు కొట్టేటప్పుడు, మందు చల్లేటప్పుడు మొగోళ్ళని వెళ్తారు.
0: నాట్లేసేటప్పుడు ఆడోళ్ళు ఎత్తారు.
1: ఆడోళ్ళు నాటేస్తారు, మొగోళ్ళని వెళ్తే నారేస్తారు.
0: నారేస్తారు అంతే. మళ్ళీ పని ఏం లేదు మొగోళ్ళది?
1: ఇయ్యలేదు. ఇక మందు చల్లుడు, మందు కొట్టుడు మొగోళ్ళ పని.
0: అలాగేమి ఇస్తారు మందు కొట్టేటప్పుడు మొగోళ్ళకు?
1: అలాకు డబ్బా గుత్తా, డబ్బాకు 70 రూపాయలు.
0: ఇన్ని డబ్బాలు కొడతాయి?
1: ఓ కొడతారు, 40 డబ్బా దాకా కొడతారు.
0: మొగోళ్ళ పని మందు కొట్టేటప్పుడు, మందు చల్లేటప్పుడు. ఇక ఈ తరువాత మొగల పని లేదు. అంటే ఆడోళ్ళ పని ఎక్కువ మరి వ్యవసాయం?
1: ఆడోళ్ళ పని అయ్యా కలుపు, గడ్డి కోసుడు, ఒడ్ల పొన్న, ఎల్ల కాలం ఇది కోసేదాకా ఇంట్లోనే పని ఉంటది.
0: ఇప్పుడు గడ్డి కూడా మీరు కోస్తారా? ఒడ్ల పొన్న గడ్డి
1: కోస్తాం.
0: గడ్డి కోస్తావు, కలుపు కూడా మీరు గుత్తలకి ఇచ్చేస్తారా? మీరు?
1: మేమే కలుతాం.
0: ఇద్దరు తల్లి బిడ్డలు. గుత్తలకి ఇస్తే మరి జల్లు అయిపోతుందేమో కదా? మరి
1: జల్లు అయిపోతే ఒక కాడ వీగుతారు, ఒక కాడ ఇచ్చి పెడతారు.
0: సరిగా తీయరు.
1: సరిగా తీయరు.
0: ఆయన కాడికి ఇద్దరు తల్లి బిడ్డలు ఒక తోడు పెట్టుకుంటారు కైకి?
1: ఏమాకు తోడేమవసరం.

0: బాగా గడ్డి ఉంటేనే ఒకళ్ళని ఇద్దరిని పెట్టుకుంటాం, లేకుంటే ఇద్దరమే తిరుగుతాం.
1: గడ్డి మందు కొడతారా?
0: గడ్డి మందు ఇస్తాం.
1: రోజు ఉండదు పని మరి చేయాలి ఉంటదా పొలంలో?
0: రోజు అంటే గిట్లనే నీళ్ళు నిప్పులు
1: నీళ్ళు రోజు భారీగా పడతా.
0: రోజు వాన కొడితే ఎందుకు పడతాయి? పట్టాయి.
1: ఏం చల్లినావు మరి వీటికి?
0: డిఎఫ్ చల్లలే. అప్పుడు మనుషులు దొరకలేదు, ఒకటే మగ మనిషి దొరికితే ఇక నాటేసుకుంటా వేయను. ఇక ఇప్పుడు చల్లాలే.
1: ఏం తీసుకున్నారు నాట్లు వేసేటోళ్ళు? మరి
0: 4000 ఎకరానా?
1: 20000 అయింది మరి నీకు?
0: 20000
1: నాట్లు వేయాలి. ఎంటనే పైసలు ఇవ్వబడుతుంది ఏమో?
0: ఎంటనే ఆడుకోరు, నెల దాకా ఆగుతారు.
1: మరి తుకం వల్ల నువ్వే అలికినావా? తుకం అలికి ఎన్ని రోజులు పెరిగింది అట్లా?
0: నెల.
1: నెల కాగానే కరెక్ట్ టైం కానలు పడ్డాయి. ఆఖరి దాకా ఎన్ని సార్లు మందు కొట్టబడుతుంది అవ్వ దీనికి?
0: 4 సార్లు కొట్టాలి, 3 సార్లు మందు చల్లాలి.
1: మళ్ళీ ఎప్పుడు కోతకు వస్తుంది ఇది?
0: దీపావళి పోయినాక వస్తుంది.
1: అప్పుడు వచ్చిందంటే మళ్ళీ అది వరి కోసేస్తావు, మొత్తం కోసేస్తుంది మిషన్ వచ్చి. మరి ఎండ వచ్చేటప్పుడు మీరు ఎండ వస్తారు అట్లనే? మళ్ళీ
0: మేము ఎండ వస్తాం.
1: కైకిలు పెట్టుకోరు అప్పుడు కూడా?
0: ఏం అవసరం లేదు కైకిలి.
1: వాళ్ళ సంచులు నింపేటప్పుడు అవసరం లేదు?
0: సంచులు నింపుకుంటారు, అమాలోళ్ళే నింపుకుంటారు.
1: అలక అయిపోయింది పని కదా బాగా. ఇప్పుడు వ్యవసాయం పని ముందటంతా లేదేమో, ముందు ఇంత కష్టం బాగుంటుండే.
0: ఇప్పుడు అల్లే కాంట పెట్టుకుని కుప్ప పోసి కొంత ఎండ ఎండ పోయిన వాళ్ళ కుప్ప కొత్త అయిపోయా అల్లే పెట్టుకుంటారు.
1: ముందైతే కళ్ళం కడుతుండే.
0: ఇప్పుడు కళ్ళం లేదేమి లేదు, పరదలేసి పోసుడే.
1: ఇట్లా ఎన్ని రోజులు కళ్ళం కడుతుంటారు ముందు?
0: ముందు 4 రోజుల దాకా కళ్ళం చెక్కుడు, ఊడ్చుడు, ఆలుకుడు బాగా దిరాయి.
1: ఎల్లం దాకా పొద్దున్న దాకా ఎడ్లు దింపుడు అట్లే ఉంటుండే. మళ్ళీ ఏగబోసుడు ఉండేమో?
0: ఏగబోసుడు ఇక ఉడకపోండి. ఎలా
1: అప్పుడు సార్ రెండు పంటలు తీసిండా?
0: అప్పుడు ఒకటే పంట.
1: ఎందుకు ఒకటే పంట తీసిండు అప్పుడు? నీళ్లు లేకుండా?
0: నీళ్లు లేవు, బయల.
1: ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి ఫుల్. ఇప్పుడు అలకగా ఉన్నదా వ్యవసాయం? అప్పుడు అలకగా ఉండేనా?
0: ఇప్పుడు అలకగా ఉంటది
1: వ్యవసాయం చేసి. మరి పంట అది బిర్రా ఇది బిర్రా?
0: పంట తక్కువ కాదు, ఇది ఎక్కువ కదా.
1: కానీ అప్పుడు మందులు లేని తిండుండేనేమో?
0: మందులు లేవు.
1: మరి ఇప్పుడు మందులు ఎందుకు చల్లుతున్నారు?
0: ఒకళ్ళని చూసే ఒకళ్ళు ఇంకేం చెప్తారు? నీకెకరాని 20 వల్ల 20 క్వింటాలు వెళ్ళే నాకు కూడా వెళ్ళాలి. నేను ఒక బత్త ఎక్కువ ఎత్తి.
1: కానీ మందు మందు అయిపోతుంది తెలుస్తా రైతుకు.
0: ఇసం అవుతుంది మరి.
1: మరి ఇసం తిండి తినబెడుతుంది కదా మీరు మందికి? మరి
0: ఇసం తిండి తింటేనే గిసెడారు ఒకళ్ళు వస్తాయి.
1: మరి మీరు మందులు పోసిందే తింటారా?
0: ఇక మేమేం తింటాం ఇంకా? మేము ఇంకా వేరే ఉంచుకుంటాం.
1: మీ పూర్తవ రెండు మళ్ళు మందులు వేయకుండా వండించుకుంటా?
0: అవి వండాయి, అలవాటు పడ్డది ఇక వండాయి.
1: పెంట ఎరువు కూడా వేయరు మీరు?
0: పెంట వేస్తాం.
1: వేస్తారు కానీ 5 ఎకరాలు ఏడకేం తీసుకొస్తారు? ఎంత వేస్తారు?
0: ఏ ఏడు ఎత్తి 2-3 ఏళ్ల దాకా మళ్ళా బాందు. ఒక పక్కకి ఎత్తో పక్కకు బాందు.
1: ఉన్నదా గోదా గొడ్డు? ఉన్నదా? ఎన్ని ఉన్నాయి?
0: గొడ్లు 2 ఉన్నాయి.
1: అవి మందలు కొట్టేస్తారేమో. ఏం రకం ఇది? సన్నం రకమేనా? మళ్ళీ ఏసుకిల దొడ్డు రకం వేస్తారా?
0: దొడ్డు రకం.
1: ఎందుకు దొడ్డు రకం వేసుకిల? అప్పుడు సన్న మేర
0: అప్పుడు లేబికోతాయి కదా సర్కారికి దొడ్డు బియ్యం. ఇవి అయితే పంట వండాయి అప్పుడు.
1: ఇప్పుడు దొడ్డు వేసా వండాయి?
0: ఇప్పుడు వండుతాయి దొడ్డు చేస్తే.
1: కానీ సన్నం చేస్తారేమో ఇప్పుడు? ఇప్పుడు తిండాలి ఇవ్వుంచుకుంటారా ఏసుకి ఉంచుకుంటారా?
0: ఇక ఏసుకడ్లు తినేస్తుందా? దొడ్డు ఉండే
1: దొడ్డు ఉండే తినరాదు?
0: తినరాదు. ఇయ్యే
1: మీకు ఎన్ని కుంటలు వడతాయి మరి?
0: వడతాయి 10 క్వింటాల దాకా
1: అడ్లు.
0: 10 క్వింటాల ఇక మా మనమడు ఉండే, ఇంకో అల్లుడు ఉండే,
1: అందరికి పోసి
0: అందరికి పట్టించి వాళ్ళ హైదరాబాద్ కాడ ఉండిరి. అందరికి బియ్య బత్తలు వేసుకపోతారు.
1: కంట్రోల్ బియ్యం తింటారా మీరు?
0: మాకు ఈ బియ్యం ఏముండే.
1: ఇంత మంచి బియ్యం కంట్రోల్ బియ్యం ఏం తినబుద్ది కదా? అవి సన్న బియ్యమే కదా కంట్రోల్ బియ్యం?
0: సన్న బియ్యమే.
1: అవి తినరు, అవి అమ్మిస్తారేమో. మరి ఏసికీల వరి లాభం ఎక్కువ ఉంటదా ఈ ఇప్పుడు ఈ ఆనకాలం వరి లాభం ఎక్కువ ఉంటదా?
0: ఏసికే లాభం
1: ఇప్పుడు ఎక్కువ. ఎందుకు?
0: వర్షాలు కొట్టి అర్రలు పడి ఇంత గొట్టుగా పోయి ఇంత రోగాలు వచ్చి సరిగా పంట పండది. అప్పుడు వానలు లేవు కదా, అది పంట ఎక్కువ పండుతుంది.
1: కాలం అనుకున్నట్టు ఉంటది అప్పుడు. ఇప్పుడు అనుకున్నట్టు ఉండదు ఏమో.
0: ఉండదు.
1: ఎన్నిసార్లు కలబడుతుంది అవ్వ దీన్ని?
0: ఒకటేసారి.
1: ఒకసారి కలిసి వచ్చేస్తా మరి? ఆ తొడంగలు ఉంటాయి కదా కొన్ని?
0: ఉంటాయి. ఒకటేసారి గట్టిగా వీక్తే అయిపోయా.
1: ఒడ్ల కొన్న గడ్డి కోసేస్తారు?
0: ఒడ్ల కొన్న గడ్డి కోసి మొదలు ఒడ్ల గడ్డి వారేసినాక ఇక ఈ నడుమ మంచిగా తాజపరంగా అంతా ఏ పోసున్నా వీక్కుంటా అత్తిగా మళ్ళా పడదు. గడ్డి మందు కొడితే ఆరిలేపది. చల్లే మందు చల్లుతాము నాటేయంగానే.
1: జీలుగు దొక్కుతారా?
0: జీలుగా అలికిడం.
1: అలికి ఎన్ని రోజులలో దొక్కేసాడు దాన్ని?
0: దాన్ని నెలుంచడం.
1: వాళ్ళని తీసుకుంటారు ట్రాక్టర్ వాళ్ళు?
0: గంటకు 1500.
1: 5-6 గంటలు అయిపోయింది మీది?
0: 5-6 25 గంటలు పడుతుంది.
1: అబ్బాబా మస్తు పట్టింది మరి. దానికి 50-60 వేలు పోతాయి అబ్బా మరి?
0: పోతాయి.
1: 5 ఎకరాలల్లా వరి తీయాలంటే మీరు ఎంత పెట్టుబడి పెడతారమ్మా?
0: 50 లక్షలు 50 వేలు దాకా.
1: అచ్చుడు ఎంత వస్తుంది? 3 లక్షల పంట వెళ్తుందా?
0: వెళ్తుంది 2,50,000 పంట దాకా
1: ఒకసారికి. రెండు పంటలు తీస్తే 5 లక్షల పంట దాకా వెళ్తుంది. ఇక మీ కైకిలు పడుతుంది అవ్వ. ఇక
0: ఇక కైకిలేంది, ఇక ఇంటెందుకు బాడలేదన్నట్టుగా. ఇక ఊకే ఒకరికి కైకిలు పోతే ఏమత్తాంది మనకు, ఇవాళ వస్తాయి రేపు పోతాయి. ఇక అత్తో 10,000 ఒక కై వచ్చే అట్లా బాధపడు.
1: సంతోషంగా ఉన్నావా మరి వ్యవసాయం మీద?
0: సంతోషం అయ్యా, మేము చేసేదే కా పని.
1: ఇంటి కాడ మబ్బునలు ఇవ్వాలా, ఇంటి పనులు చేసుకోవాలా, చేనులకు రావాలా, చేనుల పనులు చేయాలా, మళ్ళీ ఇంటికి పనులు చేయాలా, కష్టం అనిపించదా?
0: ఏం కష్టం, ఎవరి పని వాళ్ళు చేసుకున్నాడు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నాడు, ఏం కష్టం?
1: ఇంత కష్టం చేసి ఇప్పుడన్నా సుఖం లేకుండా అయిపోయిందని అనిపించదా?
0: ఏం చేస్తాం అనిపిస్తే.
1: మరి బాగా మంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, భర్త దూరంగానే వ్యవసాయం వదిలేసేసి నాతో కాదు అని చేతులు ఎత్తిస్తారు. వాళ్ళకి ఏం చెప్తావు అవ్వను?
0: నాతోటి కాదని వదిలేస్తారు. వాళ్ళ కొడుకులు ఉన్నారు, కొడుకులు తెచ్చి పెడతారు. మాకెవరు పెట్టాలి?
1: ధైర్యం కోల్పోలే, చేస్తాను ముందుకు వచ్చిన.
0: ఎవరు పెట్టాలి?
1: చెయ్యాల, పని చేస్తేనే మంచిది.
0: వ్యవసాయం పని చేయాలి మేము. ఎవరు చచ్చిపోయినా వ్యవసాయం పని చేయాలి. వ్యవసాయం పని చేస్తే ఉన్నప్పుడు ఎట్లా కట్టుడు? వీళ్ళకు పెళ్లిలు ఎట్లా ప్యారంటాలి? ఎట్లా
1: నీళ్ళు వారిచి ఉంటది ఏంటని మందు పోయబడుతుందేమో, అలకబడుతుందేమో.
0: తోట అయిన అలికిపోయిండు మందు, రేపు ఒక మనిషిని విలాలని.
1: ఒక మనిషి 5 ఎకరాలు తల్లిస్తాడా?
0: చల్తాడు.
1: ఆయనకు 1,000 రూపాయలు అన్నయ్య,
0: 1,000
1: చల్లిసిపోతాడు కదా. దాని యూరియా డిఏపి తీసుకొస్తారా? ఇంటికి వెళ్ళి చేయాలకి ఎట్లా తెస్తారు మందు సంచులు?
0: అటో
1: ఇక్కడ సలేటి మనిషి మోసుకొచ్చుకుని చల్లుకుంటుంటాడు. ఇక మీరు నెత్తి మీద పోయినా ఇయ్యాల లేక?
0: మేము కొంత ఎత్తుకచ్చి ఇస్తాను. ఇక తన
1: జల్దీ పని అవుతుంది, ఎత్తుకచ్చిస్తే అంతే.
0: ఇట్లా చిండుకులు వచ్చే బత్తల్లానయ్యా, అయ్యో కైకిలు ఇస్తాను ఆడేది మోసుకొచ్చుకోవాలి చల్లన్నంటే మనం రిగ ఉంటే పెరుగుతామా?
1: పాములు ఏమి వెళ్తాయి
0: వస్తాయి
1: తిరుగుతావా మడిలా?
0: ఆవు
1: ఒడ్ల మీద మడిలలో పాములు మస్తు ఉంటాయి.
0: మస్తే ఉంటాయి, జంగల్ దగ్గర ఉంది కదా.
1: అవేమన్నాయా మీకు మరి?
0: అవి ఏమంటాయి?
1: అబిడి భయం, అబిడికి మన భయం మనకు.
0: రోజా చూడే, రోజు రాకుంటే ఒక్కదంతా బీడు ఉన్నది, ఆ నుంచి గొడ్లు వస్తాయని రోజా చూడే కావాలి.
1: ఇప్పుడు నడుచుకుంటా ఇంటికి వెళ్ళి ఆటోల
0: నడుచుకుంటే దగ్గరనే ఈ ఊళ్ళోనే ఇల్లు.
1: ఫోన్ ఉంటుందా దగ్గర?
0: ఫోన్ ఇంటికాడనే ఉంది.
1: అరే మరి చేనులకు వస్తే అర్జెంట్ ఏమైనా పని ఉంటే ఎట్లా నీకు?
0: ఇక ఈ దాన్ని ఎవడు పట్టుకోవాలి?
1: అరే సంచులు వేసేలా అయిపోయాబా.
0: ఏ ఇంటికి వాళ్ళనే చేస్తారు,
1: ఇంటికి సర్ది తీసుకుంటావచ్చు. ఆడి మనిషి అన్నప్పుడు ఇంటి కాడ ఏ కూరగాయ కావాలా, ఏ ఆకుకూర కావాలా కూడా తెలిసి ఉంటుంది. మరి మీరు ఏమైనా వండించుకుంటారు ఆకుకూరలు కూరగాయలు?
0: అవి కోతులు ఉంటాయి, మా వండిస్తాం గాని.
1: అయ్యో అదొక రపరప
0: రపరప కోతులు ఊళ్ళకే జరగని, ఒకట్లా కట్టే పట్టుకొని వస్తాను నేను.
1: ఆకుకూరల్ని ఏం చేస్తాయి కోతులు?
0: తింటాయి
1: ఆకుకూరల్ని కూడా. బెండకాయ పెట్టినట్టు
0: బెండ చెట్లు పెట్టినాము పూల మాందం అని, అవి నడిచుకు పోయిపోతాయో.
1: చుట్టే మన జాలి కట్టేయాలా?
0: గగ్గిన తాత గుండా ఉందేం జాలి కడతాం.
1: కొరకసుకునే పడతది
0: అంతా పెట్టినాం. నీరుడు అలిసి అంత టమాటా బీర చెట్లు అన్ని పెడితే ఒక్కనాడు కూడా కూర అనుకోలే.
1: అన్ని కోతులకి?
0: అన్ని కోతులకి.
1: ఇట్లా షౌకారి దగ్గరికి బాకీ కోసం పోతావా నువ్వు ఉంచుకుంటావా?
0: బాకీ తోటి మాకేం పని?
1: రబీలు ఇతనాల కోసం ఉంచుకుంటారు. మళ్ళా ఆరోగ్యంగాను ఆనందంగాను
0: ఆనందంగానే ఉండు. మన పని మనం చేయకుంటే ఎవరు చేస్తారు? ఇది రైతు అన్నప్పుడు రైతు పని చేసుకుంటూనే ఉండాలి.
1: ఈ రోజులలో ఆడి మనిషికి ఎక్క పని ఉన్నదా వ్యవసాయం పని చేయాల, మగ మనిషికి ఎక్క పని?
0: మగవాళ్ళు ఉన్నోళ్లకు కొంచెం ఆడి మనిషికి తక్కువ ఉండదా?
1: ఎందుకు ఇప్పుడు కలుసుడు ఆడోళ్ళే, నాట్లేసుడు ఆడోళ్ళే,
0: మగోడు వచ్చే నీళ్ళు పెట్టుకునే. ఇప్పుడు కానీ మగోడు వచ్చే 4 బట్టలు చల్లుకునే ఇంట్లో పోయిపాడే. ఇప్పుడు మేము తిరగంగా దొరుకుతాడు. 10 మందిని అడిగితే ఎవరో ఒక్కరు అత్తమని వస్తారు. దొరకకుంటే చల్లిన నేను కూడా మందు చల్లినా, ఏసుకి చల్లతా ఆయన కాలం చల్లతా.
1: దొరకకపోతే
0: దొరకకుంటే బురదల చల్లుడే.
1: కాళ్ళ నొప్పులు ఏం లేవు ఇప్పటిదాకైతే?
0: ఏ నొప్పులు లేవు నాకు, భగవంతుని దయతో.
1: ఇట్లే నొప్పులు లేకుండా మరికొన్ని రోజులు ఉండాలా మేము అనుకుంటున్నాం బాబా. సరే బాబా ఉంటాం మరి.
2: రైతు అంతరంగం శీర్షికన యవసంలో మహిళా రైతు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నలివెల రాజవ్వతో దినేష్ పెట్టిన ముచ్చట అది. ఇప్పుడు ప్రసారమైనటువంటి 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

రేపు సాయంత్రం ఏడుంబావుకు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో మునగ సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చట, తర్వాత పాలు పోషకాల గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు తో ముచ్చటుంటుంది.

కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:45. మరి కాసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ నుంచి రిలే.

0: ముందుకు తీసుకువచ్చిందే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం, ఇంకా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం. ఈ పథకం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన గృహ నిర్మాణ కార్యక్రమాలలో ఒకటి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సరసమైన గృహ ఎంపికలను అందించడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి గృహ యాజమాన్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందరికీ గృహ వసతి అనే లక్ష్యానికి మద్దతుగా దీనిని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన కుటుంబాలు సురక్షితమైన శాశ్వతమైన గృహాలను పొందేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. మారుతున్న గృహ అవసరాలను తీర్చడానికి ఈ పథకం విస్తరించి అభివృద్ధి చెందింది. మరి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి వివరంగా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దామెరా బ్రాంచ్ మేనేజర్ ఎస్ నిఖిల్ చక్రవర్తి గారు. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ చెప్పండి, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అంటే ఏమిటి, దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? సార్,
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది కేంద్ర ప్రభుత్వం 2015 ప్రారంభించింది. అందరికీ ఇల్లు అనే ఒక లక్ష్యంతో మొదలైంది. ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ మరియు మధ్య ఆయా వర్గాల ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి ఈ పథకం సహాయం చేస్తుంది. 2015-25 జూన్ ప్రధానమంత్రి గారు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు.
0: సార్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అంటే ఏమిటి?
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అనేది కూడా పిఎంఏవై అర్బన్ యొక్క కొత్త దశ. దీనిని 2024 కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన కుటుంబాలకు కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించుకోవడానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. ప్రధానమంత్రి 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అందరికీ ఇల్లు అనే కాన్సెప్టే ద్వారానే ఏర్పడింది. కాకపోతే ఇక్కడ చిన్న మార్పు చేయబడింది. 1 కోటి ఇల్లు మాత్రమే ఈ స్కీమ్ కింద మనకు అర్హులకు ఇవ్వడానికి ఉంది. ప్రధానమంత్రి 2.0 అనేది పిఎంఏవై అర్బన్ 1 స్కీమ్ కి ఒక ఎక్స్టెన్షన్ లాగా అనుకోవచ్చు మనము. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2024 ఆమోదించింది. ఈ పథకం కింద కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి మరియు ఒకవేళ ఇల్లు ఉన్నవారికి దాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగపడే స్కీమ్. దీని ద్వారా మనము ఆర్థిక సహాయం పొందొచ్చు. ఇందులో 1 కోటి మందికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా స్కీమ్ డిజైన్ చేయబడింది.
0: ఓకే సార్, మరి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి దీనికి సంబంధించినటువంటి అర్హత ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి సార్?
1: ఇందులో ముఖ్యంగా భారతీయ పౌరులై ఉండాలి. కుటుంబంలో పక్కా ఇల్లు ఉండకూడదు. గతంలో కేంద్ర ప్రభుత్వ గృహ పథకాల కింద ప్రయోజనం పొందకూడదు. ఆదాయ పరిమితులు కూడా ఉన్నాయి. ఆదాయ పరిమితుల్లో వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద ఎలిజిబుల్ ఉంటారు. ఈడబ్ల్యూఎస్ అంటే వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న కుటుంబాలని ఈడబ్ల్యూఎస్ కింద కన్సిడర్ చేస్తారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని అంటారు. ఇందులో కుటుంబ ఆదాయం మొత్తం కూడా 3 లక్షల లోపే ఉండాలి. 3 లక్షల నుంచి 6 లక్షలు ఉన్నవారు లో ఇన్కమ్ గ్రూప్ అంటే ఎల్ఐజీ కింద ఎలిజిబుల్ గా ఉంటారు. 6 లక్షల నుంచి 9 లక్షల మధ్య ఉన్నవారు ఎంఐజీ కేటగిరీలో వస్తారు. ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అండి. వీరందరూ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అర్హులు. 9 లక్షల ఆదాయం దాటిన వాళ్ళు ఎవరు కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ కాదు.
0: బాగుంది సార్. మరి ఈ పథకం ద్వారా రుణాన్ని పొందడానికి ఎలాంటి పత్రాలు సమర్పించాలి, అవి ఎక్కడ ఇవ్వాలి?
1: ముందుగా మనకు కేవైసీ అండి, అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మనకు సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏవైనా కూడా ముందుగా మనం మన దగ్గర ఉంచుకోవాలి. దీంతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రం, మనం ఏ స్కీమ్ కింద ఎలిజిబుల్ అవుతాం, ఈడబ్ల్యూఎస్ఆ, ఎల్ఐజీ, ఎంఐజీ తెలుసుకోవడానికి మనకు ఆదాయ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ కావాలి. మన ఆదాయ ధృవీకరణ పత్రాల్లో ముఖ్యంగా మనకు కావాల్సింది పే స్లిప్స్ కానీ ఐటీ రిటర్న్స్ కానీ ఉండాలి. ఒకవేళ ఎంప్లాయీ గనక అయితే సాలరీ స్లిప్స్ ఇస్తారు. లేదు మనం స్వతహాగా ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నామంటే మనం ఐటీ రిటర్న్స్ అనేవి సబ్మిట్ చేయాలి. దీంతో పాటు 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, మన ఏదైతే భూమి కానీ ఇల్లు కానీ సంబంధించిన డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ కానీ మన ఓనర్షిప్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాంక్ లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
0: బాగుంది సార్. మరి ఈ పథకం కింద ఎంత ఇంటి పరిమాణం వరకు రుణాన్ని అందిస్తారు, లబ్ధిదారులు ఎంత వరకు రుణాన్ని పొందవచ్చు?
1: ఇందులో కూడా మన కేటగిరీ వైజ్ ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ లో మనకు 30 చదరపు మీటర్ల వరకు అంటే

0: దాదాపు 320 చదరపు అడుగుల వరకు ఇంటి నిర్మాణంకి లోన్ తీసుకోవచ్చు. ఎల్ఐజి కేటగిరీలో ఉన్నవారు 60 చదరపు మీటర్ల వరకు, మరియు ఎంఐజి కేటగిరీలో ఉన్న వాళ్ళు 120 చదరపు మీటర్ల వరకు ఇంటి నిర్మాణంలో భాగం కావచ్చు. ఇందులో బ్యాంకులో గరిష్టంగా ఇచ్చే లోన్ 25 లక్షలండి.
1: సార్, ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణాన్ని పొందాడనుకోండి, వారికి నెల నెల ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది?
0: 10 లక్షల రుణం తీసుకున్న వ్యక్తికి ఒక మనము గరిష్టంగా 20 సంవత్సరాలు వాళ్ళ ఏజ్ని బట్టి, అంటే 30 ఏళ్ళ వ్యక్తికి ఇంకో 30 సంవత్సరాలు లోన్ పీరియడ్ పెట్టుకోవచ్చు. అంటే ఒక 60 ఏళ్ళ వరకు అతను కట్టడానికి సిద్ధంగా ఉంటాడు. సో 30 ఏళ్ళు మనము లోన్ టర్మ్ పెట్టుకుంటే 10 లక్షలకు 30 సంవత్సరాలకు గాను అతనికి పడే ఇంట్రెస్ట్ రేట్ అంటే 7% నుంచి 8.5-9%, అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క విధంగా ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాయండి. మీ సిబిల్ బేస్ చేసుకుని, సిబిల్ ని బట్టి 7.5 అనుకుందాం మనం, ఒక 7.5 ఇంట్రెస్ట్ రేట్ కి అనుకుంటే అతడు 7,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది ప్రతి నెల. 10 లక్షల రూపాయలు 30 సంవత్సరాలకు గాను 7.5 ఇంట్రెస్ట్ రేట్ తో అతను కట్టాల్సింది 7,000 రూపాయలు మాత్రమే.
1: మరి ఈ పథకం కింద సబ్సిడీ వస్తుందా సార్?
0: వస్తుందండి, తప్పకుండా వస్తుంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజి, ఎంఐజి ఈ ఇన్కమ్ గ్రూప్స్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పిన విధంగా ఎన్నైతే చదరపు అడుగు స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నారో దాని కండిషన్ తో పాటు మీ ఆదాయ ధృవీకరణ అన్ని సమర్పించిన పిమ్మట మీ లోన్ కి ఖచ్చితంగా సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ కూడా 5 సంవత్సరాల్లో 5 విడతల్లో ఇస్తారు. గరిష్ట సబ్సిడీ 180,000 మాత్రమే.
1: ఓకే అండి, బాగుంది. సబ్సిడీ అనేది గరిష్టంగా 180,000 అన్నారు. ఓకే సార్, మరి ఈ పథకం యొక్క అమలు అనేది ఎంత కాలం వరకు ఉంటుంది?
0: ఈ పథకం 5 సంవత్సరాల వరకు అండి, 2024 నుంచి 2029 వరకు మన అర్హులైన వ్యక్తులందరూ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ లో సబ్సిడీ అనేది రిలీజ్ చేయబడుతుంది. 1 కోటి మందికి మాత్రమే ఉంది కాబట్టి ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ సబ్సిడీ అనేది పొందగలుగుతారు.
1: ఓకే అండి. సార్, మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారం పక్కా ఇల్లు అంటే ఏమిటి సార్?
0: ఈ పథకం ప్రకారం పక్కా ఇల్లు అంటే ఖచ్చితంగా ఆర్సీసీ రూఫ్ ఉండాలి, అంటే మన బిల్డింగ్ అయ్యే ఉండాలి, దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి, సీవేజ్ అంటే మన కాలువలు కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఉన్న ఇంటిని మాత్రమే పక్కా ఇళ్ళ కింద పరిగణించబడుతుంది. సెప్టిక్ ట్యాంక్ ఖచ్చితంగా అన్ని ఇవన్నీ ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెడుతుందో ఆ నిబంధనలు ఉన్న అన్ని వర్తిస్తేనే పక్కా ఇంటి కింద ప్రమాణిస్తారు.
1: సార్, మరి ఒకవేళ గతంలో గృహ నిర్మాణ పథకాల ద్వారా ప్రయోజనాలు పొంది ఉంటే మళ్ళీ ఈ పథకం ద్వారా రుణం పొందవచ్చా?
0: ముందుగా చెప్పిన విధంగా ముందుగానే ఎవరైనా లబ్ధిదారులు వేరే పథకం కింద, కేంద్ర ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొంది ఉంటే ఈ పథకం ద్వారా పొందడానికి అర్హులు కాదు. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వారు మాత్రమే, వారి పేరు మీద ఎటువంటి ఇల్లు లేదు, వారి కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఎటువంటి ఇల్లు లేని వారు మాత్రమే అర్హులు. ఇంతకుముందు ఎటువంటి పథకం కింద కానీ వాళ్ళు ఏ సబ్సిడీ కానీ ఏ సదుపాయం కానీ పొందని వాళ్ళు మాత్రమే అర్హులు.
1: సార్, మరి ఈ రుణాన్ని ఎవరి పేరు పైన పొందవచ్చు?
0: ఈ రుణాన్ని కుటుంబంలో పొందడానికి ఎవరైనా అర్హులే, కాకపోతే మహిళా యాజమాన్యం తప్పనిసరి. మహిళలు ఖచ్చితంగా ఇంటి యాజమాన్యం ఉండి తీరాల్సిందే. వారితో పాటు వాళ్ళ భర్త కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ తీసుకోవాల్సిందే. ఇందులో ఒక ముఖ్య విషయం ఏమిటంటే కుటుంబం అనగా భార్య, భర్త, పెళ్లి కాని పిల్లలు మాత్రమే కుటుంబంగా పరిగణించబడతారు.
1: అంటే ఈ రుణాన్ని పొందడానికి ఖచ్చితంగా మహిళా యజమానురాలై ఉండాలంటారు?
0: అంతే అండి.
1: సార్, మరి ఇంకా రుణాన్ని ఏ బ్యాంకులలో అందజేస్తారు, మరియు బ్యాంకులలో పరిశీలించే అంశాలు ఏ విధంగా ఉంటాయి?
0: ఈ రుణాన్ని అన్ని గవర్నమెంట్ బ్యాంకులలో, ప్రైవేట్ బ్యాంకులలో, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు అంటే అర్హులైన లబ్ధిదారులు పొందవచ్చు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ, మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇలాంటి పలు రకాల బ్యాంకులు ఈ పథకం కింద అందరికీ చేయుతనిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైన అంశాలు, వీరు ఏ బ్యాంక్ అయినా పరిశీలించే ముఖ్యమైన అంశాలు 4 చెప్తాను. ముందుగా మీ సిబిల్ అండి, అంటే మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఎలాగ ఉంది అనేది వాళ్ళు ఖచ్చితంగా సిబిల్ ద్వారా చెక్ చేస్తారు. మీరు ఇంతకుముందు తీసుకున్న లోన్స్ కానీ, బయట చేసిన అప్పులు ఏ విధంగా కడుతున్నారు, రెగ్యులర్గా కడుతున్నారు లేదా అనేది ఖచ్చితంగా చూస్తారు. దీంతోపాటు మీ యొక్క ఆదాయ స్థిరత్వం, అంటే మీ యొక్క ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, రెగ్యులర్గా వస్తుందా లేదా, ఏవైనా గ్యాప్స్ ఉన్నాయా, ప్రతి నెల మీకు వచ్చే ఆదాయాన్ని వెరిఫై చేస్తారు శాలరీ స్లిప్స్తో కానీ, మీకు వచ్చే బిజినెస్ స్టేట్మెంట్స్ని వెరిఫై చేయడం కానీ చేస్తారు. అలాగే మీరు ఎక్కడైతే ఇల్లు కట్టదలుచుకున్నారో ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం, లీగల్గా అవి వ్యాలిడా కాదా, వాటి ద్వారా మీకు స్థిరమైన హక్కు ఉందా లేదా అనేది వెరిఫై చేస్తారు. అలాగే నిర్మాణ అంచనా, మీరు కట్టే ఇంటికి ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేస్తారు, దాని ద్వారానే లోన్ అనేది శాంక్షన్ చేయబడుతుంది. ఎంప్లాయీస్కి అయితే మనకు శాలరీ స్లిప్స్ చూస్తారండి, మనకు వచ్చే శాలరీ ఏదైతే ఉందో, నెలవారీ జీతం, 3 నెలల జీతాన్ని యావరేజ్గా తీసుకొని బ్యాంక్ అనేది మన ఈఎంఐస్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అనేది ధృవీకరిస్తారు. సపోజ్ మీకు ఒక 50,000 జీతం వస్తుంది అనుకోండి, దాంట్లో 60% మాత్రమే ఈఎంఐస్ పెట్టుకోవాలి.

0: అనుకుంటది. అంటే ఒక 30,000 మాత్రమే ఈఎంఐ పెట్టుకోవడం అనుకుంటది, 20,000 మన నెలవారీ ఖర్చులకు చూసుకోవడానికి. ఈ 30,000లో కూడా ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ అంటే బయట లోన్స్ తీసుకుని ఉన్నారు, ఏదైనా పర్సనల్ లోన్ కానీ చిన్న వెహికల్ లోన్ కానీ తీసుకుని ఉంటే ఆ ఈఎంఐ తీసేసి ఆ 30,000లోంచి మిగిలింది మాత్రమే ఈ లోన్ కి ఈఎంఐ పెట్టుకోవచ్చు అండి. అలాగే మన బిజినెస్ పర్సన్స్ కి ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఎవ్రీ ఇయర్ మనం ఫైల్ చేస్తుంటాం, అది ఖచ్చితంగా 3 సంవత్సరాల ఐటీఆర్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఒకవేళ లేని పక్షంలో 2 సంవత్సరాల ఐటీఆర్ తో వాళ్ళు వాళ్ళ పాలసీలో ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. మీకు వచ్చే వార్షిక ఆదాయాన్ని 12 భాగాలు అంటే బై 12 చేసేసి నెలకి ఎంత వస్తుంది అనేది దాన్ని లెక్క చేసుకుని మళ్ళీ 60-40 రేషియోలో కాలిక్యులేట్ చేస్తారు. మన వ్యాపారం చేసే వారికి ఖచ్చితంగా వాళ్ళకి వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉండాలండి. ట్రేడ్ లైసెన్స్ కానీ, లేబర్ లైసెన్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది.
1: ఇంకా ప్రత్యేక వర్గాలకు చెందిన వారికి ఈ పథకం ద్వారా ఎంతవరకు రుణాన్ని అందిస్తారు?
0: ప్రత్యేక వర్గాలు అనగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, నిర్మాణ కార్మికులు, పిఎం విశ్వకర్మకు సంబంధించిన లబ్ధిదారులు, ఇలాంటి వారందరూ కూడా దీంట్లో లోన్ తీసుకోవచ్చు. వీరికి కూడా గరిష్టంగా 25 లక్షల వరకు లోన్ ఇవ్వవచ్చు, దాంతోపాటు సబ్సిడీ కూడా 180,000 వరకు ఇవ్వచ్చు. ఏజ్ లిమిట్ అనేది మనకి ఆదాయం బట్టి చూస్తారండి, ఒక బ్యాంకు నుంచి ఒక బ్యాంక్ కి మారుతుంటుంది పాలసీ. మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 70 ఇయర్స్ వరకు లోన్ చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, మనకి ఈ పథకంలో ఖచ్చితంగా మనం జియో ట్యాగింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణ దశలను ప్రభుత్వం జీపీఎస్ ఫోటోల ద్వారా పరిశీలిస్తుంది అన్నమాట. దీన్ని సాధారణంగా 3 సార్లు జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది, నిర్మాణానికి ముందు, నిర్మాణం జరుగుతున్నప్పుడు, నిర్మాణం పూర్తయిన తర్వాత. ఈ 3 స్టేజుల్లో కూడా ఫోటోలు ఖచ్చితంగా లొకేషన్ ధృవీకరణ జరుగుతుంది. ఈ ఫోటోలను మనము పోర్టల్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
1: సార్, ఇప్పుడు మీరు జియో ట్యాగింగ్ ని అప్లై చేసుకోవచ్చు అన్నారు కదా, మరి ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి?
0: ముందుగా మనం లోన్ అప్లై చేయడానికి పిఎంఏవై 2.0లో మన ఆధార్ కార్డు, మన ఫ్యామిలీ డీటెయిల్స్తో పాటు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక మనకు ఏదైతే బ్యాంక్ అకౌంట్, మన దగ్గరలో ఉన్న బ్యాంక్ కానీ, మనకు బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్ కానీ సెలెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆ బ్యాంకులో మన అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు లోన్ శాంక్షన్ చేసి దాంట్లో మనకి అప్రూవల్ ఇచ్చాక ముందు నిర్మాణానికి ముందు ఫొటోస్, నిర్మాణం జరిగినప్పుడు ఫొటోస్, నిర్మాణం తర్వాత ఫొటోస్, ఆ ఫోటోలోనే జియో ట్యాగింగ్ చేయాలి.
1: బాగుంది సార్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం అంటే ఏమిటి, ఇంకా ఈ పథకం ద్వారా ఎంతవరకు రుణాన్ని పొందవచ్చు, ఏ విధంగా పొందవచ్చు మొదలైనటువంటి విషయాల గురించి మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.
2: ఇప్పటి వరకు వికసిత భారత్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
3: ఏందిరా నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు, ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
4: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలి, పోయేస్తా.
4: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
4: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
4: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
5: ఏందయ్యా ఎడిపోతున్నావు?
4: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
7: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നീണ്ട ഉഷാറു സിനിമാ പാട്ടല ഷികാരു ഷികാർ പട്ടലంటే കത്തലു കട്ടലു കാവാల్సి వస్తుండే కానీ ఇక్కడ పాట పట్టల ఫోన్ కొట్టాల మా ఫోన్ నంబర్లు 08732 గది ఆదిలాబాద్ స్టడీ కోడ్ నంబర్ను జత చేస్తూ 2300081 2950081 ఈ రెండు నంబర్లకి ఏదో ఒక నంబర్కి ఫోన్ చేయి. మీరు నచ్చినా మీరు మెచ్చిన పాటి నుండి ఫోన్ నంబర్లు ఇంకొకసారి 08732 ఇది ఆదిలాబాద్ స్టడీ కోడ్ నంబర్ 23008129508 ఈ రెండు నంబర్లకి ఏదో ఒక నంబర్కి ఫోన్ చేసి ఆర్జే దినేస్తుని మంచి పాటి వినిపించుకోండి. శంకర్ దాదా MBBS చిత్రంలో నుంచి ఈ పాటతో ఈ హుషారు కార్యక్రమం షురు చేద్దాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఉషారు కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 0873 2, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్. ఒక శ్రోత ఫోన్ చేశారు, వారు ఎవరు ఒకసారి విందాం. హలో, ఎవరు ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పిప్పలకోటి. ఎవరు పిప్పలకోటి నుంచి ఏం పేరు? పిప్పలకోటి శంకరా? శంకర్, ఏం పాట కావాలా నీకు? ఆడజన్మనా? ఏం చేస్తుంటావు శంకర్? ఏం చేస్తావు శంకర్? నువ్వు ఏం పని చేస్తావు? మరి ఇప్పుడు గిరాకీ లేవా సేమ్ కూడా? మరి సరే, నీకోసం పాట వచ్చింది విందాం.

శ్రోతలు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్లు 0872 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295 081, ఇంకొక నంబర్ 2300081.

0: మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో సార్.
0: ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేనే తలమడుగు నుంచి ప్రభాకర్ ని.
0: తలమడుగు నుంచి ప్రభాకర్. తలమడుగులో వాగు వారిందా ఫుల్ మరి మన వర్షానికి?
1: మొత్తం వారింది, పంటలు
0: మీదికెళ్ళి వారిందా, సమానం వారిందా? అంటే రాకపోకలు బంద్ అయినాయి మరి మీకు మొత్తం తలమడుగు నుంచి?
1: ఒకరోజు బంద్ అయింది.
0: ఒకరోజు ఇట్లా ఇంతకుముందు ఎప్పుడైనా అయిందా? ఇదే ఫస్ట్ టైమా?
1: అయింది. ఆటో సంవత్సరం ఒకసారి రెండు మూడు సార్లు అయితే.
0: కొంచెం ఎత్తు మీద ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే కదా బ్రిడ్జ్ అది.
1: హైట్ తక్కువ బ్రిడ్జ్
0: అయినా మంచిగానే హైట్ ఉన్నది. ఇప్పుడు చుట్టుపక్కల పంటలన్నీ మునిగిపోయినాయచ్చు మరి. మునిగినా? హలో ప్రభాకర్, నీకేం పాట కావాలి ప్రభాకర్ చెప్పు, వినిపిస్తా. నీ మాట కట్ అయిపోతుంది ప్రభాకర్. ప్రభాకర్ స్నేహం కోసం చిత్రం నుంచి మీసమున్న నేస్తమా పాట అడిగిండు, ఆయన కోసం మీ పాటిందాము.

0: మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే, ఎవరు, ఎక్కడి నుంచి?
1: మాది కర్నూలు జిల్లా సార్. నా పేరు గోపాల్ సార్.
0: ఏం పాట కావాలి మీకు? ఏం పాట కావాలి మీకు?
1: వర్షం సాంగ్ సార్.
0: ఇట్లా వర్షాలు పడుతున్నాయా మరి? కొంచెం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ వారం పేరులో మీకు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: అవును,
0: ఎల్లినో కారణంగా వర్షాలు తక్కువనే అన్నారు. మరి కొన్ని జాగాలు తక్కువగా పడతలేవు. ఏం పంటలు వేస్తారు మీరు గోపాల్ గారు? పత్తి ఎట్లుంది మరి, ఏ దశలో ఉంది ఇప్పుడు?
1: ఏం
0: దశ లేదు సార్, కొంచెం సగం బాగుంది, సగం ఎండిపోయింది సార్. మాకు
1: ఎండిపోయిందా
0: మరి? వర్షాలు గురవాలని, వర్షం గురవాలని ఆశిస్తూ మీకోసం మరి వర్షం పాటిందామా?
1: ఓకే, థ్యాంక్ యూ.
0: వచ్చింది పాట.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసినిడ మాట్లాడి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మాట్లాడండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరు? గంగన్న? గంగన్న పిప్పలకోట? హలో గంగన్న, నీ మాట సరిగ్గా వినస్తలేదు నాకు.

వంగుతున్నది, వంకులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి, వరి చేను కోతకొచ్చి.

కడవలి తోలేత గడ్డి కోసుకొంటివి, కొంటె చూపుతో గుండె దూసుకొంటివి, కొడవలి తోలేత గడ్డి.

మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫరీద్, శాంతినగరా? ఫరీద్, ఏం పాట కావాలా నీకు? పాట ఏది కావాలి? పాట మగధీర పంచదార బొమ్మన వచ్చేసింది, విందాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిన్న మాట్లాడదానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కిష్టన్నా, ఏం సినిమా కావాలా, ఏం పాట కావాలా, ఏ సినిమా నుంచి పాట కావాలా? యమగోళ నుంచి. హలో, యమగోళ నుంచి ఏం పాట? చూసినావా సినిమా? అప్పట్లో చూసినావా? చూసినావా అప్పట్లో ఆ సినిమా? గోల గోల ఎంత ఉండి యమగోళ అప్పట్లో. సరే విందాం పాట.
1: రైట్.

అపురూప సౌందర్య రాశి ఏది నీ నయన మనోహర నపద సలాస్యం ఏది నీ త్రిభువన మోహన రూప విలాసం

0: మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కడప నుండి ఓవులరెడ్డి సార్.
0: ఓవులరెడ్డి గారు, ఏం చేస్తుంటారు మీరు? దానవీర శివరకర్ నుంచి ఏం పాట కావాలి?
1: చిత్రం అనే పాట కావాలి సార్.
0: పాడతారా? ఏంటి పాట, పాడండి చూద్దాం, విందాం.
1: సార్ రాస్తా.

అవునా, విందామా మరి పాట, చివరి పాట మీదే ఇప్పుడు. ఓకేనండి.

హుషారులోని సినిమా పాటలవి. రాత్రి 10:30 మధురిమలో పాతా కొత్త హాయ్ అయిన పాటలు వింటారు. రోజట్లాగే రేపుగా రాత్రి 8 గంటలకు హుషారు ఉంటుంది. రేపు ఉదయం 8:45 నుంచి 10 గంటల దాకా శ్రోతలు ఫోన్ చేయవచ్చు. ఆదిలాబాద్ సింగిడి కార్యక్రమంలో ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8:45. మరి కాసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ నుంచి రిలే.

0: దానికోసమే ప్రాణాలు అర్పించిన మహాయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 27 ఏళ్ల వయస్సులోనే నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులతో సైన్యంగా ఏర్పరచుకొని చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్నాడు. చివరి రక్తం బొట్టు వరకు బ్రిటిష్ వారికి ఎదురడ్డి ప్రాణాలు విడిచాడు. ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే 100 మంది అల్లూరి సీతారామరాజులు జన్మిస్తారని గంభీరంగా ధైర్యంగా బ్రిటిష్ వారి ముందు మాట్లాడిన తీరు రామరాజు ధైర్యాన్ని సూచిస్తుంది. 1897 నుంచి 1924 కాలం అల్లూరి కాలమని చెప్పవచ్చు. బ్రిటిష్ వారికి చెమటలు పట్టిన రోజులవి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విజయగాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవలా రూపంలో కళ్లకు కట్టినట్లు రచించారు డాక్టర్ గోపరాజు నారాయణరావు. అందరిచేత గోరా అని పిలువబడే గోపరాజు నారాయణరావు కథా రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్, సంఘ సంస్కర్త కూడా. ముఖ్యంగా హేతువాద ఉద్యమాలలో గోరా పాత్ర గొప్పదనే చెప్పవచ్చు. గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో కార్యక్రమ ముఖ్య నిర్వహణాధికారిగా విధులు నిర్వహించిన సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో ఈ ఆకుపచ్చ సూర్యోదయం ధారావాహిక నవలాపట్టణం గతంలో శ్రోతల ప్రశంసలు అందుకుంది. సుమనస్పతి రెడ్డి గారి పట్టణం ఈ నవలను ముందు వరుసలు నిలబెట్టిందనే చెప్పవచ్చు. నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పట్టణం గత కొన్ని వారాల సంధి వినిపించడం జరుగుతుంది. ప్రతి మంగళవారం, బుధవారం రాత్రి 9:30, ప్రతి బుధవారం గురువారం ఉదయం 8:30. ఈ నవల రచయిత గోపరాజు నారాయణరావు, పట్టణం సుమనస్పతి రెడ్డి. ఇప్పుడు విందాం 59వ భాగం.
1: ఆంధ్రపత్రిక కోసం రామరాజుతో నరసింహమూర్తి చేస్తున్న ఇంటర్వ్యూ కొనసాగుతూ ఉంది. నరసింహమూర్తి, ఈ 4 నెలలు మీరేమి చేయుచుంటిరి? రామరాజు, నేను తపము చేయుచుంటిని. నరసింహమూర్తి, గయలో జరిగిన కాంగ్రెస్ సభకు మీరు వెళ్ళినారని ప్రజలు విస్తారముగా చెప్పుకొనుచుందురు, అది నిజమేనా? రామరాజు, నా స్థూల శరీరము గయకు పోలేదు, కానీ నా ఆత్మ అచడికి పోయినది. నరసింహమూర్తి, అచడ జరిగిన విషయములన్నీ తెలియనన్న మాటేనా? రామరాజు, నేనంతయూ స్వయముగా చూడగలిగితిని. 2 కక్షలేర్పడెను. కొందరు శాసనసభను బహిష్కరించవలెననగా, మరికొందరు సభలకు వెళ్లవలెననిరి. వెళ్లవలెనను వారికి దాసుగారు నాయకుడు. వారి సంఖ్య అల్పము. ఉప్పు పన్ను హెచ్చించినందులకు, ధర్మాదాయ చట్టము నామోదించినందులకు భారత శాసనసంఘ సభ్యులలోనూ, చెన్నపురి రాష్ట్రీయ శాసనసంఘ సభ్యులలోనూ ఎవరైనా రాజీనామాలిచ్చారా? నరసింహమూర్తి, ఎవరునూ రాజీనామాలియ్యలేదు. కానీ మీకీ రాజకీయ విషయములన్నీ ఎటుల తెలియచున్నవి? రామరాజు, నేనందులకు తగిన ఏర్పాట్లు చేసి తిని. ఈ రీతిగా మా కిరువరకును సంభాషణ జరిగిన పిమ్మట రాజుగారు లేచి వెళ్లి స్నానము చేసిరి. రాజుగారు ఇంగ్లీషు భాషలో చకచకా మాటలాడిరి. తెలుగులో కూడా కొన్నిటికి జవాబు చెప్పిరి. సత్రము నూతి వద్ద అరగంటసేపు చన్నీళ్ల స్నానము చేసిరి. తరువాతనొక పావుగంటసేపు పక్కనేనున్న వసారాలో జపము చేసిరి. అంతట నేను కూడా ఇంటికి పోయి స్నానము చేసి మరల సత్రము వద్దకు వెళ్ళి తిని. అప్పటికప్పుడే రాజుగారును, అనుచరులను సత్రము నుండి బయలుదేరి అచటికి 5 మైళ్ల దూరముననున్న శంకవరము వంకకు వెళ్ళిరని తెలిసినది. ఇంకో వార్త ఏదీ తెలుసుకోవాలని అనిపించలేదు ఎవరికీ. దీర్ఘంగా నిట్టూర్చి లోపలికి వెళ్లారు సోమమ్మ. చౌరీ చౌరా తర్వాత సహాయ నిరాకరణోద్యమాన్ని ఏకపక్షంగా నిలిపివేయటం కంటే ఈ తీర్పు మీద నోరెత్తకపోవటమే మరింత నిరంకుశత్వమని నేనంటాను. ఆవేశంగా అన్నాడు వేగిరాజు సత్యనారాయణరాజు. అతడి తత్వమే అంత కాబోలుననిపిస్తుంది చూసేవాళ్లకి. అందుకే అగ్గిరాజయ్యాడేమో. అతడు ఆవేశంగా చెబుతున్నా ఆలోచించదగిన వాదన అనిపించింది శ్రీరామరాజుకి. వేకువ 5 గంటల ప్రాంతం, తెలతెలవారుతోంది. సంగోలు పూజ సభ ఎదురుగా ఉన్న ఏరులో స్నానం చేస్తున్నారు అగ్గిరాజు, రామరాజు. అన్నవరంలో రైలు దిగిపోయిన అగ్గిరాజు తుని వచ్చి అక్కడి నుంచి

కోటనందూరు మీదుగా నర్సీపట్నం చేరుకున్నాడు. అక్కడే ఆంధ్రపత్రిక కొనుక్కొని చదివాడు. అందులోనే ఉంది ఆ వార్త. 14 మాసాల తర్వాత April 20, 1923 అలహాబాద్ హైకోర్టు చౌరీచౌరా కేసు మీద తుది తీర్పు ఇచ్చిందట. నర్సీపట్నం నుంచి డౌనూరుకు వచ్చాడు అగ్గిరాజు రామరాజును వెతుక్కుంటూనే. చిత్రంగా దారంతా కొండవాళ్ల పిల్లలు అతడిని రహస్యంగా అనుసరిస్తూనే ఉన్నారు. ఆ విషయం చాలాసేపటికి గాని అగ్గిరాజు గ్రహించలేకపోయాడు. రామరాజు కోసం వాకబు చేసుకుంటూ వస్తున్నాడని తెలిసి ఒక మునసబు పంపించాడు అగ్గిరాజుని. అప్పుడు అతడిని రామరాజు దగ్గరికి తీసుకుపోయినవాడు కూడా ఒక కొండవాళ్ల పిల్లవాడే. నాది ఆవేశమని అంతా అంటారు. దీనిమీద కూడా ఆవేశపడకుండా నోరు మూసుకుని పడి ఉంటే ఇక ఈ మానవ జన్మ ఎందుకు రామరాజు గారు అన్నాడు అగ్గిరాజు. ఈ తీర్పు గురించేనా అడిగాడు రామరాజు. అవును, ఆ తీర్పు గురించి చదివాక నాకు పిచ్చి ఆవేశం వచ్చింది. గాంధీగారి ధోరణి మరీ దారుణమనిపించింది. గాంధీగారు చెప్పిన మార్గాన్ని విడిచిపెట్టాలన్న నా నిర్ణయం తప్పు కాదని కూడా నిర్ధారించుకునే అవకాశం వచ్చింది. సంవత్సరమంతా నేను తప్పు చేశానేమోనని సంఘర్షణ పడుతున్నాను. కాదు, నా నిర్ణయం సరైనదే. చౌరీచౌరా పోలీసు స్టేషన్ని తగలబెట్టినప్పుడు ఎంతమంది చనిపోయారు? 22 మంది కదా. 225 మందిని 8 నెలలు విచారించారు. వాళ్లలో 170 మందికి మరణశిక్ష వేసేస్తాడా జడ్జి? హింస మొదలుపెట్టింది వాళ్ళు, శిక్ష మాత్రం అహింసాయుతంగా సత్యాగ్రహం చేసిన వాళ్ళకి. ఎంత పక్షపాతం! ఇది జాత్యహంకారం కాదా? ఇంకో సంగతి, 6 విచారణ సమయంలో పోలీసు కస్టడీలోనే చనిపోయారు. ఆ 6 మరణదండనే అంటాను నేను. ఇంత అన్యాయం జరుగుతోంది కదా, ఒక్క మాట అన్నాడా గాంధీగారు? తర్వాత అలహాబాద్ హైకోర్టు ఆ 172 మందిలో 19 మందికి మరణదండన ఖరారు చేసింది. 110 మందికి యావజ్జీవ ఖైదు వేసింది. మిగిలిన వాళ్ళందర్నీ ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గమని కఠిన కారాగార శిక్షలు వేశాడు జడ్జి. ఇవ మనమీద తీర్పులు చెప్పే కోర్టులు. వీళ్ళ ఈ దేశ ప్రజలకు న్యాయమందించే న్యాయమూర్తులు. పోని చౌరీచౌరాలో ఉల్లంఘన జరిగిందని అనుకుందాం. అంత చిన్న విషయానికి ఇంతమందిని ఉరికమ్మ మెక్కించేందుకు సాహసించాలా? ఇలాంటి జాత్యహంకారుల ముందా భారతజాతి చేతులు జోడించి దేహీ అంటూ స్వరాజ్యం ఇమ్మని అడిగేది? ఎంత నీచం! అలా చేయమనే కదా గాంధీగారు, ఈ మోతీలాలు, కొండా వెంకటప్పయ్యలు చెబుతున్నది. ఎంఎస్ రాయ్ గారట ఎవరు, ఆయన అన్నారట తీర్పు గురించి, ఇది లీగలైజ్డ్ మర్డర్ అని. ఎంత మెచ్చదగిన మాట! ఆయనకి శిరసు వంచి నమస్కరించాలి అంటూ అనర్గళంగా అదే ఆవేశంతో చెప్పాడు అగ్గిరాజు. ఎంతో చెప్పాలని ఎదురుచూస్తున్న వక్త అవకాశం తీసుకున్నట్టు మాట్లాడుతున్నాడు. శ్రీరామరాజు స్నానం ముగించి గట్టున నిలబడి మొలకు కట్టిన తుండుగుడ్డే విప్పి పిడిచి తల తుడుచుకుంటున్నాడు. గాంధీగారి మాటలు పనులు ఎప్పుడూ సత్యాగ్రహులకి పుండుమీద కారం చల్లినట్టే ఉంటాయి. అటు ప్రభుత్వం వారు ఎలాగూ చావగొడుతూ ఉంటారు. గాంధీగారి ప్రకటనలు చూడండి. ప్రభుత్వం చేసిన ఆ గాయాల మీద కారం రాయడానికే అన్నట్టు ఉండవు. చౌరీచౌరా సంగతే తీసుకోండి రామరాజు గారు. శాంతియుతంగా హర్తాల్ చేస్తున్న వాళ్లని పోలీసులే రెచ్చగొట్టారు, ఆవేశపడ్డారు. ఆ తర్వాత గాంధీగారు అన్న మాటలకి సత్యాగ్రహులు ఎంత కుమిలిపోయి ఉండాలి! ఈ దేశానికి నాగరికమైన పంథాలో నిరసనోద్యమం చేపట్టే సంస్కారం లేదన్న సంగతి చౌరీచౌరా ద్వారా భగవంతుడు ఆయనకి బోధించాడట. సత్యాగ్రహులు చేసిన పాపానికి పరిహారంగా ఈయన 5 నిరాహార దీక్ష చేశాడు. ఈ పుణ్యభూమి మీద ఇదా గాంధీగారు చూపించే గౌరవం. ఒక్క ప్రశ్న, చౌరీచౌరా తప్ప మరొకటేదైనా అలాంటిది జరిగిందా అప్పుడు? లేదే. అలాంటప్పుడు దేశంలోని 50 సత్యాగ్రహుల మీద రక్తపిపాసులని, నాగరికత తెలియని వాళ్లని ముద్ర వేసే హక్కు గాంధీగారికి ఎవరిచ్చారు? పోలీసులు కొట్టిన చావుదెబ్బలకి నడుం విరిగి కాళ్లు విరిగి మంచాలెక్కినందుకు, ఆస్తులు తగలేసుకున్నందుకు, జైళ్లలో మగ్గిపోయినందుకు ఇదీ సత్కారం. తన పిలుపు మేరకు సత్యాగ్రహం చేసిన వాళ్ల మీద నాయకుడికే సానుభూతి లేకపోతే నిలువెల్లా జాత్యహంకారం నిండిపోయిన ఈ పరాయి జాతి జడ్జికి ఉంటుందా అన్నాడు అగ్గిరాజు. తను కూడా ఒళ్ళు తుడుచుకుంటూ బట్టలు పిండి పూజ బస వైపు నడుస్తున్నాడు రామరాజు. వెనకే అనుసరిస్తున్నాడు అగ్గిరాజు. రామరాజు గారు,
చౌరీ చౌరా గొడవ ముందు వరకు నేను గాంధీగారిని ఆరా

0: సాధించాను. మావూరివారే అడవి బాపిరాజు గారు, తెలుసుగదా, రచయిత. ఆయనతో కలిసి సత్యాగ్రహం కూడా చేశాను. ఆ ఉద్యమం చూసి నిజంగా ఉప్పొంగిపోయాను. గాంధీగారంటే ఒక ప్రవక్త అని నమ్మే వరకు నా మనసు వెళ్ళిపోయింది. ఒక్క ఏడాదిలో స్వరాజ్యం తెస్తున్నానని ఆయన అన్నప్పుడు ఆయన్ని నా గుండెల్లో ప్రతిష్ఠించుకున్నాను. మన వైపున గునుపుడిలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవంలో రథోత్సవం కూడా జరుగుతుంది. ఉత్సవ విగ్రహంతో పాటు గాంధీగారి బొమ్మ కూడా పెట్టాలని మేమంతా పట్టుబట్టాం. అడవి బాపిరాజు గారు, ముష్టి లక్ష్మీనారాయణ గారు, అల్లూరి వెంకట నరసింహరాజు గారు జాతీయ కాంగ్రెస్ తరపున ముందుండి పోరాడాం. జస్టిస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని గెంటేశారు. దానికి కూడా నేను బాధపడలేదు. కానీ సహాయ నిరాకరణోద్యమాన్ని అలా ఆపుచేయడం, నా గుండె పగిలిపోయింది తెలుసా. జాతిలో వచ్చిన ఒక మహోన్నత మహోగ్ర ధర్మాగ్రహానికి ఆయన తొందరపడి అనాగరిక ధోరణి అని ఒక జాతి మొత్తం మీద ముద్ర వేసేశారు. అది ఎన్ని జన్మలకైనా మరిచిపోలేని నీచమైన నింద. అందుకే ఆయన మార్గం వద్దనుకున్నాను. సత్యాగ్రహాలు కాదు, సమరమే మంచిదనిపించింది. వంగదేశం వెళుతూ ఇలా వచ్చేశాను. చటుక్కున వెనుదిరిగి అన్నాడు రామరాజు, సరిగ్గా నీ పరిస్థితే నాది. నిజానికి నీది నాదే కాదు. ఈ దేశంలో కొన్ని వేల మంది యువకులు గాంధీగారు నాడు తీసుకున్న ఆ నిర్ణయంతో సరిపెట్టుకోలేకపోయారని అనిపిస్తుంది. నేను కొంచెంసేపు ధ్యానం చేసుకువస్తాను అంటూ ఒక చెట్టు కిందకు వెళ్ళాడు.
1: నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల, ధారావాహిక పఠనం 59వ భాగమది, రచన గోపరాజు నారాయణరావు, పఠనం కమలాకర్ రెడ్డి. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునఃప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 60వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. షామే గజల్ ఈ కార్యక్రమంలో విందాం. సోమేష్ కుమార్ పాడినటువంటి గాలిబ్ గజల్లు మొదటి భాగంలో దిల్ ఈ నదాన్ ఈ గజల్ విందాం.

శామయ్య గజల్ కార్యక్రమంలో సోమేష్ కుమార్ గాలిబ్ గజలు వింటున్నారు. ఇప్పుడు విందాం సబ్ కహాన్, మండోలిని నాసిన్ ఖురేసి, ఫ్లూట్ రాకేష్ చౌరాసియా, గిటార్ అనుపమ్ చటర్జీ. ఇప్పుడు ఈ గాలిబ్ గజల్ విందాం.

0: శామయ్య గజల్ కార్యక్రమంలో సోమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజళ్ళు మొదటి భాగం విన్నారు. రెండవ భాగంలో వచ్చే వారం మరిన్ని వింటారు. రేపు రాత్రి 9:45 చెవికింపు లలిత వాద్య సంగీతంలో నవీన్ స్వరరచనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మన పురాణాలు ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 10:00 అలాగే ప్రతి శనివారం సాయంత్రం 6:20 మన పురాణాలు కార్యక్రమం ఉంటుంది. ఇందులో పలు కథాగానాలను వినిపించడం జరుగుతుంది. ఇవాళ నుంచి మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగ జంగం కథ వినిపించడం జరుగుతుంది. ఇవాళ మొదటి భాగం విందాం.
1: సరస్వతి బుడగజంగాల కథ, సన్యాసమ్మ కథ చెప్పబోచున్నాము. పసుపుల లింగన్న గడ్డం శ్రీనివాసు పురాణం గంగన్న మాది ఉండే నివాసం రామ్నగర్ ఆదిలాబాద్ లో. ఈ కథ 6 భాగాలు. సంతోషంగా మీరందరూ విని విజయవంతం చేయగలరని మా యొక్క ప్రార్థన. బుడగజంగాల కథ.

0: చంద్రగిరి నగరంలో విడ రారాదు చంద్రశీల మహారాజు, అతని భార్య లక్ష్మీదేవి. ఆడలు మేడలు గుళ్ళు గొప్రాలు కలిమిలేములు మహానందమున్నాయి. కోట్లకు ధనమున్నది. ఏడగురు కుమారులు పుట్టారు. నాయనా అంతటా ఆనందమున్నది. ఆవుదానం గుహదానం బుహుదానం అన్నదానం వస్త్రదానము. అడిగిన వారికి లేదనుకుంటా దాన ధర్మాలు వేస్తున్నాడు. ఏడగురు కుమారులకు కూడా పెళ్లిలు కూడా జరిగించాడయ్యా. నాయనా పెద్ద కొడుకు మా యొక్క రామన్న,
1: రామన్న
0: మరి సీతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి
1: రెడ్డి
0: మరి రాజులకు మహానందం ఉంది. ఏడగురు కుమారులకు ఏడగురుకు పెళ్లి చేశాడు.

తల్లి ఓ భగవంత, ఈ రోజు దినమునాడు ఒకరు గారు ఇద్దరు కారు నాకు ఏడగురు కుమారులు. ఏడగురు కుమారులకు పెళ్లి చేశాను, కానీ ఈ రోజు దినమునాడు అటువంటి మేము పెద్ద మనుషులం అవుతుందకు వచ్చాము. కానీ ఈ రోజు దినమునాడు గొర్రె వట్ట నాకు కొడుకు ఉన్నాడు. కొంగు విసరటానికి కోడలు ఉన్నది, కాని నాకు తలచి మలిచి వెళ్ళటానికి బిడ్డ కావాలి. మరి ఈ టైంలో నా భర్తని అడిగితే నా భర్త ఈ మాట ఒప్పుకుంటాడో లేదని చెప్పి, కాని అటువంటి భర్తకు తెలవకుండా ఎవరు అటువంటి కొడుకులు తెలవకుండా కోడలకు తెలవకుండా నాకు బిడ్డ సంతాన పొలము కావాలని చెప్పి ఊరు బయట ఉన్నది అటువంటి సంతోషమ్మ గుడి, ఆ సంతోషమ్మ గుడి పూజకు నేను ఊతను అని చెప్పి, ఎవరు అటువంటి లక్ష్మీదేవి అర్ధరాత్రి అలా తార స్నానం వేసి అరే తెల్ల

లక్ష్మీదేవి కనివడవంటి వరద రాత్రి అల్లత్తలారా స్నానం చేసి అయినవడవంటి మంగళారతి పూలహారాలు గంధమక్షంతలు తీసుకొని అర్ధరాత్రి ఎల్లవడవంటి వదే గుడికాడికి వచ్చాది. అమ్మరో అవడవంటి సంతోషి మాత, కాని పుట్టిన వారికి మరణము తప్పది, మరణించిన వారికి జన్మము తప్పది తల్లి. నాకు కోట్లకు వాస్తి కొనసాగుతున్నది, నాకు ఏడగురు కుమారులైపోయిండ్రు, కాని ఓ తల్లి నాకు తలచిమలిచి వెళ్ళటానికి వాడి బిడ్డ పొలము కావాలని చెప్పి ఎవరు వడవంటి కొబ్బరికాయ కొట్టి పూలు పత్రి వడవంటి వా యొక్క సంతోషి మాత మీద చల్లి ఆ సంతోషి మాత గుడి కాడా.

0: అమ్మా సంతోషమాట.
1: నాకు
0: వాడి బిడ్డ సంతాన పొలం ఇస్తేనేమో తిరిగి నగరానికి వెళ్తా. లేదంటే ఇవ్వడం ఇదే డాలు బల్లె మట్టుకు నీ గుడి కాడ. కానీ నేను ఒకసారి చనిపోతాని చెప్పి అంటున్నది లక్ష్మీ దేవి.
1: ఆ భక్తురాలు ఎప్పుడు అక్కడ తపసు పట్టిందో ఆ తపసు పట్టే వారకంటే ఎవరు చూసారు? సంతోషమాత చూసింది. సంతోషమాత చూసి అమ్మా భక్తురాల, నేను అక్కడ ఇంత ఆనంద తపసు పడుతున్నావు, ఏడుగురు కొడుకులను ఇచ్చిన కానీ నీకు ఆడిబిడ్డ ఫలం కావాలంటున్నావు. ఆడిబిడ్డ ఫలం ఇచ్చినట్టుంటే అయినా నీకు ఎలవ

0: ఆడబిడ్డ పొలం ఇస్తానుకో, నీకు ఇలవలేని కష్టం వస్తుంది పోతల్లి.
1: అమ్మా, నాకు ఏ కష్టమైనా ఏ బాధ అయినా నాకేమి బాధ లేదు తల్లి. నాకు ఏడుగురు కుమారులు, నా తోడవడవంటి ఏడుగురు వనదంలో తోడ నాకు బిడ్డ పుట్టినట్టు ఉంటే ఏ కష్టమే గాని, ఏ బాధనే గాని, ఏ అల్లారే గాని, ఆపతే గాని, ఎన్ని విధాల కష్టాలు వచ్చినా నేను తీర్చుకుంటాను. కానీ నాకు పొలము కావాలి.
0: సరే మంచిదని చెప్పి అక్కడ ఎవరు సంతోషి మాత, అక్కడ బాల మామిడి పండు తీసి, అక్కడ భక్తురాలు, అక్కడ లక్ష్మీదేవి వచ్చిందని చెప్పి భక్తురాలు కొంగుల పెట్టేసింది బాల మామిడి పండు.
1: బాల మామిడి పండు సంతాన పొలము ఎప్పుడైతే వడవంటిది ఇచ్చాదో వా తల్లి ఎవరు వడవంటి లక్ష్మీదేవి ఆయిగా వడవంటిది బాల మామిడి పండు అనుభవించాది. కాని వా తల్లికి గర్భావతి ధరించాది. కాని వా సత్యకాలంలో సరికి 9 గడిలు 9 నవమాసాలు, ఈ ప్రాపి కాలం నాడు 9 నెలలు పోయాలి. మరి వా సత్యకాలం నాడు గంటలు గడియలు నిండుతున్నాయి. 3 రోజులు

లక్ష్మీదేవి, మూడు రోజుల లక్ష్మీదేవి ములికె పళ్ళ బుద్ధి కోరింది, ఐదు రోజుల లక్ష్మీదేవి వరటి పళ్ళ బుద్ధి కోరేది, అల్లనేరడి పండ్లు వారత్స గుమ్మలు దూసవారి బియ్యము మోసవారి మొలకలు కోరేది. ఆకాడికి ఇవ్వబడి తొమ్మిది గడియలు తొమ్మిదో నవమాసాలు ఎప్పుడది నినయో, అర్ధరాత్రి ఎల్లవా తల్లి లక్ష్మీదేవి ఎలా కష్టపడతాంది అమ్మమ్మ దాసి వల్లారా.

0: అమ్మమ్మా ఓ దాసి
1: ఏమైందే నా తల్లి
0: ఈ టైం లోపల నాకు మరి ఏక మినిట్ల బాధలు
1: ఏమన్నా ఇంటికి గిట్ట పోయిందచ్చు కడుపుల
0: అది కాదమ్మా నేను కనిపించిన తల్లిని నేను కనిపించని తల్లిని కాదు నాకు బాగా కష్టమవుతుంది తల్లి
1: అయితే మంత్రశాల దగ్గరకు పోమంట రాజు వద్దకు పోమంటున్నావా
0: సరే నాకు మంత్రశాలని తీసుకొని రావాలి
1: సరే మంచిదని చెప్పి అక్కడ అప్పుడు దాసిది రాజుగారి

0: నమస్తే రాజయ్య.
1: నమస్కారం.
0: అయినా నీ భార్యకు చిన్న కష్టమా, చిన్న ఆపద?
1: కష్టం
0: బోలు తీసి ఎత్తేస్తున్నది, బోగులు తీసి ఎత్తేస్తున్నది.
1: ఎవరు?
0: సర్వనాశ సావిడ కుటమైతుంది.
1: ఎవరు?
0: నీ భార్య, నీ చేసుకున్నావు కదా ఐగరం మనిషివి.

0: పట్ల
1: చేసి కూర్చున్నావు కదా నువ్వు.
0: ఏం చేశాను నేను?
1: ఆ చేసినావు కాబట్టి అక్కడ బోలు బోగులు ఎత్తేస్తున్నావు.
0: ఎవరు ఎత్తేస్తున్నారు?
1: నీ పెళ్ళాము.
0: ఓహో ఇంటిలో
1: ఉన్నానా?
0: నీ డైరెక్ట్ నువ్వు చల్లగుండా. నా భార్య మాత్రం గర్భాబత్తు ఉంది, కష్టపడుతుందా?
1: బాగా.
0: ఓహో ఈ ఊళ్ళో మంత్రసాను ఈ ఊళ్ళో మంత్రసానులు ఉన్నారు కదా, మంత్రసానులు తీసుకొని పో.
1: కాదు నిన్ను రమ్మన్నది.
0: నన్నెందుకు రమ్మంటది? నోటికొచ్చిన పలుకులు ప్రేలు చుంటివా? ఈ ఊళ్ళో రాజ మంత్రసానులు పట్టుకొని తెచ్చి ఉంచు.
1: సరే మంచిది అని చెప్పి మంత్రసానుల వద్దకు వచ్చిండ్రు. ఓ మంత్రసానులు ఉన్నారావే?
2: ఉన్నాము.
1: ఏం చెప్తా అన్నారు?
2: బోలు దొంగతాన్నాం.
1: బోలు దొంగతున్నారా? ఏం చెప్తాన్నారు?
2: బోలు దొంగతున్నాము, ఒకళ్ళు ఇల్లు ఊడుస్తాము.
1: ఓహో ఇగో మా రాజు భార్య బాగా కష్టపడుతున్నా, జల్ది రమ్మన్నాడు.
2: సరే
1: జల్ది వచ్చిండ్రు అనుకో, మీకు కట్నలు బాగా దొరుకుతాయా మీకు?
2: సరే సరే
1: జల్ది రండి.
0: వస్తున్నాం వస్తున్నాం.
1: సరే మంచిదని చెప్పి మంత్రసాను.

0: అయ్యా నెల నెలకు సూదులు ఆడినావా?
1: ఏంటిదే
0: నెలలకు సూదులు వాడినావా?
1: ఏమో అమ్మ దగ్గరికి పోమంటే నా పొత్తం అనుకోరు.
0: అది కాదు, ఉంటాయి కదా.
1: ఏంటి
0: టీట ఇంజక్షన్లు?
1: అరే టీట ఇంజక్షన్లు కాదు,
0: గవ్వ వేసుకున్నావా?
1: ఏమో నా కడుపు పట్టు.
0: అమాస పున్నాలు లెక్క చూసుకున్నావా?
1: ఏం అమాస పున్నాలే?
0: నీకు అయింది కదా.
1: ఏమైంది?
0: నీకు బొత్త అయింది కదా.
1: అరే ఇది బొర్రనే.
0: బొర్ర?
1: అవును.
0: అమ్మాలు నీ పెళ్ళం చేసిన బొర్రనే ఇది?
1: అరే పెళ్ళం చేస్తాది.
0: నీకు అన్నం పెడితేనే కదా ఆ బొర్ర పెరిగింది.
1: ఓహో, నాకు చికెన్ ఫ్రై, సింటూ ఫ్రై, బీర్ బరండి, వన్బసుడుకు మధుర్యమైన భోజనం పెట్టుడికి బొర్ర వచ్చిందంటావు. సరే సరేగా నాకు కాదే, ఇంటికాడియా మీ దొరసాని నా భార్య కష్టపడుతుంది, అక్కడికి వండి.
0: సరే మంచిదని చెప్పి ఆయన తన భార్య వద్దకు వచ్చి, అమ్మమ్మ ఏమైందమ్మా నీకు?
2: అమ్మా అమ్మా.

0: మహయమ్మ.
1: ఏమైందమ్మా?
0: నాకు చాలా కష్టం అవుతుంది తల్లి, నా కష్టం తొందరగా కడతారు పరా.
1: ఓడి చేసుకోమనడమ్మా, నువ్వు చేసుకున్నావు నువ్వు భోగిస్తున్నావు
0: అమ్మా.
1: సరే మంచిది, ఇగో అమ్మా నీకేం బాధ లేదు, మేము మంత్రశాలలో వచ్చినాము, నీకేం బాధ లేదు, నీ కష్టం కడ తీరుతాం మేము.
0: సరే
1: ఎట్లా కడ తీరుతాం అంటే ఆయన నీకు కప్పముట్ట నీళ్ళు కావాలా
0: అమ్మా?
1: కప్పముట్ట నీళ్ళు అంటే అవి అక్కడ సెలర దొరకాయి, బావిలో దొరకాయి, అన్ని కప్పలు ఉంటాయి. అయితే అక్కడ మాత్రము
0: ఇప్పుడు గవ్వన్నీ అద్దమ్మా.
1: అద్దా?
0: ఎందుకు వరకు అంటే నువ్వు మంత్రశాని కాబట్టి నాకు మంత్రించి జలములు ఇస్తే
1: సరే
0: సరిపోద్ది.
1: శుభ్ శుభ్ మంత్రము, తుమ్మకాయ మంత్రము, ఆశగాని గోశిల మంత్రము అని చెప్పి మన కొట్టింది.
2: ఇది బంగారమైన మంత్రమా?
1: బండి మంత్రం అది.
2: ఆ రాజమంత్ర సాని వచ్చి మంత్రించి వాయు యొక్క నేటికి పంచాక్షర మంత్రం పఠించి
0: పఠించి
2: పంచాక్షరి మంత్రం పఠించి ఎప్పుడు వాయు యొక్క నేటికి లక్ష్మీదేవి మోహమందున కొట్టిందో ఉన్నవాడు ముట్టాలి, అమాస దినం ముట్టాలి.

0: రాత్రి నిద్ర పొద్దు ఎల్లా కలికి గంధారు మందారి ఎల్లా పక్కలు పశుపాలుడు పాలు ముట్టని ఎల్లా గంగ నీళ్లు వారి నెల్లా బావి నీళ్లు కదనెల్లా రామ సక్కని కుమార్తె పుట్టింది ఓ దేవుడా అటువంటి వాడి యొక్క నేడికి మాత్రం మంత్రసార్లు
1: ఆ మంత్రసార్లు
0: రాజా కచేరి కాడికి వచ్చి రాజుగారికి చెప్పారయ్యా.
1: అయ్యా రాజా, నీ ఇంటికి అంత సంతోషమే, నీకు పుట్టింది.
0: పుట్టింది ఎవరు?
1: బిడ్డ పుట్టింది.
0: ఓహో, ఆనందమే ఆనందం.

0: మా కట్నాలు ఇయ్యవా?
1: అయ్యా, మీకు కట్నాలు రాజమంత్రి సాన్వి కదా.
2: అవును.
1: ఇక తీసుకోండి. ఎంత కట్నాలు?
2: ఎంత?
1: ఇక 1,100 పదారు ఇస్తున్నా.
0: ఏమి ఏమి ఇస్తున్నావు?
1: నీకు 1,100 పదారు.
2: 1,100 పదారు కాదు గానీ, నాకు మంచిగా డ్రెస్ కొని పెట్టు.
1: ఆ ఏం డ్రెస్ చెప్పు మరి?
2: పింజాబ్ డ్రెస్.
1: అదే పంజాబ్ డ్రెస్సే
2: పెట్టు.
1: ఇస్తున్నా ఇస్తున్నా.
2: సరే.
1: అటువంటి వా యొక్క నేటికి రాజ మంత్రసాన్లు కట్నాలు కానికలు తీసుకుని వెళ్ళిపోయారు. మరి రాగని లేక లేక ఏకైక పుత్రిక బొక్కతే పుట్టింది. తల్లి అట్టేషం పెట్టి కుమార్తెను కన్నది. ఈమె ఎవరి గండం పుట్టిందో, తాత గండమో తల్లి గండమో తండ్రి గండమో, మూల నక్షత్రాలు లింకి నామకరణ పెట్టాలని ఓయి జమాన్ బ్రహ్మాపురి పట్టణం పోయి రామ్మల్లా

జవాన్లు బ్రహ్మాపురివయి బ్రాహ్మణులు తీసుకొని వచ్చారు. ఓహి బ్రాహ్మణారా, నాకు లేక ఏకైక పుత్రిక ఒక్క కుమార్తె జన్మించింది.

0: చిత్తులు వా యొక్క లింక్ మాత్రం నామకరణ పెట్టానని చెప్పారు.
1: ఎప్పుడు చెప్పిల్లో ఆ బ్రాహ్మణులు చూసిండు అయ్యా. ఆయన అయ్యా చంద్రంగి మహారాజా, అమ్మా లక్ష్మీదేవి, మీ కుమార్తె పుట్టింది అక్కడ. పుట్టంగ పుత్రురాలు, పెరగంగ శత్రురాలు, మహాదండి బలవంతురాలు, సక్షమైన మంతురాలు. అయినా అక్కడ మీ బిడ్డ పేరు, అయినా మీ బిడ్డ పేరు

0: సన్నాసి దేవి అయ్యా, గండాలు గాచారాలు ఏమీ లేవు.
1: బ్రాహ్మణ అయితే నా బిడ్డ కానివ్వడం సంతోషమాత పోయేస్తే
0: పుట్టింది.
1: సంతోషమాత వరణ పుట్టింది నా బిడ్డ పేరు సన్నాసి దేవ. మరి గండగ్రాచారాలు ఏమన్నా ఉన్నాయా?
0: ఏమి గండాలు లేవు, గాచారాలు లేవు, అంత సంతోషమే ఉంది.
1: సంతోషం ఉందా?
2: పేరు మా యొక్క సన్యాసి దేవ అని చెప్పి ఎప్పుడు పేరు చెప్పారు? ఆనంద పడ్డారు.
1: పడ్డారు.
2: ఐదు ఉళ్ళ కన్నదానం, ఏడు ఉళ్ళకెళ్ళ భోజనం పెట్టారు.
1: పెట్టారు.
2: మరి ఇవాళ తొట్లే, తొట్ల వేసి ఉయ్యాల ఊపంగా. అటువంటి లక్ష్మీదేవి ఏమని పాట.

మహాలక్ష్మీదేవి, చక్కని వాడి బిడ్డ పొలం తెచ్చుకున్నది ఎంత చక్కగా ఉంది బాల అని చెప్పి, అయినా ఊళ్ళో ఉన్నవాడ కట్టు ఒక్కలు చెడ కట్టు చెల్లెళ్ళందరూ అటువంటి రాజక దర్బారు కాడికి వచ్చారు. రాజక దర్బారు కాడబడి బంగారు తొట్లు చేశారు సన్నాసి దేవికి. ఆ సన్నాసి అమ్మకు పడబండి జోలపాట ఎలా వాడతాండు.

వంటి వా యొక్క సన్నాసి దేవి. పుట్టివా కడిగివడ వంటి వారు నెల దినమైపోతున్నదయ్యా. కరివడ వంటి కన్న తల్లి పతివతులతోటి పాలపోతులతోటి ప్రేమతో వనరాగంతో చాదంగా సంతోషమాత చెప్పినవడ వంటి మాట వాక్యము తప్పలేదు. కరివడ వంటి 7 నెలల బాలిక ఎప్పుడైతే అయిందో అదే టైం లోపల వంటి వా యొక్క లక్ష్మీదేవికి అయిన బతికి బాలేటి ఎల్ల తినికురి చేయల్ల తీగవై పందిరి యొక్క టైం లోపల సుఖ సంతోషాలతో ఉండే టైంలా అలాంటి తల్లికి అమ్మ తగ

ఇంతవరకు సన్యాసమ్మ ఒకటో భాగం కథ సంపూర్తయింది. మరి ఈ కథ వినిపించే వారు శ్రీ సరస్వతి, బుర్రకథ బృందం, బుడిగదంగాలు, మరి పసుపుల లింగన్న, గడ్డం శ్రీనివాసు, పురాణం గంగన్న, ఉండేది రామ్నగర్ ఆదిలాబాద్ జిల్లానే. కేవలంగా ఇది వారి దాకా ఒకటో భాగమైంది. ఇప్పుడు మంగళార్తిస్తాం.

మీరు ఇప్పటిదాకా మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించిన సన్యాసమ్మ బుడిగజంగం కథ మొదటి భాగం విన్నారు. రెండవ భాగం వచ్చే మంగళవారం రాత్రి 10 గంటలకు వింటారు. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో గూడిహత్తులూరు మండలం తోషం గ్రామానికి చెందిన మరసకూల కళావతి బృందం గోండి భాషలో వినిపించి ఇంద్రాయి కథాగానం 5వ భాగం వింటారు. శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను ప్రసారమైనటువంటి మరుసటి రోజు నుంచి కూడా మా కార్యక్రమాలను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మధురిమ పాత కొత్త హాయ్ అయిన పాటలతో మైక్ దగ్గర రేడియో నేస్తం యు దినేష్. ముందుగల డియర్ కామ్రేడ్ చిత్రం గురించి ఈ పాట విందాం.

తెలుగు పాటల పూల పందిరిలో అద్భుతమైన పాటలుగా మిగిలిపోయిన పాటల్లో చెప్పుకోదగ్గ పాట ఒకటి, క్రిమినల్ చిత్రంలోని తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము. ఈ పాటకు సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలవారినటువంటి అద్భుతమైన పాటల్లో ఇది కూడా ఒకటి. ఇది ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్రాలు గానం చేసినటువంటి పాటల్లో ముందు వరుసలో ఉన్నటువంటి పాటల్లో ఈ పాట కూడా ఒకటి. ఎంఎం కీరవాణి సంగీతం అందించినటువంటి గొప్ప పాటల్లో ఈ పాట కూడా ఒకటి. ఈ పాట అన్ని రకాలుగా ముందు వరుసలో ఉండదగినటువంటి పాట అనే చెప్పవచ్చు. తెలుగు పాటల్లో కూడా ముందు వరుసలో నిలబడే పాట కూడా ఇదే. క్రిమినల్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర పాడినటువంటి

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా పి లీల పాడినటువంటి ఈ పాటకు గీత రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. చిత్రం మిస్సమ్మ.

ఈ సాయంత్ర వేళ, ఈ ఏకాంత సేవ, అతిమధురం అనురాగం, ఒదిగే వయ్యారం, ఎంతకు తీరని ఎదిలో ఆశలేమో అడగరానిదై చెప్పరానిదై పెదవుల అంటింతనై మాటతో తీరని మదిలో దాహమి చిలిపి ముద్దకై చినుకు తేనికై కసికసి కవ్వింతలై అంటూ సాగే ఈ సాహిత్య సిరులు వేటూరి సుందరరామూర్తి కలం నుంచి జారువారాయి. గలం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, స్వరం చక్రవర్తి, చిత్రం పసివాడి ప్రాణం. ఇప్పుడు ఆ పాట విందాం.

కౌగిలింతల సీమలో కూట కట్టుకుని కొలువుండని చెంత చేరితే చేతిగాజులు చేసే గాయం, జంట మధ్యన సన్నజాజులు ఆహాకారం. మళ్ళీ మళ్ళీ ఈరోజు రమ్మన్నా రాదేమో, నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. ఇంత గొప్ప పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి కాలం నుంచి జాలువారింది. గానం చిత్ర, సంగీతం ఇళయరాజా, చిత్రం అంతాపురం. ఇప్పుడు ఆ పాట విందాము.

మధురిమలోని హాయ్ అయిన పాటలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మళ్ళీ రేపు రాత్రి 10:30 మధురిమలో హాయ్ అయిన పాటలు వింటారు. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు ఉదయం ఏడంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన శిశు వికాసానికి దివ్య ఔషధం తల్లిపాలు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. తర్వాత భేటీ శీర్షికన పుస్తక రంగం అభివృద్ధికి ఎన్బీటీ చేస్తున్న కృషి, స్వీయ అనుభవాల గురించి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ తెలుగు ప్రచురణల విభాగం సహాయ సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్తో ముచ్చటుంటుంది. ఆ తర్వాత అడవిలో కొన్ని క్షణాలు గోపగాని రవీందర్ ప్రసంగం ఉంటుంది. సాయంత్రం 5:30 కతీందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మోసానికి మోసం, తర్వాత మా తాత చెప్పిన మామంచి కథల సంపుటి నుండి తప్పుడు సలహా కథ వింటారు. 5:45 కుంటాల ఇలవేలుపు గజ్జలమ్మదేవి ప్రత్యేక కార్యక్రమం సమర్పణ కె లెనిన్. ఏడంబావుకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో మునగసాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట, ఆ తర్వాత పాలు పోషకాల గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటుంటుంది. ఇవి రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 11:00 దాటి 2 నిమిషాలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 100.2 మెగాహెర్ట్జ్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై రేపు ఉదయం 5:50 కలుసుకుందాం. అంతవరకు